ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 23వ రోజు. క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 13వ తేదీ బుధవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ఈనాటి ఉదయం ప్రసారం ప్రారంభమవుతోంది. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 7 సెకండ్లు. శ్రోతలందరికీ నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీమతి చెళ్లపిళ్ల శ్యామల, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. వినండి 3 రంగులై దేశభక్తి గీతం.

0: మూడు రంగులై దేశభక్తి గీతం బృందగానం విన్నారు. రచన శ్రీమతి చెళ్లపిళ్ల శ్యామల, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. The Central Bureau of Investigation, CBI, has registered a case in connection with an alleged paper leak in the conduct of the National Eligibility Cum Entrance Test on NEET UG 2026. The agency has registered the case based on a written complaint received from Department of Higher Education, Ministry of Education. The agency stated that special CBI teams have been formed and dispatched to

0: దమ్మపదం విన్నారు. ఈనాటి భక్తిరంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన కార్యక్రమంలో బౌద్ధ సూక్తులు వింటారు వ్యాఖ్యాత డాక్టర్ గూటం స్వామిగారు.
1: బౌద్ధాన్ని జీవిత ధర్మంగా అనుసరించినప్పుడే మనిషి విజయాన్ని సాధించగలుగుతాడు. బౌద్ధం నిత్యం ఆచరించే ఒక ధర్మం. అందుకు మనం చేయవలసింది బుద్ధిని బోధనలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. ఆయన చెప్పిన బోధనలపై మనస్సును లగ్నం చేయాలి.

బుద్ధుని బోధనలను అనుసరించేందుకు, ఆయన చెప్పిన సిద్ధాంతాలు తన జీవితంలో ఒక భాగం అయ్యేందుకు ఆయన బోధనలు ఒక పద్ధతి ప్రకారం పఠించడం చాలా ముఖ్యం. జీవితంలో జరిగిన తప్పు ఒప్పులను సరిచేసుకుంటూ, చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటూ జాగ్రత్త పడేందుకు బుద్ధుని ఆరాధన ఉపకరిస్తుంది. బుద్ధుని ఆరాధించడం ఒక అందమైన అనుభూతి, మనస్సుకు సంతోషాన్ని, ఎక్కడలేని ధైర్యాన్ని ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే బుద్ధుణ్ణి ధ్యానించడం ఒక అందమైన అనుభవం. అది మన మనస్సును మనమే శుద్ధి చేసుకోవడం, దానిని నిర్మలంగా, ధర్మబద్ధంగా, అందంగా నిర్మించుకోవడం. బుద్ధుడు తన జీవితాన్ని ప్రజలకు అర్పించాడు. ఆయన జీవితంలో ప్రతి సంఘటన మానవీయతతో కూడుకున్నది. బుద్ధుణ్ణి ఆరాధించడం అంటే అజ్ఞానానికి దారితీసే మూఢమైన ఆరాధన కాదు, అదొక మానసికోల్లాసం, ఒక జ్ఞాన

0: ప్రజలకు అర్పించాడు. ఆయన జీవితంలో ప్రతి సంఘటన మానవీయతతో కూడుకున్నది. బుద్ధుణ్ణి ఆరాధించడం అంటే అజ్ఞానానికి దారితీసే మూఢమైన ఆరాధన కాదు, అదొక మానసిక ఉల్లాసం, ఒక జ్ఞాన ప్రయాణం. ఏ జీవరాశికి హాని చేయకుండా మంచి పనులు చేస్తూ హృదయశుద్ధి కలిగి ఉండడం. తేజోమయుడైన బుద్ధుడిని పుష్పాల ద్వారా స్తుతిస్తుంటారు. పుష్పాలు ఎందుకు వినియోగిస్తారంటే అవి చూడడానికి అందంగా ఉంటాయి, సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి, వాటి ఉనికి కూడా గొప్పగా ఉంటుంది, అలాగే త్వరగా వాడిపోతాయి కూడా. ప్రపంచంలో ఉత్పన్నమయ్యే ప్రతి పదార్థము నశించిపోయేదే, పుట్టిన ప్రతీదీ అనాత్మయే, ప్రతీదీ మారుతూ నశించిపోతూ ఉంటుంది. ఈ భావనతోటే బుద్ధుని ముందు పుష్పాంజలి చేయాలి. ఈ ఆరాధన వల్ల కామక్రోధాలు తొలగించాలని కోరుకోవాలి. భగవానుని బుద్ధుడు అర్హతుడు, సంబుద్ధుడు. ఆయన ధర్మం మధురమైనది. ఆయన ఛాయలో ఆశ్రయమిచ్చి తాను రాగ ద్వేష మోహం మద మాచర్యాల వంటి శత్రువులను జయించడానికి తోడ్పాటు అందిస్తుంది. బౌద్ధ ధర్మ ప్రతిపత్తి ద్వారా జనన వృద్ధాప్య మృత్యువుల నుండి ముక్తి కలుగుతుంది. మూర్ఖుల సాంగత్యం నుంచి దూరం చేస్తుంది. సత్పురుషులతో మైత్రి పెంపొందింప చేస్తుంది. బుద్ధుని ఆరాధనలో అంతట శక్తి ఉంది, మహత్తు ఉంది. మనోవాక్కాయ కర్మలతో బుద్ధుణ్ణి ఆరాధించాలి. బుద్ధుని ధర్మాలను అనుసరించాలి. ఆయన ధర్మాలు వ్యాప్తి చేయడానికి తమ జీవితాల్లోనే అంకితం చేయాలి. బుద్ధుణ్ణి ఆరాధించడం అంటే పవిత్రంగా ఉండడం, ఏ జీవికి హాని చేయకపోవడం, ఎవరి వస్తువులు ఆశించకపోవడం, ఎటువంటి శారీరక అపచారాలకు పాల్పడకపోవడం, బాధ కలిగించు మాటలు పలకకపోవడం, మత్తు పదార్థాలు సేవించకుండా ఉండడం, ఇవన్నీ చేయకుండా ఉండడమే నిజమైన ఆరాధన. బుద్ధుని ఆరాధనలో భాగమైన బుద్ధస్తుతి, త్రిశరణాలు, పంచశీల, సంకల్పం శ్రద్ధగా మనస్సు పెట్టి ధ్యానించాక అష్టాంగ మార్గాన్ని లోతుగా భావిస్తూ పఠించవలసి ఉంటుంది. అప్పుడే బుద్ధుని ఆరాధన పరిపూర్ణమవుతుంది. తథాగతుని బోధనామృతం ఏమంటే, అంతా అనిత్యం, అనాత్మం, దుఃఖం, స్వభావశూన్యం, అష్టాంగ మార్గాలు ఆరాధించడం, అనుసరించడం వల్ల జీవితం చరితార్థమవుతుంది. మనిషికి స్థిరచిత్తత, శాంతి, కరుణ, త్యాగాలు అభివృద్ధి చెందుతాయి. అనిర్వచనీయమైన శాంతి లభిస్తుంది. బౌద్ధారాధన శుభం, బౌద్ధ ధర్మ పఠనం శుభం, బౌద్ధ ధ్యాన యోగం శుభం, బౌద్ధ ధర్మ అనుసరణం శుభం శుభం.
1: చింతన కార్యక్రమంలో బౌద్ధ సూక్తులు విన్నారు వ్యాఖ్యాత డాక్టర్ గోటం స్వామిగారు.

చేయాలి. ప్రధానంగా మనకున్నటువంటి సమస్యల్లో చౌడు సమస్య ఒకటి. ఆమ్ల సమస్య కూడా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి, కానీ ఎక్కువగా చౌడు సమస్య ఉన్నటువంటి భూములు మనకి ఎక్కువ. అది కూడా మనం గమనిస్తే ఉత్తర కోస్తా జిల్లాల్లో మనకి తెల్ల చౌడు అలాగే నల్ల చౌడు ఈ రెండూ ఉన్నటువంటి భూములు ఉన్నాయి. నల్ల చౌడు కాస్త తక్కువ ఉన్నా తెల్ల చౌడు సమస్య ఎక్కువగా ఉంది. అది కూడా మనము తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మనం మాట్లాడుకుంటే ఎక్కువగా ఈ చౌడు సమస్య ఉండటం గమనించారు శాస్త్రవేత్తలు. ఇక్కడ ఈ తెల్ల చౌడు నల్ల చౌడుల్లో తెల్ల చౌడు సమస్యని మనం పరిశీలిస్తే సులువుగా పరిష్కరించుకోవడానికి ఒక అవకాశం ఉంది. నల్ల చౌడును కూడా కొంత పరిష్కరించుకోవచ్చు, దానికి ప్రత్యేకంగా జిప్సం అనేటువంటి పదార్థం కావాలి. కానీ తెల్ల చౌడు సమస్యను పరిష్కరించుకోవడానికి మనకి వేరే ప్రత్యేకమైనటువంటి పదార్థం ఏమక్కర్లా, కానీ మనకి మంచి సాగునీరు అందుబాటులో ఉంటే చాలు. ఆ నీటిని ఉపయోగించుకునే ఈ తెల్ల చౌడు సమస్యని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. సాధారణంగా మనకున్నటువంటి భూముల్లో ఎండాకాలం చాలా వరకు ఖాళీగా ఉంటాయి. మీరు తెల్ల చౌడు సమస్య ఉన్నటువంటి భూములు గమనిస్తే భూముల మీద తెల్లగా ఉప్పులాగా పేరుకుపోయినటువంటి పరిస్థితులు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. భూమి అంతా పరుచుకోకపోయినా కొన్ని కొన్ని భాగాల్లోనైనా ఈ తెల్లటి ఉప్పు లాంటిది పైన కనిపిస్తూ ఉంటుంది. అదే ఎండాకాలంలో ఎక్కువగా ఎందుకు కనిపిస్తూ ఉంటుందంటే ఎండ వేడిమికి నీరు పైకి ఆవిరేయటానికి వచ్చినప్పుడు ఆ నీటితో పాటుగా ఈ లవణాలు కూడా బయటకు వస్తాయి. నీరు ఆవిరైపోతుంది, లవణాలు పైన మిగిలిపోతాయి. ఇది ముఖ్యంగా మనం గమనిస్తే మన నేలల్లో ఈ సమస్య ఉంది. సాధారణంగా ఇలాంటి భూముల్లో మనకి మొక్కలు సరిగ్గా మొలగవు, మొలకెత్తినా సరిగ్గా దిగుబడి ఇవ్వవు. మరి దీనివల్ల మన దిగుబడులు బాగా ప్రభావితం అవుతాయి. అందుకే ముందు అసలు మన భూముల్లో మనకు గనక పరిశీలిస్తే అర్థం కాకపోతే ఖచ్చితంగా మట్టి పరీక్ష చేయించుకొని భూమిలో చౌడు శాతం ఎంతుంది, తెల్ల చౌడు శాతం కానీ నల్ల చౌడు శాతం కానీ ఎంతుంది అనేది మనం పరీక్ష చేయించుకొని తెలుసుకోవచ్చు. ఏదేమైనా మనము ఈ నేలల్ని బాగు చేసుకోవడానికి మన దగ్గర సాగునీరు ఉంటే, మంచి సాగునీరు అంటే ఒక్కొక్కసారి ఏమైందంటే నీటిలో కూడా చౌడు ఉంటుంది, చౌడు లేనటువంటి స్వచ్ఛమైన సాగునీరు కనుక మనకుంటే మన బోర్ నీళ్లు మంచి అయితే వాటిని వాడుకొని మెరుగుపరచుకోవచ్చు. ఉదాహరణకి మొదట మనం ఏం చేస్తాం, ఎండాకాలంలో మనకున్నటువంటి ఈ చౌడు భూమిని 20 సెంట్ల మడుల్లాగా మార్చుకుంటాం. మార్చుకొని దానిలో మనము బాగా నీరు పెట్టి దున్నుతాం, బాగా దమ్ము చేస్తాం అనుకోండి. మామూలుగా దమ్ము చేసినప్పుడు ఏమైంది, నీళ్లల్లో ఆ మట్టి అంతా కూడా తిరిగి కలిసిపోయింది కాబట్టి ఆ మట్టిలో అదనంగా ఉన్నటువంటి లవణాలన్నీ నీళ్ళల్లో కరిగిపోతాయి. అలా కరిగినటువంటి లవణాలు ఎక్కడైతే నీళ్ళల్లో ఉంటాయో ఆ నీటిని అంతటిని కూడా బయటికి పంపిస్తూ ఉంటాం. అట్లా ఎన్నిసార్లు చేయాలి, లవణ శాతం ఉన్నదాన్ని బట్టి సుమారుగా 4 సార్లు 5 సార్లు మనం గనక అలా చేసినట్లయితే మనకి భూమిలో అదనంగా ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి లవణాలన్నీ నీటిలో కరిగి బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి మనకి ఈ చౌడు శాతం బాగా తగ్గుతుంది. అలాగే మనము తర్వాత దీంట్లో పచ్చి రొట్టె పంటలను సాగు చేసుకుంటాం. జీలుగ, జనుము ఇలాంటి పంటల్ని మనకనకు బాగా సాగు చేసుకుంటే ఆ తర్వాత అది పూత దశలో ఉన్నప్పుడు అది భూమిలో కలియదున్నితే చౌడు అంతా ఇరగొడుతుంది, చాలా వరకు మనకి మంచి ఫలితం వస్తుంది. ముఖ్యంగా వరి సాగు చేసేటువంటి ప్రాంతాల్లో జీలుగని బాగా సాగు చేసి భూమిలో కలియదున్నటువంటి రైస్ సోదలకి ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది. కాబట్టి మనం కూడా మనకున్నటువంటి ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఇది ఒక మంచి మార్గం. అలాగే మనము పంట పండించేటప్పుడు సహజంగానే ఈ చౌడు ఉండటం వలన కొన్ని పోషక లోపాలు కనిపిస్తూ ఉంటాయి పంట మీద, వాటిని గుర్తించి ఎప్పటికప్పుడు సవరించుకుంటూ ఉండాలి. మామూలు భూమిలో అంతా పోషక లోపాలు కనిపించవు, కానీ చౌడు సమస్య ఉన్నటువంటి భూముల్లో మటుకు పోషక లోపాలు ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి మనం పంటను గమనించుకుంటూ ఉండాలి. అలాగే మనము సూపర్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటాం, ఇలాంటి ఎరువుని ఎక్కువ మోతాదులో కాస్త మామూలు వేసేదానికన్నా ఒక పావుల భాగం ఎక్కువగా వేసుకున్నట్లయితే మనకి కొంత గుణం ఉంటుంది, దానివల్ల ఫలితం ఉంటుంది. అలాగే ఈ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని పరిష్కరించుకునేటప్పుడు మొక్కలు సరిగ్గా రావట్లేదు, పంట సరిగ్గా రావట్లేదు అని వదిలేసిన రైస్ సోదరులు మొదట్లో ఈ తెల్ల చౌడుని కాస్త కూస్త తట్టుకునేటువంటి పంటలు కొన్ని ఉంటాయి. వరి, మొక్కజొన్న, జొన్న, ప్రొద్దుతిరుగుడు, వేరుశనగ ఇలాంటి పంటల్ని మొదట్లో వేసుకుని తర్వాత మామూలు ఇతర పంటలకు వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇవి వేసినప్పుడు ముఖ్యంగా ఈ ఎరువు

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో మన భూముల్లో తెల్లచౌడు సమస్య పరిష్కారం గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు.
1: మనకున్నటువంటి భూములే మన సంపద. మరి ఆ భూములు స్వతహాగానే కొన్ని సమస్యలతో ఉండుండొచ్చు, లేకపోతే మనం చేసేటువంటి సాగు పద్ధతులతోటి ఆ భూమి కొంత నాణ్యతని కోల్పోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి భూమిని మనం వదిలేయలేం. అందువల్ల మనం వాటిని సవరించుకోవటానికి కానీ మెరుగుపరుచుకోవటానికి కానీ ప్రయత్నం ఉంటూ

0: యాజమాన్యం ఒకటి. మనం జాగ్రత్తగా చూసుకొని పోషక లోపాలను గమనించుకుంటూ, ఎందుకంటే నేలలో పోషకాలు ఉన్నా ఈ చౌడు శాతం వల్ల మనకు సరిగ్గా మొక్కలు ఆక్కోలేకపోవటం వలన ఫలితాలు సరిగ్గా రాకుండా ఉంటాయి. అలాంటప్పుడు మనం గమనించుకుంటూ జాగ్రత్తగా పోషణని మరి సవరించుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ విధంగా చేసుకుంటే కనుక మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా సాగునీటిని వాడేటప్పుడు ఎప్పుడూ కూడా చౌడు నీళ్లు ఉన్నప్పుడు వాడుకోకూడదు. అవసరమైనప్పుడే ప్రత్యేకంగా తప్పనిసరి పరిస్థితుల్లో పంట కాపాడుకోవడానికి మాత్రమే చౌడు నీళ్ళు వాడుకోవాలి. కానీ అది కూడా ఎక్కువ చౌడైతే వద్దు, కాస్త కోసం చౌడున్న పంటను కాపాడుకోవాలి కాబట్టి వాడుకోవచ్చు. కానీ మనము జాగ్రత్తగా మంచి నీటిని కనుక వాడుకోగలిగితే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకవేళ నీటి వసతులు లేని రైతు సోదరులు, వానలు పడేటప్పుడు ముందుగానే మనం ఈ మడులు చేసుకొని దున్ని పెట్టేసుకుంటే వాన నీళ్లు పడటం వలన ఆ నీళ్ళలో కరిగిపోయి ఆ నీళ్ళలో కరిగిన తర్వాత లవణాలన్నీ బయటికి పంపించుకుంటూ ఉండాలి. ఇలా వానాకాలం అయిపోయే లోపు ఇలా మనం పంట వేసుకునే ముందు వచ్చేటువంటి వానలన్నింటినీ కూడా ఇలా చక్కగా సద్వినియోగపరుచుకుంటే తెల్ల చౌడుని సులువుగా మనం సవరించుకోవడానికి అవకాశం ఉంది.
1: వ్యవసాయదారులకు వాతావరణ సూచన. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో రాగల 24 గంటల్లో 1-2 చోట్ల చెదురుమదురు వర్షం కానీ ఉరుములతో జల్లులు కానీ పడవచ్చు. ఆ తర్వాత రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగిన మార్పేమీ ఉండబోదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి ఈ రోజు నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఇక ఆంధ్రేతర తీర ప్రాంతాలలో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన. బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ రోజు నుంచి ఈ నెల 16వ తేదీ వరకు తీరం నుండి తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేయవచ్చు. కాబట్టి ఈ 4 రోజుల పాటు ఇప్పుడు చెప్పిన ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేస్తున్నారు. ఈరోజు రాత్రి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల ప్రత్యుత్పత్తిలో ప్రాధాన్యత గురించి విశాఖపట్నం పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు గారి ప్రసంగం ఉంటుంది. ఇంకా జానపద గీతం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం కూడా ప్రసారమవుతుంది. ఇలాంటి పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలీటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలీసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన

0: కల్పించడంతో పాటు ఉద్యాన పంటల వైపు ప్రోత్సహించాలని సూచించారు. పరిపాలనలో ఆధునిక సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని, డేటా ఆధారిత నిర్ణయాలతో వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యాన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరి పీచు, నారు, ఇతర అనుబంధ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి సాగు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉత్పత్తుల నాణ్యత పెంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు ప్రోత్సహించాలన్నారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది కూడా వారి సమస్యల మీద జిల్లాధికారుల దగ్గర కానీ ఎక్కడైనా కానీ పరిష్కారం కానీ కేసులు కానీ లేకుండా ఇక్కడికి వస్తే నాణ్యమైనటువంటి పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఉద్దేశంతో చాలా మంది కూడా అక్కడికి వచ్చారు. వారి సమస్యలు విని అప్పటికప్పటికే ఏదో పేపర్ మీద రాయడమే కాకుండా సంబంధించినటువంటి కలెక్టర్లకు, ఎస్పీలకు, అదేవిధంగా ఇతర శాఖలకు కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యల పట్ల కూడా చాలా మంది సంతృప్తి చెందుతున్నారు కాబట్టి వందలాదిగా కూడా కొన్ని పరిష్కారాల కోసం లేకుంటే ఇక్కడైతే గినా తొందరగా ఆ పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో వస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జైలు శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని జైళ్ల పరిస్థితి, ఖైదీల రద్దీ, భద్రతా చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపయోగంలో లేని జైళ్లను మరమ్మతులు చేసి ఇతర కార్యకలాపాలకు వినియోగించే అవకాశాలపై నివేదిక సిద్దం చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం జైళ్లలో అధిక రద్దీ ఉన్న నేపథ్యంలో కొన్ని జైళ్లను పునరుద్ధరించి ఖైదీలను అక్కడికి తరలించే ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ఖైదీలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, మానసిక ఆరోగ్య సహాయం అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్లో పలు అభివృద్ది పనులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. పర్యాటకులను ఆకర్షించేలా అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, జెట్ స్కీ రైడ్స్ను కూడా ప్రారంభించారు. సూర్యలంక బీచ్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం కృషి చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: 98 కోట్ల రూపాయల్ని ఇవాళ ఈ సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం ప్రత్యేకించి కేంద్రం నిధులు విడుదల చేసింది అనేటువంటి ప్రకటన తెలియజేస్తున్నాం. సూర్యలంక బీచ్ లో ప్రైవేట్ భాగస్వామ్యం తోటి రిసార్ట్స్ గానీ స్టార్ హోటల్స్ గానీ నిర్మించడానికి కూడా ఈ మధ్య కాలంలోనే ఇక్కడ కొంత భూమిని ప్రైవేట్ భాగస్వామ్యులు కూడా కేటాయించడం జరిగింది. అందులో 3 పెద్ద ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. ఆ 3 పెద్ద ప్రాజెక్టుల్లో కూడా పర్యాటకులు ఒక 2-3 రోజులు ఇక్కడ ఉంచేయగలిగేలా చేసేదానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. అదే విధంగా ఇన్నాళ్లు మనం కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వాలనేటువంటి మాటను కూడా నిజం చేసే విధంగా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఔషధాలను ఎగుమతి చేసేందుకు ఔషధి ఎక్స్ప్రెస్ పేరుతో దేశంలోనే తొలి ఫార్మా ప్రత్యేక రైలును భారతీయ రైల్వే ప్రారంభించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి ముంబై పోర్టుకు తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటి వరకు రోడ్డు మార్గంలో రవాణాకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఔషధాలు దెబ్బతినే ప్రమాదం ఉండేదని, ఔషధి ఎక్స్ప్రెస్ ఆ సమస్యలకు పరిష్కారంగా నిలవనుందని తెలిపారు. పీఎం గతిశక్తి కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో దేశంలోని ఇతర ఫార్మా కేంద్రాలకు కూడా ఈ తరహా రైళ్లను విస్తరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి

0: వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు మార్కాపురం మధ్య నూతన రైలును నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి నంద్యాల రైల్వే స్టేషన్లో జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో కలిసి రైలు సేవలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కొత్త రైలు ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని రైళ్లను తీసుకురావడానికి కృషి చేస్తామని బైరెడ్డి శబరి తెలియజేస్తూ,
1: అమృత్ భారత్ కింద 10 కోట్లు శాంక్షన్ అయ్యాయి, పనులు కూడా ముందుకెళ్తున్నాయి, డబ్లింగ్ వర్క్ జరుగుతుంది. డబ్లింగ్ వర్క్ పూర్తవుతే మనకు ముఖ్యమైన విశాఖపట్నం గానీ, గుంటూరుకు గానీ ఇలాంటి ఎన్నో ప్రదేశాలకు ట్రైన్లు మొదలు కావచ్చు. అట్లాగే నందిపల్లి దగ్గర గూడ్స్ షెడ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ గూడ్స్, అది కూడా షెడ్ రెడీ అయిపోయింది. మొన్న కూడా మెయిజ్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఈ ట్రైన్ గూడ్స్ షెడ్ ద్వారా మన ట్రైన్లలో ఎక్కించాము మొట్టమొదటిసారిగా నంద్యాలలో. ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆర్యుబి అయితేనేమి, ఆర్యుబిస్ అయితే
0: తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరగనుంది. పరీక్షకు మొత్తం 106,439 మంది దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ వ్యాప్తంగా 293 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభ సమయానికి గంట ముందు నుంచే లోపలికి అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశానికి అనుమతి ఉండదని తెలిపారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని, ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరట్వాడా వరకు ద్రోణి విస్తరించినట్లు తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పోలవరం ప్రాంతంలో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: परीक्षा निष्पक्ष रूपेण भविष्यति, पुनः परीक्षायै अतिरिक्त शुल्कं न भविष्यति इति। भारतं श्वः आरभ्य ब्रिक्स विदेशमन्त्रिणाम् उपवेशनस्य आतिथ्यं करिष्यति। अद्य उपवेशनस्य अध्यक्षतां विदेशमन्त्री डॉ एस जयशंकरः करिष्यति। नवदिल्ल्यां वार्ताहरान् संसूचयन् विदेशमन्त्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः उक्तवान् यत् उपवेशनावधौ ब्रिक्स सदस्य देशानां विदेशमन्त्रिणः पारस्परिकहितस्य वैश्विक क्षेत्रीय विषयेषु विचार विनिमयं करिष्यन्ति इति। लोकसभाध्यक्षस्य ओम बिरला वर्यस्य नेतृत्वे एकम् उच्चस्तरीयं भारतीय संसदीय प्रतिनिधिमण्डलं भारत भूटान संबंधान् सुदृढीकरणोद्देश्येन सह अद्य भूटानस्य यात्रां करिष्यति। एकपञ्चाशत् सदस्याः भूटान भारत संबंधानां विभिन्नेषु विषयेषु उभययोः प्रतिवेशिदेशयोः मध्ये सहयोगं संवर्धयितुं च चर्चां करिष्यन्ति इति अपेक्षा अस्ति। यात्रावधौ प्रतिनिधयः भूटान देशस्य राज्ञा तत्रत्य प्रधानमन्त्रिणा च सह मेलनं करिष्यन्ति। उत्तरप्रदेशस्य मुख्यमंत्री योगी आदित्यनाथः राज्यस्य जनान् प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः आह्वानं व्यावहारिकरूपेण प्रवर्तयितुं प्रार्थयत्। अनेन नागरिकेभ्यः इन्धनस्य उपभोगं न्यूनीकर्तुम् अनावश्यकं स्वर्णक्रयणं परिहर्तुं च आग्रहः कृतः। मुख्यमंत्री योगी आदित्यनाथः निर्देशं प्रदत्तवान् यत् मुख्यमंत्रिणः मन्त्रिणाम् अन्ये च जनानां संख्या तत्क्षणमेव 50% यावत् न्यूनीकर्तव्यमिति। असौ प्रार्थयत् यत् राज्ये गृहात् कार्यं कुर्वन्तु इति। महिलानां सुरक्षायै संस्थागत समन्वयं सुदृढीकर्तुं राष्ट्रिय महिला योगेन दिल्ली आरक्षकैः सह एकं उच्चस्तरीयं समीक्षोपवेशनम् आयोजितम्। उपवेशनावधौ राष्ट्रिय महिला योगस्य अध्यक्षा विजया राहतकर इत्येषा समन्वितस्य पीडित केन्द्रितस्य च दृष्टेः आवश्यकतायै बलं प्रदत्तवती। एषा अवदत् यत् महिलाभ्यः समयोचित समर्थनं न्यायञ्च सुनिश्चेतुं गृहहिंसा अधिनियमस्य अन्तर्गतम् आरक्षकयन्त्रस्य सुरक्षाधिकारिणाञ्च मध्ये प्रभावी सम्पर्कः आवश्यकः अस्ति। अमेरिकादेशस्य राष्ट्रपतिः डोनाल्ड ट्रम्प अद्य चीनदेशस्य त्रिदिवसीया यात्रायै बीजिंग नगरं सम्प्राप्स्यति। डोनाल्ड ट्रम्प इत्यस्य चीनदेशस्य राष्ट्रपतेः शी जिनपिंग इत्यस्य च मध्ये बहुप्रतीक्षिते उपवेशने द्विपाक्षिकसम्बन्धानाम् अनेकेषु विषयेषु चर्चा भविष्यति इति आशास्यते। IPL इति क्रिकेट प्रतिस्पर्धायां ह्यः रात्रौ अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडाङ्गणे गुजरात टाइटन्स दलेन सनराइजर्स हैदराबाद दलं 82 अंकैः पराजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 ప్రారంభమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన భారత 5వ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారి జయంతి, అలాగే భారత నవల రచయిత ఆర్కే నారాయణ్ గారి వర్ధంతి ఈరోజు. వారి గురించి కొన్ని వివరాలు వింటారు. అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన గాయని డాక్టర్ శారదా సుబ్రహ్మణ్యం గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చరిత్ర పరిణామక్రమం ప్రసంగ ధారావాహిక 2వ భాగం ప్రసారమవుతుంది. సమాచార సేకరణ సంకలనం శ్రీ ఆర్వి రమణమూర్తి, పఠనం కుమారి ఎన్మణి, ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ 8:30 విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రచన శ్రీ కె నవీన్ కుమార్. కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఈ ఉదయం 8:35 శ్రీమతి కె వేదవతి గణేష్ గారి వయలిన్ ప్రసారమవుతుంది. పి అప్పలస్వామి గారు మృదంగం. 8:59 నుంచి పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఈ ఉదయం 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రసారమవుతున్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం

0: సంగీతారు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. అనంతరం పాటల పల్లకి. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమాలు శీర్షికలో మాంగళ్యమా నీ విలువెంత సంగీత రూపకం వింటారు రచన శ్రీమతి మందరపు హైమవతి, నిర్వహణ శ్రీ కెవి హనుమంతరావు. మధురిమ కార్యక్రమంలో పాత సినిమా పాటలు 11:00 ప్రసారమవుతాయి. 11:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:10 మధుమంజరి సినిమా పాటలు. కార్మికుల కార్యక్రమంలో 12:40 రోగ నిరోధక శక్తి అవగాహన గురించి డాక్టర్ ఎంవివి గాంధీ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. ఇంకా నిద్రించే తోటలోకి డాక్టర్ ఎం సుగుణరావు గారి కథానిక కూడా ప్రసారమవుతుంది. 1:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు వింటారు. 2:30 వాతావరణ వివరాల అనంతరం ఒకే సంగీత దర్శకుడు స్వరపరిచిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 మా పదం మీ భావం శ్రోతలు పాల్గొనే కార్యక్రమం. 6:30 సాయం సమీరం శీర్షికన ఫిట్నెస్ మంత్ర, వికాసంలో అటల్ పెన్షన్ యోజన గురించి కొన్ని వివరాలు, ప్రేరణ వ్యక్తిత్వం, ఇంకా 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన గాయని డాక్టర్ శారదా సుబ్రహ్మణ్యం గారు ఆకాశవాణితో వారికున్న అనుబంధం గురించి పంచుకునే వివరాలు ప్రసారమవుతాయి. 7:15 90 వసంతాల ఆకాశవాణితో అనుబంధం గురించి శ్రోత శ్రీ సజ్జా శ్రీనివాసరావు గారి మనోభావం వింటారు. అనంతరం పల్లెసీమలు కార్యక్రమంలో ఎస్ఎస్ఎస్ పశువుల ప్రత్యుత్పత్తిలో ప్రాధాన్యత గురించి విశాఖపట్నం పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు గారి ప్రసంగం, జానపద గీతం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. వికసిత భారతి 7:45 విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:00-9:30 స్వరమాలికలో సినిమా పాటలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. స్మార్ట్ లైట్ 9:15 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:00 కర్ణాటక సంగీత సభా కార్యక్రమం రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:45 ఆ పాత మధురాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలన్నింటితో పాటు వార్తా ప్రసారాలు నిర్దేశిత సమయాలలో ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:00 డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:00 వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరిగిన ఎయిమ్స్ 51వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాధాకృష్ణన్ సామాన్య ప్రజలకు అందుబాటు

0: పాటు ధరల్లో ఉంటూనే ఎయిమ్స్ ఆధునిక వైద్యంలో రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిందని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి సమయంలో చూపిన పట్టుదల నుండి గ్రామీణ ఆరోగ్య సేవల వరకు ఎయిమ్స్ అనే బ్రాండ్ దేశంలోనే కాకుండా ఆగ్నేయాసియా ప్రాంతమంతటా నమ్మకానికి చిహ్నంగా మారిందన్నారు. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఎయిమ్స్ కేవలం 2 ఏళ్లలోనే 40 స్థానాలు పైకి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా 105వ స్థానానికి చేరుకుందని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే ఇది టాప్ 100లోకి ప్రవేశించి భవిష్యత్తులో ప్రపంచంలోనే 1 సంస్థగా ఎదుగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, గత 11 ఏళ్లలో ఎయిమ్స్లో రోగుల సంరక్షణ మౌలిక సదుపాయాల కోసం 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 2014లో దేశంలో కేవలం 7 ఎయిమ్స్ సంస్థలుండగా ఇప్పుడు వాటి సంఖ్య 23కు పెరిగిందని తెలిపారు. దేశంలోని మెడికల్ కాలేజీల సంఖ్య 2014లో 390 ఉండగా ప్రస్తుతం అవి 825కు చేరాయని వివరించారు.
1: जानते हैं कि हम लोगों ने एक ट्रांसफॉर्मेटिव प्रोग्रेस किया है और जब हम ट्रांसफॉर्मेटिव प्रोग्रेस की बात करते हैं तो हमने हेल्थ सिस्टम्स को भी काफ़ी स्ट्रेंथन किया है और हमारी कोशिश क्या है कि हम एक्सपैंड करें अफोर्डेबल और हाई क्वालिटी के हेल्थ और जो हमारा फोकस है वो फोकस है प्रिवेंशन पर अर्ली डिटेक्शन पर और कॉन्टिन्यूम ऑफ केयर पर.
0: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజలపై కనిష్ట భారాన్ని మోపుతూనే దేశంలో ఉత్పత్తిని 36,000 నుండి 54,000 మెట్రిక్ టన్నులకు పెంచామని, ఇది ఒక అద్భుతమైన విజయమని ఆయన పేర్కొన్నారు. సిఐఐ వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, భారతదేశ చమురు కంపెనీలు ప్రతిరోజు 1,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయని, మొత్తం అండర్ రికవరీ 1,98,000 కోట్ల రూపాయలకు చేరుకోనుందని ఆయన వెల్లడించారు. సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేస్తూ, ప్రస్తుతం మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడిచమురు, ఎల్ఎన్జి, 45 రోజుల ఎల్పిజి నిల్వలు ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20% వాటా హార్మోజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోందని వివరించారు. దిగుమతులపై పెట్టే ఖర్చును తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన సూచనలను ప్రజలు పాటించాలని మంత్రి కోరారు. నీట్ పరీక్షా పేపర్ లీక్ ఆరోపణల కేసులో నిందితుడు శుభం ఖైర్నార్ను సిబిఐ తన కస్టడీలోకి తీసుకుంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నిన్న ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సిబిఐని ఆదేశించింది. ఒక ప్రైవేట్ కోచింగ్ సంస్థ నిర్వహించిన మాక్ టెస్టులో అడిగిన 42 ప్రశ్నలు అసలు నీట్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలాయని ఆరోపిస్తూ ఒక విద్యార్థి తండ్రి లాతూర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణ విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అమోల్ తాంబే ఆదేశించారు. దీంతో రాజస్థాన్ పోలీసులు ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న మనీష్ను నిన్న జైపూర్లో అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈ నెల 7వ తేదీన సీకర్కు చెందిన కెరీర్ కౌన్సిలర్ రాకేష్ కుమార్తో సహా 5గురిని డెహ్రాడూన్లో అరెస్టు చేశారు. మరుసటి రోజు 4 నీట్ అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళనాడులో ఈరోజు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోనుంది. బలపరీక్షకు ముందు మద్దతును కూడగట్టుకునేందుకు ముఖ్యమంత్రి తన మద్దతుదారుల నాయకులతో వరుస సమావేశాలు జరిపారు. మిత్రపక్షాలతో పాటు ఏఏడిఎంకే నుంచి విడిపోయిన వర్గం, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ మద్దతును టీవీకే ప్రభుత్వం పొందింది. ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు సుమారు 150 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో నిన్న ఏఏడిఎంకే 2 వర్గాలుగా విడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి

0: నుంచి ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని వర్గం టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకూడదని తమ ఎమ్మెల్యేలను ఆదేశించింది. పార్టీ విప్ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు పడుతుందని సీనియర్ నేత అగ్రి కృష్ణమూర్తి హెచ్చరించారు. 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పుకుంటున్న మరొక వర్గం ఎస్పీ వేలుమణిని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. మాజీ మంత్రి సివి షణ్ముగన్ నివాసంలో సమావేశమైన అనంతరం తాము విశ్వాస పరీక్షలో టీవీకే ప్రభుత్వానికి మద్దతిస్తామని షణ్ముగం ప్రకటించారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినందుకు గాను ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ను ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. వచ్చే ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో జరగనున్న అంతర్జాతీయ ఆవిష్కరణల కార్యక్రమం భారత్ ఇన్నోవేట్స్ 2026 సన్నాహకాల్లో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఆవిష్కరణల ద్వారా ప్రపంచ సహకార అవకాశాలను గురించి చర్చించడానికి ఈ సమావేశంలో వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ, భారత్ కేవలం సాంకేతిక మార్కెట్గానే కాకుండా సాంకేతికతను అభివృద్ధి చేసే దేశంగా, నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామిగా ఎదుగుతోందన్నారు. పరిశోధన, అభివృద్ధి, జాతీయ అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడం ఇప్పుడు ఒక ప్రాధాన్యత అంశంగా మారిందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కార్యక్రమాలు యువతలో విశ్లేషణాత్మక ఆలోచనలు, విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నాయని మంత్రి అన్నారు.
1: ఐసీసీఆర్ సమయ కు ఆగే జాతే హే ఆనే వాలే 10-15 సాల్ భారత్ కో 2047 కి రోడ్ మ్యాప్ మే లక్ష్య తక్ పహుంచనే కే లియే కిస్ కిస్ ప్రకార్ కి సోషల్ ఛాలెంజెస్ కో ధ్యాన్ దేనా పడేగా యే ఐసీఎస్ఎస్ఆర్ కే ఆనే వాలే 10-15 సాల్ కే కామ్ హోనే చాహియే హమే హమారీ అర్థనీతి కో మజబూత్ కర్నా హే తో హమారీ భాషా కో మహత్వ దేనా పడేగా.
0: ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ ప్లేయర్ కాగిసో రబడాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలలో నేటి మాట శీర్షికన భారత 5వ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారి జయంతి ఈరోజు, అలాగే భారత నవల రచయిత ఆర్కే నారాయణ్ గారి వర్ధంతి సందర్భంగా వారి గురించి కొన్ని వివరాలు వింటారు. ఇంకా 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన గాయని డాక్టర్ శారదా సుబ్రహ్మణ్యం గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకునే కార్యక్రమంతో పాటు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చరిత్ర, పరిణామక్రమం, ప్రసంగ ధారావాహిక 2వ భాగం ఉంటుంది. అలాగే సినీ భక్తి గీతాల పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలన్నీ ఈనాటి ఉదయ సమీరాలలో ప్రసారమవుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
3: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా

భద్రత మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. ముందుగా నేటి మాట శీర్షికన ఈరోజు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారి జయంతి, అలాగే ఆర్కే నారాయణ్ గారి వర్ధంతి సందర్భంగా వారి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా భారత 5వ రాష్ట్రపతి, రాజకీయవేత్త, న్యాయవాది అయిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు 1905 సంవత్సరం మే 13 ఢిల్లీలో జన్మించారు. వీరి ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసమంతా ఢిల్లీలో సాగింది. ఆ తర్వాత 1921-22 మధ్యకాలంలో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కళాశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత 1927లో కేంబ్రిడ్జ్లోని సెయింట్ క్యాథరిన్స్ కళాశాలలో కూడా చదువుకున్న అహ్మద్ గారు 1928లో లండన్లోని ఇన్నర్ టెంపుల్ నుండి న్యాయవాద పట్టా పొందారు. అక్కడ నుండి భారతదేశానికి తిరిగి వచ్చి లాహోర్లోనూ, ఆ తర్వాత గౌహతిలోనూ న్యాయవాద వృత్తిని చేపట్టారు. తర్వాత రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్ అయిన అహ్మద్ గారు 1948లో అస్సాం హైకోర్ట్ బార్ అసోసియేషన్ ఏర్పడ్డాక దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1931లో భారత జాతీయ కాంగ్రెస్లో ప్రాథమిక సభ్యునిగా చేరిన వీరు ఇంకా అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ కమిటీలలో కూడా సభ్యుడిగా ఉన్నారు. 1937వ సంవత్సరంలో జరిగిన ప్రాంతీయ ఎన్నికల్లో అహ్మద్ గారు శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఈయన ఆర్థిక, రెవెన్యూ మరియు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అహ్మద్ గారు తన రాజకీయ జీవితంలో కేంద్ర ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా, కేంద్ర పారిశ్రామికాభివృద్ధి మంత్రిగా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా, కేంద్ర నీటిపారుదల మంత్రిగా ఇలా ఎన్నో పదవులను చేపట్టి అనేక సంస్కరణలు చేపట్టారు. 1974లో వీరు తన ప్రత్యర్థి కంటే ఎక్కువ విశ్వాసాన్ని పొంది భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు 1977 సంవత్సరం ఫిబ్రవరి 11 న్యూఢిల్లీలో గుండెపోటుతో మరణించారు. అహ్మద్ గారి జ్ఞాపకార్థం తపాలా శాఖ 1977లో వీరి స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు భారత వ్యవసాయ పరిశోధనా మండలి 1977 నుండి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అవార్డును ప్రదానం చేస్తోంది. ఇది భారత 5వ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారి గురించి కొంత సమాచారం. ఇక ఆర్కే నారాయణ్ గారి గురించి కొన్ని వివరాలు. భారతీయ రచయిత ఆర్కే నారాయణ్గా అందరికీ సుపరిచితులైన రాశిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి గారు 1906వ సంవత్సరం అక్టోబర్ 10 చెన్నైలో జన్మించారు. వీరి బాల్యంలో తండ్రిగారు పనిచేసే పాఠశాలలో కొన్నాళ్ళు పాటు చదివారు. ఆ తర్వాత అమ్మమ్మగారింట్లో చదువుకున్నారు. వీరి అమ్మమ్మ అయ్యని కుంజప్ప అని ముద్దు పేరుతో పిలిచేవారట. నారాయణ్ గారు ఆవిడ వద్ద గణితం, పురాణాలు, భారతీయ శాస్త్రీయ సంగీతం, సంస్కృతం నేర్చుకున్నారు. నారాయణ్ గారికి చిన్నతనం నుంచే పుస్తక పఠనం అంటే విపరీతమైన ఆసక్తి ఉండేది. ఉన్నత విద్య మైసూరులో చదివే సమయంలో పాఠశాలలోని గ్రంథాలయంతో పాటు తన తండ్రి సొంత గ్రంథాలయం కూడా అందుబాటులో ఉండడంతో పుస్తకాలు విరివిగా చదవడంతో పాటు స్వయంగా తానే రాయడం కూడా మొదలుపెట్టారు. 1926లో మైసూర్ మహారాజా కళాశాల నుంచి బ్యాచిలర్ పట్టా పొందాక ఒక స్కూల్లో ఉపాధ్యాయుడిగా కొన్నాళ్లపాటు పనిచేశారు. కానీ తనకు తగిన పని రచనలే అని భావించి ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండి నవలలు రాయడం ప్రారంభించారు. ఈయన మొదటి రచన డెవలప్మెంట్ ఆఫ్ మ్యారిటైమ్ లాస్ ఆఫ్ 17th Century England అనే పుస్తక పరిచయం. ఆ తర్వాత ఆంగ్ల పత్రికలకు కథలు రాయడం మొదలుపెట్టారు.

0: 1930 నారాయణ్ గారు తన మొదటి నవల స్వామి అండ్ ఫ్రెండ్స్ రచించారు. ఈ నవలలోనే ఈయన మన దేశపు సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబించే మాల్గుడి అనే పట్టణాన్ని సృష్టించారు. బ్రిటిష్ వారి సమయంలోనూ స్వాతంత్ర్యం తర్వాత ఏర్పడిన అనేక సామాజిక రాజకీయ మార్పులను బట్టి ఈ పట్టణం కూడా మారుతూ వచ్చింది. మాల్గుడి డేస్ అనే వీరి చిన్ని కథల సంపుటం 1942 ప్రచురితమైంది. తన అనుభవాలను, సామాజిక అంశాలను అక్షర రూపంలో మార్చి ఎన్నో పుస్తకాలను రచించిన నారాయణ్ గారు అప్పుడప్పుడు తన ఆలోచనలను వ్యాసాల రూపంలో కూడా వెలువరిస్తూ ఉండేవారు. 1980 నారాయణ్ గారు రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో ఈయన పాఠశాల పిల్లల దురవస్థలు, పుస్తకాలు బరువు తగ్గించటం, పిల్లల సృజనాత్మకతపై విద్యా వ్యవస్థ ప్రభావం వంటి అంశాలపై ప్రస్తావించడంతో వీరి కృషి ఫలితంగా పాఠశాల విద్యా వ్యవస్థలో మార్పు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. నారాయణ్ గారి రచనా శైలి సరళంగా, సహజంగా ఉండడంతో వీరి రచనల్లో సామాన్య ప్రజలు కేంద్ర బిందువుగా ఉండడంతో పాఠకులు వీరి రచనలతో ఎక్కువగా ఏకీభవించేవారు. స్వామి అండ్ ఫ్రెండ్స్, ది బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, ది డార్క్ రూమ్, ది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, ది గైడ్, నెక్స్ట్ సండే, ది రామాయణ, గాడ్స్, డెమన్స్ అండ్ అదర్స్, ఏ హార్స్ అండ్ టూ గోట్స్ వంటి నారాయణ్ గారి రచనలు ఎంతో ప్రజాదరణ పొందాయి. నారాయణ్ గారి విలక్షణమైన రచనా శైలికి గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, భారత ప్రభుత్వపు విశిష్ట పురస్కారాలు పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి ఎన్నో పురస్కారాలను వీరందుకున్నారు. ఆంగ్ల భాషలో భారత సాహిత్యరంగపు ప్రారంభ దశకు చెందిన గొప్ప రచయితగా పిలువబడే ముల్క్రాజ్ ఆనంద్, రాజారావు, ఆర్కే నారాయణ్ గార్లు ఆంగ్ల భాషా రచయితల త్రయంగా గుర్తింపు పొందారు. తన రచనల ద్వారా ఎందరికో చేరువైన ఆర్కే నారాయణ్ గారు 2001 మే 13 తన 94 వయసులో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఇది ఈనాటి నేటి మాట. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు.
1: ఆకాశంలో వినిపించే మధుర స్వరం,
2: మనసులో నిలిచిపోయే అందమైన జ్ఞాపకం,
1: 90 ప్రయాణం,
2: ఎన్నో ఏళ్ల అనుబంధం,
1: ఆకాశవాణి మన అందరి గుండె చప్పుడు,
2: వార్తల వెలుగు,
1: సంగీతపు పరిమళం,
2: సంస్కృతికి చిరునామా,
1: భారతమాత గర్వ కారణం
2: ఆకాశవాణి,
1: శ్రోతల హృదయ స్పందన,
3: 90 ఆకాశవాణి మీకోసం మీతోనే.
0: ఉదయ సమీరాలు శీర్షికన ఇప్పుడు 90 ఆకాశవాణి శీర్షికన గాయని డాక్టర్ శారదా సుబ్రహ్మణ్యం గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటున్న కార్యక్రమం వింటారు.
4: నమస్కారం, నేను డాక్టర్ జి శారదా సుబ్రహ్మణ్యం ఫ్రమ్ విశాఖపట్నం. ఆకాశవాణి 90 వేడుకల సందర్భంగా మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఆల్ ఇండియా రేడియోతో చాలా చిన్ననాటి నుంచి కూడా ఎంతో అనుబంధం ఉంది. చిన్నప్పుడు బాలల కార్యక్రమాలు, యువ కార్యక్రమాలు, వీటిలో స్పెషల్ ఫీచర్స్ చేస్తూ ఉండేవారు. వాటిలో పాడడానికి పిలుస్తూ ఉండేవారు. కొన్ని నాటకాలు వేసాము, పాటలు పాడడం, స్పెషల్గా చిల్డ్రన్స్ డేకి స్పెషల్ ప్రోగ్రామ్స్ చేసేవారు. ఆ తర్వాత 90 ఆల్ ఇండియా రేడియో ప్రైజ్ వచ్చింది. నాకు ప్రైజ్ వచ్చినప్పుడు మొట్టమొదటి కచేరీ నేను మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో చేశాను. అది నాకు ఎప్పటికీ కూడా మరవలేని ఒక మధుర అనుభూతి. అప్పటి నుంచి ఆడిషన్ కళాకారుణిగా అక్కడికి నా ప్రస్థానం మొదలైంది. ప్రస్తుతం ఏ గ్రేడ్ కళాకారుణిగా కొనసాగుతూ ఉండడం. ఇవన్నీ ఒక ఎత్తైతే చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ ఉదయాన్నే ఆల్ ఇండియా రేడియో సౌండ్తో అప్పటికి మా దినచర్య అవుతూ భక్తి నుంచి నవగానే స్కూల్కి గబగబా తెమిలేసి 7 స్కూల్ ఉండేది. బయలుదేరడం అంటే దినచర్య మొత్తం ఆల్ ఇండియా రేడియో కార్యక్రమాలతో మాకు ముడిపడి ఉండేది. 7 స్కూల్కి వెళ్ళాలి, మాకు ముందు 2-3 తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఉండేది. ఇలా ఉదయం 10 తక్కువ 6 అలా మొదలైన రేడియో, మధ్యలో వాళ్ళ విరామం, అప్పుడు విరామం, మళ్ళీ రాత్రి 11 మా నేను మా నాన్నగారు కులపతి శ్రీవల్ శాస్త్రి గారు మా నాన్నగారు వారు నేను 10-11 రాత్రి కచేరీ వచ్చేది. ఆ కచేరీ అయిపోయిన తర్వాత 11 ఇంగ్లీష్, హిందీ న్యూస్లు వచ్చేవి ఢిల్లీ నుంచి. అవి విన్నాక కానీ రేడియో ఆపేవాళ్ళం కాదు. ఇలా జీవితంలో ఎంతో మమేకమైపోయి ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి కార్యక్రమాలు మేము చిన్ననాటి నుంచి పెరిగాం. ఇప్పుడు ఇంకా యాక్చువల్గా చాలా అందుబాటులోకి వచ్చింది. దాంట్లో మనకి ఉపయోగకరమైన కార్యక్రమాలు ఎన్నో వస్తాయి. మేము చిన్నతనంలో సంగీత శిక్షణలో ఉండేవి. ఎంతోమంది గురువుల దగ్గర సంగీత శిక్షణ కార్యక్రమాల్లో రేడియోలో కూడా పాల్గొన్నాను. తర్వాత నాకు మా శ్రీవారి ట్రాన్స్ఫర్స్ వల్ల బొంబాయిలో బొంబాయి ఏయర్లో పాడాను. ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీ ఆల్ ఇండియా రేడియో

0: ప్రొడక్షన్లో. తర్వాత బొంబాయి నుంచి ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ గురించి హైదరాబాద్ అయ్యారు. ఇలా దేశంలో ఉన్న పెద్ద పెద్ద ఆల్ ఇండియా రేడియోలు అన్నింటిలోని విశాఖపట్నంతో పాటు అన్నింటిలో పాల్గొనడం, పాలు పంచుకోవడం, ప్రోగ్రామ్స్లో పాల్గొనడం, ఆర్కేవ్స్లో రికార్డింగ్స్ ఉండడం, ఇది మాకు ఎంతో ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇప్పటికీ కూడా ఆల్ ఇండియా రేడియో కార్యక్రమం అంటే దానికి ఒక ప్రత్యేకమైన ఒక గౌరవం ఉంది. నేను ఎప్పటికీ కూడా ఆల్ ఇండియా రేడియోకి రుణపడి ఉంటాను, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ 90వ ఉత్సవంతో పాటు త్వరలో శత జయంతి ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగా ఆల్ ఇండియా రేడియోకి జరగాలని, అందులో కూడా మేము అందరం పాలు పంచుకొని ఆ భాగ్యాన్ని మాకు ఆ భగవంతుడు ఆకాశవాణి కేంద్రం వారు ప్రసారించాలని కోరుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. మీ డాక్టర్ జి శారదాస్ గారు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం.
1: ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు మీరు 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన గాయని డాక్టర్ శారదా సుబ్రహ్మణ్యం గారు ఆకాశవాణితో వారికి ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు.
2: ఒక చిన్న రేడియో చుట్టూ కుటుంబం అంతా కూర్చొని వినే రోజుల నుంచి
3: చేతిలో సెల్ ఫోన్ తీసుకుని ఎప్పుడైనా ఎక్కడైనా వినే రోజుల వరకు
2: ప్రతి మనసులో
3: ఆకాశవాణి ప్రయాణం నిజంగా అద్భుతం.
2: 90 ఏళ్ల ఆకాశవాణి మనందరి కోసం మనతోనే.
1: శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమాలలో భాగంగా ఇప్పుడు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చరిత్ర పరిణామక్రమం ప్రసంగ ధారావాహిక 2వ భాగం వింటారు. సమాచార సేకరణ సంకలనం శ్రీ ఆర్వి రమణమూర్తి, పఠనం కుమారి ఎన్ మణి

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రారంభమైన నాటి నుంచి ప్రతిరోజు సాయంత్రం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను రిలే చేసేది. అందుచేత తొలి రోజుల్లో కార్యక్రమ నిర్వహణకు సిబ్బందిని నియమించలేదు. సాంకేతిక శాఖకు చెందిన అధికారి ఈ కేంద్రానికి అధిపతిగా ఉండేవారు. ఈ కేంద్రానికి శ్యామ్ నారాయణ్ కపూర్ గారు తొలి స్టేషన్ ఇంజనీరుగా పనిచేశారు. వీరి తరువాత ఎస్ కృష్ణస్వామి గారు, అనంతరం కెఎల్ రావు గారు స్టేషన్ ఇంజనీరుగా పనిచేశారు. వెత్సా రామకృష్ణ గారు 1963 సెప్టెంబర్ నెలలో తొలి స్టెనోగ్రాఫరుగా చేరి 2 సంవత్సరాలు పనిచేశారు. కెఎల్ రావు గారి పదవీ కాలంలో వి లీలావతి గారు స్టెనోగ్రాఫరుగా పదవిలో చేరారు. ఈ ఆకాశవాణి కేంద్రంలో చేరిన తొలి మహిళా ఉద్యోగినిగా ఆమె రికార్డు నెలకొల్పారు. ఇక తొలి రోజుల్లో పనిచేసిన కొందరు ఇంజనీరింగ్ అధికారుల విషయానికి వద్దాం. ఆ రోజుల్లో భీమారావు, తాండవసాయి, కొండముది హనుమంతరావు, ముక్కరాల వెంకట జగన్నాథరావు వంటి వారు అసిస్టెంట్ ఇంజనీర్లుగా పనిచేశారు. తొలి రోజుల్లో కొంతకాలం పర్మనెంట్ అనౌన్సర్లు లేరు. అయితే పర్మనెంట్ అనౌన్సర్లుగా 1969 కోకా సంజీవరావు గారు హైదరాబాద్ కేంద్రం నుండి బదిలీ అయి ఈ కేంద్రానికి వచ్చారు. అలాగే పేరి కామేశ్వరరావు గారు కూడా వచ్చారు. ఈ కేంద్రం 1971 మార్చి నుండి 3 ప్రసారాలు ప్రారంభించడంతో 3 ప్రసారాల కోసం శాశ్వత అనౌన్సర్ల నియామకం జరిగింది. ఈ నియామకం ద్వారా శ్రీ ఏవి రామారావు, కుమారి పివి శేషారత్నం, కుమారి కె కామాక్షమ్మ, బివి రత్నం గార్లు అనౌన్సర్లుగా చేరారు. ఆ తరువాత కాలంలో ఎన్విఎస్ రామారావు, మంగళగిరి ఆదిత్యప్రసాద్, జ్యోత్స్నాదేవి, కె మధుసూదన్, ఎ శారదగార్లు ఉద్యోగంలో చేరారు. అలాగే డ్యూటీ ఆఫీసర్స్ అంటే ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ విషయానికి వస్తే జె రమేష్ పాత్రో, పిఆర్ రెడ్డి, రాళ్లపల్లి విశ్వనాథం, ఐనాల రమామోహన్ రావు, చల్లా రాధాకృష్ణ వంటివారు ఉండేవారు.

అలాగే నాటకరంగంలో అనుభవం ఉన్న చింతా వెంకట సూర్యనారాయణ గారు ప్రొడక్షన్ అసిస్టెంట్గా చేరడంతో నాటకాల నిర్వహణకు పునాది పడింది. ఇక కార్యక్రమ నిర్వాహకులు అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ల విషయానికొస్తే, తొలి రోజుల్లో శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి ఒక్కరే ఈ కేంద్రంలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా ఉండేవారు. క్రమక్రమంగా అనేక మంది కార్యక్రమ నిర్వహణ అధికారులు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో పనిచేసి అత్యున్నతమైన ప్రజారంజకమైన కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేశారు. తెలుగు కార్యక్రమాల కోసం ప్రయోక్తగా అంటే

1975 జూలై 30 ఈ కేంద్రంలో నియుక్తులయ్యారు. అలాగే సబ్ ఎడిటర్ ఉద్యోగంలో శ్రీమతి ఉషశ్రీ 1982 జూన్లో వచ్చి చేరారు. ఈ కేంద్రంలోని తొలి లైబ్రేరియన్ అయిన కె. రామరాజుగారికి డ్యూటీ ఆఫీసర్గా పదోన్నతి రావడంతో గ్రంథాలయాధికారిణిగా బిటి కృష్ణకుమారిగారు వచ్చారు. ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా ప్రత్యేక గుర్తింపు ఉన్న కార్యక్రమ శాఖల్లో వ్యవసాయ మరియు గృహ శాఖ, ఫామ్ అండ్ హోమ్ అంటే F&H ఒకటి. ఇటువంటి ఈ వ్యవసాయ మరియు గృహ శాఖ ఈ కేంద్రంలో 1976 సంపూర్ణ స్థాయిలో ఏర్పాటైంది. హైదరాబాద్ నుండి వై. గంగిరెడ్డి గారు పదోన్నతిపై వ్యవసాయ రేడియో అధికారి అంటే ఫామ్ రేడియో ఆఫీసర్గా ఇక్కడ 1976 వచ్చి చేరారు. ఈ 1976 సెప్టెంబర్ నెలలో ఫామ్ రేడియో రిపోర్టర్గా ఎం. సూర్యనారాయణమూర్తిగారు వచ్చారు. సంగీతం మరియు లలిత సంగీతం శాఖ విషయానికొస్తే ఈ కేంద్రానికి తొలిసారిగా 1974 ఏప్రిల్లో నిలయ విద్వాంసులుగా 6 నియమించుకునేందుకు ఆమోదం లభించింది. ఇలా 1975 నాటికి ఇవటూరి విజయేశ్వరరావు, కొమాండూరి కృష్ణమాచార్యులు, ముళ్లపూడి శ్రీరామ్మూర్తి, కె. రంగనాథం, వంకాయల నరసింహం గార్లు నిలయ విద్వాంసులుగా ఈ కేంద్రానికి తమ తమ సంగీత సేవలందించడానికి పదవులు అలంకరించారు. తరువాత కాలంలో ఎంఎల్ నరసింహం, శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ, సత్యరంజన్ గంగేలి, వంకాయల వెంకటరమణమూర్తి, ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి వంటి సంగీత కళాకారులు వచ్చారు. అనంతర కాలంలో శ్రీమతి ఇందిరా కామేశ్వరరావు, కె. జ్ఞానానందం, ఎన్.సి. మాధవ్, విష్ణుభట్ల సరస్వతి, ఠాకూర్ ప్రేమేంద్ర సింగ్, బి. శంకరప్రకాష్, దర్భముళ్ల శేషగిరిరావు, ధన్వాడ ధర్మారావు వంటి వారు ఈ కేంద్రంలో నిలయ విద్వాంసులుగా పనిచేశారు. తొలి రోజుల్లో అంటే 1971 తరువాత 3 ప్రసారాలు ప్రారంభమయ్యాక సంగీత విభాగం పర్యవేక్షణ కోసం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ లేనందున స్టేషన్ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ విభాగం పనిచేసింది. తరువాత సంగీతం వచ్చిన ఐనాల రామ్మోహన్ రావు డ్యూటీ ఆఫీసర్గా రావడంతో సంగీత విభాగం చూసే బాధ్యత ఈయనకు ఇవ్వడం జరిగింది. అనంతరం సంగీత విద్వాంసులు కుమారి వింజమూరి లక్ష్మిగారు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా రావడంతో వీరికి ఈ విభాగం ఇవ్వడం జరిగింది. శ్రీ తిరుపతి రామానుజసూరి 1976 జనవరిలో సంగీత నిర్వాహకులుగా ఈ కేంద్రంలో నియమితులయ్యారు. వీరి పదవీ విరమణకు 4 ముందుగా అంటే 1991 మార్చి నెలలో కె.ఎస్. చంద్రశేఖర్ గారు కూడా సంగీత నిర్వాహకులుగా చేరారు. ఈ విశాఖపట్నం కేంద్రానికి తొలి అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గా బి.ఏ. కృష్ణమూర్తిగారు వచ్చారు. ఆయన తరువాత సి. రాజగోపాల్ గారు ఎన్.ఎస్.డిగా చేరారు. ఈ కేంద్రంలో తొలి స్టేషన్ డైరెక్టర్గా ఆచంట సూర్యనారాయణమూర్తిగారు పనిచేశారు. వీరు అరవి పేరుతో ప్రసిద్ధులు. ఈ కేంద్రంలో 1976 నాటికి వివి. సుబ్రహ్మణ్యం గారు స్టేషన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఇక్కడి ట్రాన్స్మీటర్ శక్తిని 10 kW నుండి 100 kW పెంచడం వల్ల స్టేషన్ ఇంజనీర్ పదవి స్థాయిని సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయికి పెంచడం జరిగింది. అందుచేత కొత్తగా ఆర్.ఎస్. శాస్త్రి గారు ఇక్కడకు తొలి సూపరింటెండెంట్ ఇంజనీర్గా వచ్చారు. ఈ సమయంలోనే ఇక్కడ అసిస్టెంట్ స్టేషన్ ఇంజనీర్గా ఆనాడు పనిచేసిన ఎం. కామేశ్వరరావు గారు 1 తరువాత ఇక్కడకు వచ్చి సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేశారు. వార్తలు సేకరించి ఈ కేంద్రం నుండి ఆకాశవాణి వార్తా విభాగాలకు సమాచారం పంపే తొలి శాశ్వత విలేకరిగా జే.బి. రాజుగారు పనిచేశారు. ఆడియన్స్ రీసెర్చ్ యూనిట్ అంటే శ్రోతల స్పందనల సేకరణ శాఖకి అధికారిగా ఇక్కడ పనిచేసిన తొలి వ్యక్తి ఏ. త్రిపాఠి. రాజభాష హిందీ విభాగం ఏర్పడినప్పుడు హిందీ అనువాదకులుగా కుమారి వి.ఎం. గౌరీ విధులు నిర్వహించారు. సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ విభాగానికి తొలి జూనియర్ ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి వీర రాఘవులు గారు.

ఆకాశవాణి కేంద్రంలో పనిచేసే సిబ్బంది, కార్యక్రమాల రికార్డింగ్ల కోసం వచ్చే కళాకారులకు అల్పాహారం, భోజన సదుపాయం కోసం ఈ శాశ్వత భవనంలో ఒక అల్పాహారశాల ఉంది. ఇందులో మొదట చేరినవారు కౌంటర్ క్లర్క్గా కె. ధర్మారావు, హల్వాయిగా ఎన్. బలరాం. ఈ కేంద్రం తన మూడు ప్రసారాలను ప్రారంభించడానికి ముందే కోకా సంజీవరావు గారి చొరవతో, పరిమిత వనరులతో, అధికారుల అనుమతితో చీకటి వెలుగులు అన్న ఒక అర్ధగంట నాటికను రూపొందించి ప్రసారం చేశారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేసిన తొలి నాటిక ఇదే. ఈ కేంద్రం కోసమే ఎంపికైన తొలి అనౌన్సర్లలో ఒకరైన పివి శేషారత్నం గారు దాదాపు 40 సంవత్సరాలు దాటిన ఆనాటి కార్యక్రమాల గురించి చక్కగా ఎన్నో విషయాలు వివరించారు. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం బిఏ కృష్ణమూర్తిగారు అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ పదవిలో ఇక్కడకు రావడంతో కార్యక్రమాల జోరు పెరిగింది. ఇలా 1971లో ఇక్కడి నుండి వచ్చిన తొలి నాటకం డైమండ్ రింగ్. ఈ నాటకం రచించినవారు అల్లం శేషగిరిరావు గారు. ఇందులో ఏవి రామారావు, కృష్ణ చైతన్య, ఎస్కె మిశ్రో, కె. విజయలక్ష్మి, శేషారత్నంలు పాల్గొన్నారు. నాటక నిర్వహణ బిఏ కృష్ణమూర్తిగారు. బాగా పేరు తెచ్చుకున్న నాటకం కొడుకు పుట్టాల. ఈ నాటకం రాసినవారు గణేష్ పాత్రో. ఈ నాటకానికి నిర్వహణ కె. వెంకటేశ్వరరావు గారు. ఇది కుటుంబ నియంత్రణ నేపథ్యంలో నడిచిన కథాంశం. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కళాకారులు ఎక్కువగా ఈ రేడియో నాటకాలలో పాల్గొనేవారు. అప్పట్లో ఇంకా శాశ్వత స్టూడియోలు లేనందున ఈ నాటకాలు, కదంబ కార్యక్రమాల రికార్డింగ్లు అగనంపూడి దగ్గర ఉన్న ట్రాన్స్మీటర్ భవనంలోనే రికార్డింగులు జరిగేవి. బిఏ కృష్ణమూర్తిగారి నిర్వహణలో సివి సూర్యనారాయణ నాటక పాత్ర వేయగా నా సమాధి, తుపాను అన్న అనువాద నాటకాలు వచ్చాయి. తరువాత కాలంలో గోవులొస్తున్నాయి, జోగు జాతర, పులిస్వారీ, ఊహలు గీసిన రేఖలు, మరో వాల్మీకి, మంచు బొమ్మలు, కాలధర్మం, తామ్రపత్రం వంటి ఉత్తమ నాటకాలు ఈ కేంద్రం ద్వారా వచ్చాయి. శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి పేరు తెలియని ఆకాశవాణి శ్రోతలు ఆనాడు ఎవ్వరూ లేరు. వీరు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో 1959 నుండి డ్రామా ఆర్టిస్టుగా పనిచేశారు. వీరిని రేడియో సావిత్రి అని పిలుస్తారు. వీరు ఓ సందర్భంలో గణేష్ పాత్రో రాసిన నాటకాలు విశాఖపట్నం కేంద్రం నుండి వస్తున్నప్పుడు ఆ మాండలికాలు చాలా శ్రద్ధగా వినేదాన్ని అన్నారు. అలాగే బిఏ కృష్ణమూర్తిగారి పదవీకాలంలో వచ్చిన ఇంకొక మంచి కార్యక్రమం రాగరంజిని. పివి శేషారత్నం గారు అందించిన వివరాల ప్రకారం ఇందులో సంగీత రాగాలను విశ్లేషిస్తూ, ఈ రాగాలను వాడుకుంటూ సినిమాలలో పాటలను ఎలా చిత్రీకరించారో సోదాహరణంగా శ్రోతలకు చెప్పడం జరిగింది. ప్రతి నెల ఒకరోజు ఉదయం పూట ఈ కార్యక్రమం ఉండేది. నెలలో ఒకసారి ప్రసారమయ్యే ఈ కార్యక్రమం కోసం శ్రోతలు ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఈ కేంద్రం నుంచి వచ్చిన మరొక మంచి కార్యక్రమం భావతరంగిణి. ఇందులో సాధారణ ప్రజల అవసరాలు, ఇష్టాలు, ఆశలు వంటివి ప్రాతిపదికగా తీసుకుని చిన్న చిన్న రూపకాలు, నాటికలు, కథానికలు వంటి ప్రక్రియలలో ఉదయం 7:30 ప్రసారమయ్యేవి. ఈ కార్యక్రమం వారంలో 3 రోజులు ఉండేది. దేవళ్ల బాలకృష్ణ గారు మొదటిసారి స్టేషన్ డైరెక్టర్గా ఉన్న సమయంలో ఇది రూపుదిద్దుకుంది. ఈ భావతరంగిణిని కెజే ఆనంద్బాబు, మంత్రవాది మహేశ్వర్, శేషారత్నం, కె. మధుసూదన్ గార్లు సమర్పించేవారు. గతంలో ఈ కేంద్రంలో డ్యూటీ ఆఫీసర్గా ఉన్న మంత్రవాది మహేశ్వర్ గారు అలనాటి కార్యక్రమాల గురించి మంచి సమాచారం అందించారు. ఇటువంటి వాటిలో ధ్వని ప్రతిధ్వని కార్యక్రమం ఒకటి. ఇందులో శ్రోతలకు హాస్యం, వ్యంగ్యంతో కూడిన అంశం ఇచ్చేవారు. ఈ అంశం ధ్వని. ఈ ధ్వనికి ప్రతిధ్వనిగా స్పందనను శ్రోతలు ఒక్క పేజీకి మించకుండా కథ లేదా కవిత లేదా పాట ఇలా ఏదైనా రూపంలో రాసి

పంపాలి. వచ్చిన స్పందనలలో మేలైన వాటిని ఈ ధ్వని ప్రతిధ్వని కార్యక్రమంలో చదివి వినిపించేవారు. ఎంపిక కాని స్పందన రచయితల పేర్లను కూడా చదివి వినిపించి ఇలా అందరికీ ఆనందం కలిగించేలా చేసేవారు. దాదాపు 40 సంవత్సరాల క్రితం తమ పేర్లు ఆకాశవాణిలో వినిపించడం ఆనాటి శ్రోతలకు ఎంతో ఆనందాన్ని కలిగించేది. సాగర సంగీతం అన్న ధారావాహికల రూపక కార్యక్రమాన్ని రతన్ సింగ్ గారు స్టేషన్ డైరెక్టర్గా ఉన్న సమయంలో ప్రారంభించారు. సముద్రపు ఉత్పత్తులు, సముద్రంపై ఆధారపడి జీవనయానం సాగించేవారి గురించిన విషయాలు ఇందులో ప్రధానంగా ఉండేవి. రతన్ సింగ్ గారి హయాంలోనే విశాఖపట్నం రైల్వే గ్రౌండ్లో ఆహుతుల ఎదుట ఏర్పాటు చేసిన బాలల సంగీత కార్యక్రమం విశాఖవాసులను బాగా ఆకట్టుకుంది. ఇందులో నగరంలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న వారిని ఎంపిక చేసి 200 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి కార్యక్రమాన్ని సంగీత స్వర రచయిత అయిన తిరుపతి రామానుజసూరిగారు అతి నేర్పుగా నిర్వహించారు. ఈ కేంద్రం ప్రసారం చేసిన త్యాగయ్య నాటకం అంత అందంగా ఆకర్షణీయంగా ప్రసారం కావడానికి కారణం దాని వెనుక సంగీతాన్నందించిన తిరుపతి రామానుజసూరిగారి కృషి, కీర్తనలకు బాణీలు సమకూర్చిన విధానమే ప్రధాన కారణమని సివి సూర్యనారాయణ గారి అభిప్రాయం. ఈ నాటకం ఈ కేంద్రం శాశ్వత భవనంలో రికార్డైన తొలి నాటకం కావడం విశేషం. శ్రీమతి దుర్గా భాస్కర్ గారు ఎన్ఎస్డిగా ఉన్న కాలంలో సరిగమలు అన్న ధారావాహిక ప్రసారమైంది. ఇందులో సంసారంలో ఉండే వివిధ అంశాలను ఒక భార్యాభర్తల జంట మధ్యన జరిగిన దానిగా చిత్రీకరిస్తూ ప్రసారం చేశారు. ఈ సరిగమల కోసం ఒక్కొక్క రచయిత 4 లేదా 5 భాగాలను రచించేవారు. ఒక రచయిత రాసిన దానికి కొనసాగింపుగా 2 రచయిత రాసింది ఉండేది. ఈ కేంద్రం నుంచి కార్మికుల కార్యక్రమం తొలిసారిగా 1972 జనవరి 2న విశాఖపట్నంలోని కోరమాండల్ ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ వారి కార్మికులు సమర్పించగా కదంబ కార్యక్రమంగా ప్రసారమైంది. ఇందులో గ్యాలం కొరికిన చేప అన్న నాటిక, ఇంకా కాలమే ఒక కాంతి కిరణం వంటి గీతం ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఆ సంస్థకు చెందిన ద్విభాష్యం రాజేశ్వరరావు గారు నిర్వహించారు. 1969-70 సంవత్సరంలో రూపొందించిన చీకటి వెలుగులు నాటిక మొదలు ఇటీవలి చెబితే వింటారా శీర్షికన ప్రసారమైన నాటికల వరకు ఎంతోమంది కార్యక్రమ నిర్వహణాధికారులు, రచయితలు, కళాకారులు, సాంకేతిక నిపుణులు రేడియో నాటకరంగంలో విశేషమైన కృషి చేశారు.

ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చరిత్ర పరిణామక్రమం ప్రసంగ ధారావాహిక రెండవ భాగం విన్నారు. సమాచార సేకరణ సంకలనం శ్రీ ఆర్వి రమణమూర్తి, పఠనం కుమారి ఎన్మణి. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమాలలో భాగంగా ఇప్పుడు సినీ భక్తి గీతాల పుష్పాంజలి. ఇందులో ముందుగా రాగం చిత్రం నుంచి బోంబే జయశ్రీ గానం చేసిన భక్తిగీతం.

0: ఉదయ సమీరల కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కె నవీన్ కుమార్.
1: ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమం, ప్రపంచ వారసత్వ దినోత్సవం, ఫ్రైడే డ్రైడే కార్యక్రమం మొదలైన జిల్లా సమాచారం లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యాత కొల్లి నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి. విద్యార్థుల మేధో సంపత్తిని పెంచడానికి పౌర గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఠాకూర్ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపును ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. బందర్ రోడ్లోని కాకాని భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులను నాంది పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పౌర గ్రంథాలయాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కీలక కేంద్రాలని తెలిపారు. ఇవి కేవలం పుస్తకాల పరిమితి కాకుండా సాంస్కృతిక, మానసిక, సృజనాత్మక వికాసానికి దోహదపడే వేదికలుగా మారాయని పేర్కొన్నారు. తాను చిన్నతనంలోనే ఈ ఠాగూర్ గ్రంథాలయాన్ని సందర్శించానని గుర్తు చేసుకున్నారు. చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ఎంపీలాడ్స్ నిధుల ద్వారా రినోవేషన్ చేపడుతున్నానని హామీ ఇచ్చారు. చిన్ననాటి నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకుంటే విద్యార్థుల భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో పెరుగుతున్న దోమల సంఖ్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశ్వరం అన్నారు. విఎంసీ కాలనీలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి కామేశ్వరం మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా నగరంలో ఉన్న కాలువల్లో పొడికలు తొలగించి నీటి ప్రవాహం ఎక్కడ ఆగకుండా చూసుకుంటున్నామని ట్రాక్టర్ మెషిన్తో బోట్ల సహాయంతో సిబ్బంది కాలువలో పర్యటించి గుర్రపటెక్కలను వ్యర్థాలను తొలగిస్తున్నారని, సిబ్బంది వెళ్ళలేని చోట డ్రోన్ను పంపించి ఎంఎల్ఐస్ స్ప్రే చేసి దోమల లార్వాలను ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మరోవైపు నగర పరిధిలో ఫాగింగ్, స్ప్రేయింగ్, మరికొన్ని చోట్ల దోమల లార్వాలను తినే గమ్మోజీ చేపలను విడుదల చేస్తూ నగరంలో దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒకవైపు విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకున్నప్పటికీ ప్రతి ఇంట్లో దోమలు ఉత్పన్నం

తప్పించాలని ఈ శుక్రవారం పాటిస్తే ప్రతి ఇంట్లో దోమల సమస్యలు ఉండవని అన్నారు. మహిళల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి సైలి పేర్కొన్నారు. విజయవాడ స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్ హాల్లో మహిళల రక్షణపై ట్రాఫికింగ్ అరకట్టండి, రక్షణను బలోపేతం చేయండి అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి సైలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పిల్లలను లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణా చేయడం తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందన్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ చర్యల ద్వారా ఈ సమస్యను అరికట్టడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. బాధితులకు భరోసా కల్పించడం, వారికి రక్షణ కల్పించడం ఈ సమావేశం ముఖ్య లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 126 ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పటికీ కేసుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.

0: ఇతర డిజిటల్ సాధనాల ద్వారా నిందితులను త్వరగా గుర్తించడం, కేసుల విచారణను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తలు, అప్రమత్తత ద్వారా అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించవచ్చని పేర్కొన్నారు. పశు సంవర్ధక రంగం అభివృద్ధిలో కీలకమైన పశు ఔషధ విక్రయ కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్ గా సేవలందిస్తాయని, వెటనరీ మందులతో పాటు అనుబంధ ఉత్పత్తులు కూడా ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష తెలిపారు. కలెక్టరేట్ లో కలెక్టర్ లక్ష్మీష అధ్యక్షన జిల్లా స్థాయి ఎంపిక కమిటీ సమావేశం జరిగింది. నందిగామ, తిరువూరు, మయవరం పశు వైద్యశాలలో పశు ఔషధ విక్రయ కేంద్రాలు ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హతలు ఉన్న అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తక్కువ ధరలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందించి పాడి రైతులకు పశు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఔద్యోగిక సంఘాల ద్వారా పశు ఔషధ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, బ్రాండెడ్ డ్రగ్స్ తో పోలిస్తే జనరిక్ ఔషధాలు 40% నుంచి 80% వరకు తక్కువ ధరకు లభిస్తాయని తెలిపారు. కొండపల్లి బొమ్మలు, కొండపల్లి కిలా మన వారసత్వ సంపదని, వీటిని ఆదరించి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపల్లి బొమ్మల కాలనీలో బొమ్మల పండుగను జిల్లా కలెక్టర్ లక్ష్మీశాతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్, బొమ్మల తయారీ ఎక్స్పీరియన్స్ సెంటర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా బొమ్మల పండుగను నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం బొమ్మల ప్రదర్శన మాత్రమే కాదని, మన చరిత్రను గుర్తు చేసుకునే రోజని, మన వారసత్వాన్ని కాపాడే సంకల్పం అన్నారు. మైలవర్గం నియోజకవర్గంలో ఉన్న కొండపల్లి కిల్లా మన ప్రాంతానికి గర్వకారణం అని, మన చరిత్రకు కిల్లా ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. దశాబ్దాల క్రితం నిర్మించబడిన కోట మన సంస్కృతి, మన వైభవం, మన శౌర్యానికి దర్పణ పడుతాయన్నారు. తరతరాలకు వస్తున్న ఈ హస్తకళను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. మన కొండపల్లి కిల్లాను కాపాడుకుందాం, మన బొమ్మలను ప్రోత్సహిద్దాం, మన వారసత్వాన్ని గర్వంగా ముందుకు తీసుకెళ్దాం అంటూ మైలవర్గం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్త విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖను కలుసుకుందాం.
1: మీరింతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ కె నవీన్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు, వేదిక కళాభారతి, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి కోన వేదవతి గణేష్ గారి వయలిన్ వింటారు. వెంపడాపు అప్పలస్వామిగారు మృదంగం. కార్యక్రమంలో ముందుగా బాలే బాలేందు భూషిణి రీతి గౌళరాగం ఆదితాళంలో శ్రీ త్యాగరాజస్వామివారి కీర్తన

తర్వాత శ్రీ పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ గారి కృతి పరిదానమిచ్చితే, బిలహరి రాగం ఖండ చాపుతాళంలో.

0: ఇంతవరకు మీరు శ్రీమతి కోన వేదవతి గణేష్ గారి వయలిన్ విన్నారు. పెంపడాపు అప్పలస్వామిగారు మృదంగం. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆకాశంలో వినిపించే మధుర స్వరం,
3: మనసులో నిలిచిపోయే అందమైన జ్ఞాపకం,
2: 90 ఏళ్ల ప్రయాణం,
3: ఎన్నో ఏళ్ల అనుబంధం.
2: ఆకాశవాణి మన అందరి గుండె చప్పుడు,
3: వార్తల వెలుగు,
2: సంగీతపు పరిమళం,
3: సంస్కృతికి చిరునామా,
2: భారతమాత గర్వ కారణం
3: ఆకాశవాణి,
2: శ్రోతల హృదయ స్పందన.
4: 90 ఏళ్ల ఆకాశవాణి మీకోసం మీతోనే.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రోతలు తమకు నచ్చిన పాటలను ఫోన్ ద్వారా కోరి వినవచ్చు. ఫోన్ చేయడం కోసం ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. దూర ప్రాంతాల నుంచి ఫోన్ చేసేవారు ముందుగా 0891 అనే కోడ్ను డయల్ చేయాల్సి ఉంటుంది. కార్యక్రమాన్ని ఒక హుషారైన పాటతో ప్రారంభిద్దాం.

0: కమ్మని బుగ్గ అమ్మడి మొగ్గ కసట
1: చిక్కని ముద్దు చక్కెర తింటే సపోట
0: దుక్కల వేళ కిక్కురు మంటే గలట
1: ఊపుదరింట నీ ఎదరుంట పదంటా

అమ్మడి మొగ్గ కసాటా, చుక్కల వేళ కిక్కురు మండి గలాటా.

0: هلو.
1: హలో, పాటలు పలికి కార్యక్రమం అండి.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి చెప్పండి.
2: నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి గౌరపాలి నుంచి మాట్లాడుతున్నానమ్మా.
1: ఏ పాట కావాలండి?
2: కొత్త బంగారం లోకంలో నుంచి రీసెంట్గా నేనే నా పాట కావాలమ్మా. పాట వంగ సూర్యప్రకాశ్ బిక్కవాళ్ళు.
1: సరేనండి.
2: ప్రసాద్ ముర్కూరి వెంకటే.
1: అందరి కోసం పాట వినిపిస్తున్నాము, విని ఆనందించండి. శ్రోతలు తమకు నచ్చిన పాటను వినడానికి డయల్ చేయవలసిన నెంబర్లు 2727244 లేదా 2727288. విశాఖేతరులైతే 0891 కోడ్ను జత చేసి డయల్ చేయాల్సి ఉంటుంది.

0: పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. తర్వాతి శ్రోత, హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కాకినాడ జిల్లా పరిషత్ అండి. నా పేరు రాజు అండి.
0: రాజు గారు, ఏ పాట కావాలండి?
1: కొండవటి సింహం నుంచి పాట కావాలండి.
0: ఏ పాట?
1: వరద చేయను సార్.
0: సరేనండి, తప్పకుండా వినిపిస్తున్నాం, పాట వినండి.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416172999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416172999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: తాతయ్య, ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.

0: అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
1: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాతి శ్రోత. హలో, నమస్తే అండి.
2: హలో, నమస్తే మేడం.
1: మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: సుజాత నుంచి ప్రకాశరావు మాట్లాడుతున్నాను మేడం.
1: ఏ పాట వినిపించమంటారండి?
2: నాది అర్జున్ సినిమా నుంచి చిన్న రిపొన్న రిపొబ్బు పాట కావాలి మేడం.
1: సరేనండి, తప్పకుండా మీరు కోరిన పాట వినిపిస్తున్నా, వినండి.

0: ఆటల పల్లకి కార్యక్రమంలో ఉన్నాము. శ్రోతలు తమకు నచ్చిన పాటలు వినడానికి డైల్ చేయవలసిన నెంబర్లు 2727244 లేదా 2727288. విశాఖేతరులు 0891 అనే కోడ్ను ముందుగా డైల్ చేసి ఈ నెంబర్లకు కాల్ చేయాల్సి ఉంటుంది. తర్వాతి శ్రోత, హలో, నమస్తే అండి.
1: హలో, నమస్తే అమ్మా. గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: విజయనగరం జిల్లా గొర్రెల మండలం ఆనందపురం మేసాల అప్పలనాయుడు ఆర్మనిష్ణ.
0: మీ పేరు, మీకు ఏ పాట కావాలండి అప్పలనాయుడు గారు?
1: కురుక్షేత్రంలో, నమస్తే అమ్మా, కురుక్షేత్రంలో మృగింది కళ్యాణ వీణ.
0: సరేనండి, మీరు కోరిన పాట వినిపిస్తున్నాము, విని ఆనందించండి.

0: నమస్తే అండి.
1: మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి.
0: నా పేరు సత్య, అనకాపల్లి నుంచి.
1: సరేనండి, ఏ పాట వింటారు?
0: రాజా మూవీ నుంచి ఏ అది పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, ఆ పాట కావాలి.
1: తప్పకుండానండి, వినిపిస్తున్నాం, వినండి మేడం.
0: నమస్తే అండి.
1: నమస్తే అండి.

0: పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. మిగతా శ్రోతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే డైల్ చేయవలసిన నెంబర్లు 2727244 లేదా 2727288 విశాఖేతర్లో 0891 అనే కోడ్ను డైల్ చేయాల్సి ఉంటుంది. కార్యక్రమంలో తర్వాతి శ్రోత హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?

0: బత్తిని రవికుమార్, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు.
1: ఏ పాట కావాలి రవికుమార్ గారు?
0: పులి బెబ్బులు చిత్రం నుంచి పాట కావాలి మేడం.
1: ఏ పాట అండి?
0: పరిమళించుకున్నమిలో ప్రణయ వీణ పలికింది.
1: సరేనండి,
0: అదే పాట మేడం.
1: తప్పకుండా వినిపిస్తున్నాం, వినండి మీరు కోరిన పాట.

0: ఆటల పల్లకి కార్యక్రమంలో ఉన్నాం, తర్వాత శ్రోతని పలకరించేద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరేంటండి?
1: నా పేరు తెలుసారు పద్మావతి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నానండి.
0: పద్మావతి గారు, ఏ పాట కావాలి మీకు ఇప్పుడు?
1: తాత మనవడి సినిమాలోది పుట్టిన రోజు ఆ పాట కావాలి.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తోంది, వినండి.
1: నమస్తే.
0: నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో
0: హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి.
1: మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి?
1: మేడం నాకు వంశీ మూవీలో కోకిలమ్మ పాడుతున్న సాంగ్ ప్లే చేస్తారా?
0: తప్పకుండా. ముందు మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సరేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: ముద్దు, కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు ముద్దు.
2: ఏంటి?
4: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్గిల చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
4: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
1: పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి శ్రోత. హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
2: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టి మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి మేడం.
1: సరేనండి, ఏ పాట కావాలి సార్ ఇప్పుడు మీకు?
2: మేడం, కథానాయక సినిమా నుంచి ఒక మంచి పాట వినిపించండి మేడం.
1: సరేనండి, తప్పకుండా మీరు కోరిన పాట అంటే సినిమా నుంచి మంచి పాట వినిపిస్తాను, వినండి.

పాటల పల్లకి కార్యక్రమంలో చివరిగా. హలో హలో హలో హలో అండి, శ్రోత ఒకరు ఫోన్ చేసి పాట అడిగారు, వారు కోరిన పాటను వినిపిస్తున్నాము.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రసారమవుతున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: శివాణి.
1: రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సాంకేతికత నిత్య జీవన శైలిని పూర్తిగా మార్చేస్తున్న కాలంలో ప్రజల అవసరాలు తీర్చుకునే విధానాలు కూడా వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు కూరగాయలు, పండ్లు లేదా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా మార్కెట్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ట్రాఫిక్, ఎండలు, సమయాభావం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రజలు మార్కెట్లకు వెళ్లేవారు. కాలం మారుతోంది, జీవనశైలి మారుతోంది, అవసరాలు తీర్చుకునే విధానాలు కూడా పూర్తిగా రూపాంతరం చెందుతున్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో ఒక క్లిక్ చేస్తే మనకు కావలసిన వస్తువులు నేరుగా ఇంటి ముంగటికి చేరుతున్నాయి. ప్రైవేట్ ఈ కామర్స్, క్విక్ కామర్స్ సంస్థలు ఇప్పటికే ప్రజల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వినూత్న ఆలోచనతో డీజీ రైతు బజారుగా పిలిచే డిజిటల్ రైతు బజార్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతు బజార్లలో లభించే తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, ఇతర నిత్యావసర వస్తువులను డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా నేరుగా ప్రజల ఇళ్లకు చేరువేసే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. మొదట విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ సేవలు సత్ఫలితాలు ఇవ్వడంతో గుంటూరు, కాకినాడ జిల్లాలకు విస్తరించగా తాజాగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కూడా ప్రారంభమయ్యాయి. ప్రజలకు రైతు బజార్ ధరలకే ఇంటికే సరుకులు అందుతుండటం ఈ సేవల ప్రత్యేకతగా నిలుస్తోంది. డీజీ రైతు బజార్ సేవల ప్రధాన లక్ష్యం రైతు, వినియోగదారుడు మధ్య నేరుగా సంబంధాన్ని ఏర్పరచడం. సాధారణంగా రైతులు పండించిన కూరగాయలు, పండ్లు వినియోగదారుల వరకు చేరేలోపు మధ్యవర్తులు, రవాణా ఖర్చులు, నిల్వ సమస్యలు వంటి కారణాలతో ధరలు పెరుగుతుంటాయి. వినియోగదారుడు అధిక ధర చెల్లించాల్సి రావడం వ్యవసాయ మార్కెట్లో చాలా కాలంగా ఉన్న సమస్య. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం రైతు బజార్లను డిజిటల్ రూపంలో ప్రజలకు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ, మరో ప్రైవేటు సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సేవల ద్వారా ప్రజలు తమకు దగ్గరలోని రైతు బజార్ నుంచి నేరుగా ఆర్డర్ చేసుకుని తాజా సరుకులను ఇంటికే తెప్పించుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్న డీజీఆర్బీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నంబర్, చిరునామా నమోదు చేయాలి. ఆ తర్వాత సమీప రైతు బజార్ను ఎంపిక చేసుకుని కావలసిన వస్తువులను ఆర్డర్ చేస్తే నేరుగా ఇంటి వద్దకే అందుతాయి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు మాత్రమే కాకుండా కొన్ని నిత్యావసర వస్తువులు కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ రైతు బజార్ల ద్వారా మార్కెటింగ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సులభంగా సేవలు అందించగలుగుతున్నామని డీజీ రైతు బజార్ ప్రాజెక్టు మేనేజర్ వేణు తెలిపారు. ప్రస్తుతం కొన్ని నగరాల్లో మాత్రమే ఈ సేవలను ప్రారంభించామని, చిన్న చిన్న సమస్యలను అధ్యయనం చేసి భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు.
2: ఇది డీజీ రైతు బజార్, ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రోగ్రామ్ అండి. గవర్నమెంట్ ఆధ్వర్యంలో మేము రన్ చేస్తున్నాము. ప్లేస్టోర్ నుంచి యాప్స్ కస్టమర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వెబ్ అయినా సరే అవైలబుల్గా ఉందండి. సో ఇది మెయిన్ ఎజెండా వచ్చేసి డీజీ రైతు బజార్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం ఆన్లైన్ సర్వీసెస్ రైతు బజార్ నుంచి, రైతు బజార్ కూరగాయలు ఆ రోజు రేటు నుంచి ఏ రోజు రేటు ఆ రోజు ప్రకారమే కస్టమర్స్కి అందించాలని చంద్రబాబు

0: నాయుడు గారి ఆలోచనతో వచ్చిన ప్రోగ్రామే ఇదండి. ప్రతిరోజు ఆదరణ పెరుగుతూ ఉంది. సో కస్టమర్స్ ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి మనకి ఈజీ, ఎందుకంటే క్వాలిటీ వైజ్ గా డబుల్ గ్రేడింగ్ చేసి కస్టమర్స్ కి డెలివరీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం విజయవాడలో పడమట్లో స్టార్ట్ చేసి 1 మంత్ లో డైలీ 50 ఆర్డర్స్ వస్తున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి డే బై డే. మా టీం అందరూ ఇక్కడ ఉన్న స్టోర్ సూపర్వైజర్స్ అండ్ డెలివరీ బాయ్స్ ప్రెసెంట్ ఇక్కడ ఉన్న దానికి పడమటి నుంచి 8 కిలోమీటర్స్ రేడియస్ వరకు డెలివరీ చేస్తున్నాము. కృష్ణలంక తర్వాత కేదరాజపేట కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఎంటైర్ విజయవాడకి డెలివరీ చేయాలని. ఇదే విధంగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తిరుపతి ఇప్పుడు ప్రెసెంట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. రిమైనింగ్ సిటీస్ కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాం. రైతు బజార్లో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మన అప్లికేషన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు.
1: ప్రస్తుతం విజయవాడలో ఈ సేవలు ప్రారంభించడంతో అధికారులు ప్రజలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని కృష్ణలంక, కేదరాశ్వరపేట ప్రాంతాల్లో ఉన్న రైతు బజార్ల నుంచి హోమ్ డెలివరీ సేవలు అందిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విజయవాడ డీజీ రైతు బజార్ అధికారి రామకృష్ణ తెలిపారు. రైతులు పండించిన కూరగాయలు రైతు బజార్ ధరలకే ప్రజలకు అందిస్తున్నామని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ముఖ్యంగా వేసవిలో మార్కెట్కు రాలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
2: ఇక్కడ వినియోగదారులకి నేరుగా ఫార్మ్ టు హోమ్ రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి వినియోగదారులకి చేరేలాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ పథకాన్ని డిజీ రైతు బజార్ ద్వారా ఈ విజయవాడ పట్న ప్రజలకి అందించేలాగా మేము అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ హోమ్ డెలివరీ సౌకర్యాన్ని ఇస్తూ ప్లేస్టోర్లోకి వెళ్ళి డిజీ ఆర్బీఐ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని తద్వారా ఆర్డర్ పెట్టిన వినియోగదారులకు నేరుగా ఇంటికే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్లస్ గ్రోసరీస్ ఐటమ్స్ కూడా ఇంటికి చేరువే చేయలాగా డిజీ రైతు బజార్ సేవలు కొనసాగిస్తాం సార్. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అటు రైతులకి, ఇటు వినియోగదారునికి, అలాగే నిరుద్యోగ కూడా ఉపాధి అవకాశాలు దొరికేలాగా ఉందని వల్ల బాగా ఇంట్రెస్ట్ తో ప్రజలు చాలా వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నారండి. ఇంకా ఆర్డర్స్ వస్తాయన్నాయండి. అలాగే విజయవాడలో అతి త్వరలో కేదారేశ్వరపేట, కృష్ణలంక మరియు గొల్లపూడి ప్రాంతాలకు కూడాను ఆ రైతు బజార్లో ఈ డిజీ రైతు బజార్ ని ప్రారంభించబోతున్నాము. ఒక యాప్ ని ఆంధ్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటూ రైతులకు కూడా ఉపయోగపడేలాగా ఉన్న ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని నేరుగా ఈ బోర్డు రేట్ ప్రకారమే వినియోగదారు ఇంటికి చేరుతున్నాయి కాబట్టి అందరూ వినియోగించుకుని, అలాగే సేవా సంస్థలకు కానీ ఇటు స్కూల్స్కి కానీ కూడా ఇదే రేట్లో మేము చేర్చేలాగా ప్రయత్నిస్తున్నామండి. అందరూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాం.
1: డీజీ రైతు బజార్ సేవలు ముఖ్యంగా ఉద్యోగస్తులు, మహిళలు, వృద్ధులు, మార్కెట్కు వెళ్లేందుకు సమయం లేని వారికి ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. రైతు బజార్ ధరలకే సరుకులు ఇంటికే రావటం వల్ల వినియోగదారులకు సమయం, నగదు రెండూ ఆదా అవుతున్నాయి. పైగా ప్రైవేటు యాప్లతో పోలిస్తే అదనపు ధరలు లేకుండా కేవలం స్వల్ప ఛార్జీలతోనే సేవలు అందించడం ప్రజలను ఆకర్షిస్తోంది. డీజీ రైతు బజార్ సేవలు రైతులకు కూడా పెద్ద మద్దతుగా నిలుస్తున్నాయి. సాధారణంగా రైతులు తమ పంటలను మార్కెట్కు తీసుకువెళ్లినప్పుడు సరైన ధరలు రాకపోవడం, మధ్యవర్తులపై ఆధారపడాల్సి రావడం, నిల్వ సదుపాయాల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కానీ డీజీ రైతు బజార్ ద్వారా రైతు పండించిన ఉత్పత్తి నేరుగా వినియోగదారుడి ఇంటికి చేరుతుంది. దీనివల్ల రైతులకు సరైన ధర లభించే అవకాశం ఉంటుంది. అలాగే మధ్యవర్తుల కమిషన్ భారం తగ్గుతుంది. రైతులు తమ ఉత్పత్తులను వేగంగా విక్రయించగలుగుతారు. వ్యవసాయ ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ ఏర్పడటంతో రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో వినియోగదారులకు కూడా నాణ్యమైన తాజా కూరగాయలు అందుబాటులోకి వస్తున్నాయి. డీజీ రైతు బజార్ సేవలు వినియోగదారులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా వేగంగా మారుతున్న జీవనశైలిలో సమయం ఎంతో విలువైనదిగా మారిన నేపథ్యంలో ఈ సేవలు ఉద్యోగస్తులు, ప్రజలకు పెద్ద ఊరటనిస్తున్నాయి. వ్యాపారులు, మహిళలు మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్ ద్వారా ఇంట్లో నుంచే సరుకులు ఆర్డర్ చేసుకునే అవకాశం పొందుతున్నారు. ప్రైవేట్ యాప్ల మాదిరిగానే ప్రభుత్వం కూడా వేగంగా హోమ్ డెలివరీ అందిస్తుందని, రైతు బజార్ ధరలకే సరుకులు రావడం చాలా సమయం కూడా ఆదా అవుతోందని, రైతు బజార్ల నుంచి నేరుగా సరుకులు రావడం వల్ల తాజా నాణ్యమైన కూరగాయలు, పండ్లు వినియోగదారులకు అందుతున్నాయని వినియోగదారుడు రమేష్ బాబు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
3: డీజీ రైతు బజార్ ఆన్లైన్ సేవల ద్వారా రైతు బజార్ పడమట విజయవాడ స్టార్ట్ చేయడం జరిగింది. గృహ అవసరాలకి వినియోగదారులకి చేరడం వల్ల రైతు బజార్కు వచ్చే వినియోగదారులకి ప్రత్యక్షంగా గాను, రాని వినియోగదారులకు పరోక్షంగా కూడా ఈ యొక్క డీజీ రైతు బజార్ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా దీనివల్ల ఏంటంటే రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను.
1: మధ్యవర్తుల ప్రమేయం తగ్గడంతో ధరలు కూడా సాధారణ మార్కెట్లతో పోలిస్తే తక్కువగా ఉండటం ప్రజలకు మరింత ప్రయోజనకరంగా మారింది. అలాగే ఎండాకాలం, వర్షాకాలం వంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన ఇబ్బందులు లేకుండా ఇంటికే డోర్ డెలివరీ అందించడం వినియోగదారులకు ఎంతో సౌకర్యంగా ఉంది. ఇక మరోవైపు డిజిటల్ చెల్లింపుల సదుపాయం ఉండటంతో నగదు అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా సురక్షితంగా

0: చెల్లింపులు చేయవచ్చు. ఈ విధంగా డిజీ రైతు బజార్ సేవలు సమయం ఆదా చేయడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరలకు సులభంగా అందించే ఆధునిక సేవగా ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. డీజీ రైతు బజార్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం కేవలం హోం డెలివరీ సేవలు అందించడం మాత్రమే కాకుండా వ్యవసాయ మార్కెటింగ్ రంగాన్ని ఆధునీకరించే ప్రయత్నం కూడా చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక ప్రైవేటు సంస్థలు వాణిజ్య రంగంలో అందిస్తున్న సేవలతో ప్రజలు కొన్ని నిమిషాల్లోనే సరుకులు ఇంటికే పొందే అలవాటుకు అలవాటు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా సాంకేతికతను వినియోగించి రైతు బజార్లను డిజిటల్ మార్కెట్గా మార్చడం విశేషం. ఇది కేవలం ప్రభుత్వ సేవల ఆధునీకరణ మాత్రమే కాదు, వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నంగా కూడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రైతు వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడటం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థ మరింత పారదర్శకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు డెలివరీ వేగం, ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారుల స్పందన, రైతుల ఆదాయం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు ఈ సేవలను విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల వరకు ఈ సేవలు అందుబాటులోకి వస్తే రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని, డిజిటల్ వ్యవసాయ మార్కెట్ వ్యవస్థకు ఇది ఒక గొప్ప ముందడుగు అని, భవిష్యత్తులో రైతులు తమ ఉత్పత్తులను నేరుగా యాప్ల ద్వారా విక్రయించే పరిస్థితి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీజీ రైతు బజార్ సేవలు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో ఒక వినూత్న మార్పుకు నాంది పలుకుతున్నాయని చెప్పవచ్చు. రైతు బజార్ ధరలకే తాజా కూరగాయలు, పండ్లు ఇంటికే అందించడం ద్వారా వినియోగదారులకు సౌకర్యం కలిగించడంతో పాటు రైతులకు నేరుగా మార్కెట్ను కల్పిస్తున్నాయి. సాంకేతికతను వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమం విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రైతుల ఆదాయం పెరగడం, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు అందడం, మధ్యవర్తుల వ్యవస్థ తగ్గడం వంటి అనేక ప్రయోజనాలను ఈ డీజీ రైతు బజార్ సేవలు తీసుకొస్తున్నాయని చెప్పొచ్చు. డిజిటల్ యుగంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన డీజీ రైతు బజార్ కార్యక్రమం ఒక వినూత్నమైన, ప్రజలకు ఉపయోగకరమైన వ్యవస్థగా నిలుస్తోంది. రైతు పండించిన తాజా కూరగాయలు, పండ్లు నేరుగా వినియోగదారుల ఇంటి ముంగిటికి చేరేలా రూపొందించిన ఈ వ్యవస్థ రైతు వినియోగదారుల మధ్య ప్రత్యక్ష బంధాన్ని బలోపేతం చేస్తోంది. మధ్యవర్తుల ప్రభావాన్ని తగ్గిస్తూ రైతులకు న్యాయమైన ధరలు అందించడమే కాకుండా వినియోగదారులకు రైతు బజార్ ధరలకే నాణ్యమైన ఉత్పత్తులు అందించడం ఈ సేవల ప్రత్యేకతగా మారింది. వేగంగా పెరుగుతున్న డిజిటల్ మార్కెట్ మరియు క్విక్ కామర్స్ పోటీ మధ్య ప్రభుత్వం కూడా సాంకేతికతను వినియోగించి ప్రజలకు సులభతర సేవలు అందించడం విశేషం. సమయం ఆదా, తక్కువ ధరలు, నాణ్యమైన ఉత్పత్తులు, ఇంటికే డెలివరీ వంటి అనేక ప్రయోజనాలతో డీజీ రైతు బజార్ వ్యవస్థ ప్రజల జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి డిజిటల్ రూపం ఇచ్చే ఈ ప్రయత్నం భవిష్యత్తులో రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించే దిశగా కీలక పాత్ర పోషించనుందని చెప్పవచ్చు. సాంకేతికతను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తూ రైతు వినియోగదారుల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే ఈ డీజీ రైతు బజార్ కార్యక్రమం భవిష్యత్తులో ప్రజల దైనందిన జీవితంలో కీలక భాగంగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో డిజిటల్ రైతు బజార్ల సేవలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన కె. నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా, వ్యాఖ్యానం ఎస్. మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు పాటల పల్లకి కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రోతలు తమకు నచ్చిన పాటలు వినడానికి డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. దూర ప్రాంతాల వారు 0891 అనే కోడ్ని డైల్ చేయాల్సి ఉంటుంది. ముందుగా కార్యక్రమంలో ఒక పాటని వినేద్దాం. చక్రం చిత్రం నుంచి

0: పాటల పల్లకి కార్యక్రమంలో తరువాత. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు చెప్పండి.
1: నా పేరు ఆశీర్వాదం అండి.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: కాకినాడ జిల్లా గొర్రెపూడి.
0: సరేనండి, ఏ పాట కావాలి ఇప్పుడు మీకు?
1: నువ్వే కావాలి మూవీ నుండి. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టు.
0: తప్పకుండానండి, మీకు నచ్చిన పాట వినిపిస్తున్నా, వినండి. థ్యాంక్ యూ.

0: అంటే నేను
1: నారాయణరావు
0: ఇక్కడ
1: గారు,
0: సింహాచలం వేపగట్టు నుంచి మాట్లాడుతున్నాను.
1: ఏ పాట వినిపించమంటారు ఇప్పుడు మీకోసం?
0: అదే రౌడీ అల్లుళ్ళు చిలకా శ్యామ పాట అని.
1: సరేనండి, వినిపిస్తున్నా, వినండి మరి.

0: పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు ఇంతవరకు విన్నారు.
1: ఒక చిన్న రేడియో చుట్టూ కుటుంబం అంతా కూర్చొని వినే రోజుల నుంచి
2: చేతిలో సెల్ ఫోన్ తీసుకొని ఎప్పుడైనా ఎక్కడైనా వినే రోజుల వరకు
1: ప్రతి మనసులో
2: ఆకాశవాణి ప్రయాణం నిజంగా అద్భుతం.
1: 90 ఏళ్ల ఆకాశవాణి మనందరి కోసం మనతోనే.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమాలలో భాగంగా మాంగళ్యమా నీ విలువెంత సంగీత రూపకం వింటారు. రచన శ్రీమతి మందరపు హైమావతి, నిర్వహణ శ్రీ కెవి హనుమంతరావు.

ప్రతిరోజు చిత్రహింసలు చేస్తారు.

మంటలో వేయకండి, నన్ను మంటలో వేయకండి, నన్ను మంటలో వేయకండి, నేను బతకాలి, నేను బతకాలి, నేను బతకాలి.

0: నాకు బతకాలని ఉంది, నాకు చావాలలేదు, నాకు చావాలలేదు.
1: సతీ మాతాకి, సతీ మాతాకి, సతీ సహగమనం పాటించాలి, సతీ సహగమనం పాటించాలి, సతీ సహగమనం పాటించాలి.
0: ఏమంటల్ని భరించలేను, ఏమంటల్ని భరించలేను. బ్రతుకుండగానే నన్ను చంపకండి.

తీసుకొచ్చి కొంతకాలం నాతో ఉండి నా మీద మోజు తీరిపోయినాక నన్ను వదిలేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే మర్యాదగా బతకాలని ఎన్నో ప్రయత్నాలు చేశానండి. బతకటానికి వేరే దారి లేకపోయిందండి. గచ్చింతరం లేక ఎచ్ఆర్ ఎత్తులోకి దిగానండి. ఉళ్ళమ్ముకొని ఎంత సంపాదించినా కడుపు నిండా తింటారు లేదండి. చేసే తప్పుడు పని వల్ల 10 మందిలో తలెత్తుకొని కూడా తిరగలేకపోతున్నానండి.

డాన్సులని, సెక్స్ డాన్సులని, డిస్కో డాన్సులని ఇవన్నీ చేయమంటున్నారు. అట్లాగ ఆడక తప్పట్లేదు, ఆడపోతే మేము డబ్బులు ఇవ్వమంటున్నారు. ఇలాంటప్పుడు మానుకుంటే మంచిది అనుకుంటున్నాం, కానీ మానుకొని మేము ఏం చేయాలి, మేము ఎలా బ్రతకాలి? ఈ ఎల్లకాలం ఈ డాన్సులు కూడి పెట్టవు కదా, మాకు ఈ గ్లామర్ ఉన్నంత వరకే కదా. మా పిల్లలు చదువుకోటానికి వెళ్ళారనుకోండి, మీ అమ్మ డాన్సరు 10 మందిలో ఎగురుతుంది అని చులకన చేస్తుంటారండి. అలాంటప్పుడు మా బిడ్డలు ఇంటికి వచ్చి మాకు చెప్పుకొని మీరెందుకు డాన్సులు చేశారు, మేమెందుకు ఇట్లా చులకం కావాల్సి వచ్చిందని వాళ్ళు ఎంతగానో బాధపడుతుంటారండి. బాధపడ్డప్పుడు మేము ఆ పిల్లలకి ఏం చెప్పాలా, మేము ఎందుకు ఇలా అయ్యామా అని మాకు బాధ అనిపించిద్దండి.

ఒక బతుకేనా అని ప్రశ్నించుకోవటానికి కూడా నొచ్చుకొని బ్రతుకులైపోయాయి మావి. కడుపు నిండటానికి మానాన్ని అమ్ముకునే నీచమైన స్థాయికి దిగజారిపోయాం మేము.

ఆ దొరుగు నాకు అలవాటే. సిలక్కుయకి అలాడతను గజ్జల్ని కట్టుకుని బయలెళ్ళిన మా వాడలో ఒక ముసలిది చచ్చిపోయింది. ఆమె ఆత్మ పరేశాను లేకుండా దేవుణ్ణి సేరాల. అందుకోసం నేను ఆడాల. నేను ఆడతన్నా డప్పులు మోగుతున్నాయి. పొద్దు నెత్తి మీదకెక్కింది. పీలుగులు బొంద పెట్టిండ్రు. ఇంటికొచ్చిన తానం చేసి కూకున్నా. అట్లా కూకున్నను లేదు, మళ్ళీ డప్పు సప్పుడైంది. అది పెండ్లి డప్పు. పెండ్లి కొడుకు పెండ్లి కూతురింటికి తరలొస్తాడు. నేను ఆడితే గాని ఆ సంబరం పూర్తి కాదు. పెట్టిలో ఉన్న పట్టు చీర తీసి కట్టిన, సిగ్గేసి బొట్టు పెట్టుకుని గజ్జులు కట్టుకుని బయలుదేరిన. పెండ్లోళ్ళు నా కోసమే చూస్తాను. డప్పులు మోగతున్నాయి, నేను ఆడుతున్నాను.

పెండ్లి అయిపోయింది. ఇంటికి మళ్ళొచ్చిన అట్లా గోసున్నా మళ్ళ డప్పు సప్పుడైంది. మా వాడకట్టుకి ఇంటికి సుత్తా వచ్చిండ్రట. ఆడు కూడా ఆడాలి. బొట్టు పెట్టుకున్నా. పొద్దుకు చూసిన నా బొట్టోలు గని ఆయన ముఖం కూడా ఎర్రగున్నది. ఇంది బరువు మాగతాంది. ఆట మొదలెట్టిన ఇంది ముగిసింది. చీకటి పడ్డది. ఇంటికి చేరుకున్న గిన్నెలు అన్నం పెట్టుకున్న మళ్ళ డప్పులు మోగినాయి. అమ్మూరికి బోనాలు తీస్తున్నారు. రెండు ముద్దలు మింగి మళ్ళ గద్దెలు కట్టుకుని బయలు వెళ్ళినా

0: അമ്മൊരുത്താണ് ആടി ആടി അർദ്ധരാത്രിക്കാടെ ഇട്ടിക്ക് സേരിന.
1: ఇంతవరకు మీరు 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమాలలో భాగంగా మాంగళ్యమా నీ విలువెంత సంగీత రూపకం విన్నారు. రచన శ్రీమతి మందరపు హైమవతి, నిర్వహణ శ్రీ కెవి హనుమంతరావు.
2: ఆకాశవాణి 19 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్
3: ఫ్రమ్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ రేడియో సెట్స్ టు
2: టుడేస్ డిజిటల్ రేడియో.
3: తన ప్రయాణంలో అన్ని వర్గాల వారికి
2: ఇన్ఫర్మేషన్.

0: ఎడ్యుకేషన్,
1: ఎంటర్టైన్మెంట్ ఇస్తూ
0: అటు అందాల కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు,
1: ఇటు గుజరాత్ తీరాల నుండి అరుణాచల్ ప్రదేశ్ శిఖరాల వరకు,
0: సరిహద్దులు వేరు చేసిన
1: మనసులు ఒకటే అని చాటి చెప్పింది
0: ఆకాశవాణి.
1: ఇది కేవలం రేడియో కాదు,
0: ప్రజల గుండెల్లో నిలిచిన విశ్వాస స్వరం,
1: కొన్ని కోట్ల హృదయాల స్పందనం,
0: దేశం మొత్తం ఒకే స్వరం,
1: అదే మన ఆకాశవాణి.
0: అప్పటికి
1: ఇప్పటికీ
0: ఎప్పటికీ
1: మనతోనే.
2: పంతొమ్మిది వందల 1936 నుండి ప్రభుత్వ సంస్థగా ప్రసారాలను ప్రారంభించి ఆకాశవాణిగా నామకరణం పొంది వివిధ రకాల కార్యక్రమాలతో శ్రోతలను అలరిస్తుంది మన ఆకాశవాణి.
3: తెలుగు తొలి ప్రసారం 1938 జూన్ 16 సాయంత్రం 5:30 మద్రాస్ కేంద్రం నుంచి ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ శ్రోతల మనసుల్ని గెలుచుకుంది.
2: సంగీతం, సాహిత్యం, సమాచారం, వినోదం, కథనం ఇలా అనేక రంగాలను కలిపే కార్యక్రమాలతో ఆనందాన్ని పంచడమే మన ఆకాశవాణి బాణి.
4: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం.
5: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా ఉమ్మడి కుటుంబం చిత్రం నుంచి ఘంటసాల పీసుశీల గానం వింటారు. డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యానికి టీవీ రాజు సంగీతం.
6: చెప్పాలని ఉంది.

0: విజయం.
1: డాక్టర్ చక్రవర్తి చిత్రానికి పి సుశీల, ఘంటసాల పాడిన పాట వింటున్నారు.

లేత మనసులు చిత్రానికి రామకృష్ణ పి సుశీల పాడిన పాట విన్నారు. తర్వాత పూజా ఫలము చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర

0: వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ 20 మే.
1: మధురిమ పాత చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఎన్సీఈఆర్టీ ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: and then 20, while the Nifty added 92 points to 23,476 when reports last came in. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధుమంజరి చిత్రగీతాలు వింటారు. సంతోషం చిత్రానికి కేకే ఉషా పాడిన పాట వింటారు.

0: ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
1: దేవిపుత్రుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న పాడిన పాట వింటారు.

0: అందరి నేస్తం ఆకాశవాణిలో శ్రోతలను కట్టిపడేసే కార్యక్రమాలు ఎన్నో.
1: శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీత కార్యక్రమాలు, ఉపన్యాసాలు, చర్చాగోష్ఠులు, పరిచయాలు,
0: గ్రామస్తులకు శ్రీ

0: ప్రజలకు, పిల్లలకు, విద్యార్థులకు, కార్మికులకు, యువతరానికి, కవులకు, రచయితలకు
1: అందరికీ నచ్చే కార్యక్రమాలతో అలరించే మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
0: శ్రోతలకు శుభాకాంక్షలు.
2: మధుమంజరి చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు ఈరోజు నుండే అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బంగారం, వెండిపై 5%, ప్లాటినంపై 5.4% దిగుమతి సుంకం విధించింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా దేశ ఆర్థిక స్థితిని కాపాడడానికి ప్రజలు బంగారం కొనుగోళ్లను సాధ్యమైనంత వరకు నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతకుముందు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగవేట్రి కళగం టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఈ బలపరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 5 ఎమ్మెల్యేలు ఓటింగుకు దూరంగా ఉన్నారు. ఈ విజయంతో తమిళనాడు శాసనసభలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. నీట్ పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐ బృందం జైపూర్ చేరుకుంది. రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజి అదుపులోకి తీసుకున్న పలువురిని సిబిఐ అధికారులు విచారించారు. మరోవైపు ఈ దర్యాప్తులో భాగంగా సీకర్, దాని పరిసర ప్రాంతాల్లో ఎస్ఓజి 100 మందిని విచారించింది. కేసు మూలాలను వెలికితీసేందుకు సిబిఐ, రాజస్థాన్ పోలీసులు సమన్వయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవలి దేశీయ పర్యటనల సమయంలో తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవలి గుజరాత్, అస్సాం పర్యటనల సమయంలో వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయాన్ని అమలు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అవలంబించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నారు. కాన్వాయ్ పరిమాణం తగ్గించినప్పటికీ ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి ఎటువంటి రాజీ పడలేదు. ఎస్పిజి ప్రోటోకాల్స్ ప్రకారం అవసరమైన అన్ని కీలక భద్రతా విభాగాలు యథావిధిగా ఉన్నాయి. సాధ్యమైన చోటల్లా తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ని సగానికి పైగా తగ్గించుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలని, అలాగే పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు అనుసరించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తుల్లో ఇదొకటి. ఇంధన పొదుపు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు పర్యావరణ సుస్థిరతను పెంపొందించే లక్ష్యంతో హోంమంత్రి తన వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ప్రధానమంత్రి స్వయంగా తన కాన్వాయ్ని తగ్గించుకుని ఆదర్శంగా నిలవగా ఇప్పుడు కేంద్ర హోంమంత్రి కూడా అదే బాటలో నడిచి ఈ పొదుపు చర్యను అమలు చేస్తున్నారు. ఆకాశవాణి

0: వార్తలు వింటున్నారు. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్నివాస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాస్ నాథన్ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు.
1: నా రంగస్వామి కడవులின் பெயரால் உறுதி கூறுதாவது நான் நேர்முகமாகவோ அல்லது மறைமுகமாகவோ ஒருவருக்கோ அல்லது பலருக்கோ இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற முறையில் என் கவனத்திற்கு கொண்டுவரப்படும் அல்லது எனக்கு தெரிய வரும் எந்த செய்தியையும் மேற்கூறிய முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை முறையாக ஆற்றுவதற்கு தேவைப்பட்டாரன்றி தெரிவிக்கவோ அல்லது வெளிப்படுத்தவோ மாட்டேன்.
0: రంగస్వామితో పాటు పార్టీకి చెందిన మల్లాడి కృష్ణారావు, బీజేపీకి చెందిన ఏ నమశివాయం కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్

0: రంగస్వామితో పాటు పార్టీకి చెందిన మల్లాడి కృష్ణారావు, బీజేపీకి చెందిన ఏ నమశివాయం కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విపి రామలింగం, ఇతర ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 1998లో ఇదే రోజున భారత్ నిర్వహించిన అణు పరీక్షలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఆ అణు పరీక్షలు దేశ అచంచలమైన సంకల్పాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలు భారతదేశ ఆత్మవిశ్వాసానికి, దృఢ నిశ్చయానికి నిదర్శనమని అన్నారు. ఆ పరీక్షల తర్వాత ప్రపంచ దేశాలన్నీ భారతదేశంపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చాయని గుర్తు చేశారు. ఎంతటి ఒత్తిడులు ఎదురైనప్పటికీ ఏ శక్తి కూడా భారతదేశాన్ని లొంగదీసుకోలేదని, ఆనాటి పరీక్షల ద్వారా నిరూపితమైందని మోదీ స్పష్టం చేశారు. ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్నారు. రేపటి నుండి ప్రారంభం కానున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన భారత్కు వచ్చారు. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. బ్రిక్స్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వీరంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మకెన్నాతో సమావేశమయ్యారు. మార్కెట్లను విస్తరించడం, వనరుల సేకరణను పెంచడం, ప్రాధాన్యత కలిగిన వస్తువుల ఎగుమతులను ప్రోత్సహించడమే కాకుండా సేవా రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రేపటి వరకు వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లాలనుకునే ఆసక్తి కలిగిన భక్తులు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో రోగనిరోధక శక్తి అవగాహన అనే అంశంపై డాక్టర్ ఎంవివి గాంధీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరాగారు.
1: రోగ నిరోధక శక్తి అన్న పదం మనం తరచూ వింటాము. ఒక రోగంతో మనం ఫైట్ చేయాలంటే మనలో రోగ నిరోధక శక్తి అన్నది ఉండాలి. మరి దీని గురించి వివరంగా చెప్పడానికి ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోలో వచ్చారు డాక్టర్ ఎంవివి గాంధీ గారు. వీరితో మాట్లాడి రోగ నిరోధక శక్తి అంటే ఏమిటి మరియు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని ఎలాగ మెయింటైన్ చేయాలి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గాంధీ గారు.
2: నమస్కారం అమ్మా.
1: డాక్టర్ గారు, ముందుగా ఇమ్యూనిటీ లేదా రోగ నిరోధక శక్తి అంటే ఏమిటి వివరిస్తారా?
2: రోగ నిరోధక శక్తి ఆ పదంలోనే చాలా వరకు అర్థం ఉంది. రోగం అంటే ఒక డిసీజ్, నిరోధకం అంటే ప్రివెన్షన్. ఈ రోగాన్ని మనం ఎలా అరికట్టొచ్చు అదే ఈ రోగ నిరోధక శక్తి. రోగ నిరోధక శక్తి అన్నది బయట నుంచి ఎక్కడి నుంచో రాదు. మనకి రోగ నిరోధక శక్తి అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ, రెండవది అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే మన శరీరంలో తనంతటగా తానుగా ఒక వ్యాధితో పోరాడే శక్తి ఉంటుంది, అది ఇన్నేట్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే మనం వ్యాక్సిన్స్ ద్వారా కానీ మెడిసిన్స్ ద్వారా కానీ తల్లి నుంచి బిడ్డకు సంక్రమించడం కానీ ఇవన్నీ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో ఫస్ట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఇప్పుడు మనకి ఒక ఇన్ఫెక్షన్ మన ఒంట్లో చొరపడింది, అప్పుడు మన శరీరంలో తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఈ తెల్ల రక్త కణాల్లో న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, బేసోఫిల్స్, ఇసినోఫిల్స్ ఇలా వేరే వేరే రకాలు ఉంటాయి. వాటిలో లింఫోసైట్స్ అనేవి రోగ నిరోధక శక్తికి బాగా ఉపయోగపడుతుంది. టీ లింఫోసైట్స్ అంటారు, బి లింఫోసైట్స్ అంటారు. ఇంకా డీప్గా వెళ్ళట్లేదు, మనకు కావాల్సిన ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక క్రిమి, ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ మీకు అర్థమవడం కోసం మన శరీరంలోకి ప్రవేశించినట్టయితే దాన్ని యాంటీజెన్ కింద పరిగణిస్తాం. ఈ యాంటీజెన్ శరీరంలోకి ఎప్పుడైతే వెళ్తుందో మన శరీరంలో ఉండే ఈ టీ లింఫోసైట్స్ కానీ డబ్ల్యూబీసీ కణాలు కానీ అదే రోగ నిరోధక శక్తి యాంటీబాడీస్ని తయారు చేస్తాయి. ఈ యాంటీజెన్స్తో ఈ యాంటీబాడీస్ అన్ని ఫైట్ చేసి ఆ పర్టిక్యులర్ డిసీజ్, ఆ పర్టిక్యులర్ రోగాన్ని అరికట్టేటట్టు చేస్తాయి. ఇవి దాని మెకానిజం, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్. మీకు ఇంకా అర్థం అవడానికి ఏంటి అంటే వ్యాక్సిన్స్, మనం వ్యాక్సిన్స్ వేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాం. కరోనా వ్యాక్సిన్ అంటే ఇండైరెక్ట్గా మనం ఆ క్రిమిని మన శరీరానికి హాని చేయకుండా క్రిమిని మన శరీరం లోపలికి పంపించి మన శరీరంలో ఉండే ఈ లింఫోసైట్స్ కానీ తెల్ల రక్త కణాలు కానీ ఆ క్రిమి యొక్క యాంటీజెన్తో ఫైట్ చేసి యాంటీబాడీస్ని తయారు చేసి మనల్ని కరోనా రోగ బారి నుంచి కాపాడుతుంది. ఇది కరోనాకి సంబంధించి ఇమ్యూనిటీ. అలాగే ప్రతి రోగానికి సంబంధించి దాని యొక్క వ్యాక్సిన్స్ అయితేనేమి ఇంక. సో ఫర్ ఎగ్జాంపుల్ పోలియో, 1970లో స్మాల్ పాక్స్ అని ఒక వ్యాధి ఉండేది. ఈ స్మాల్ పాక్స్ అనే వ్యాధి మనం పరిపూర్ణంగా 100% అరికట్టేశాం. ఎట్లా అరికట్టాం? అది వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్ అనేది ఇది ఒక అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అలానే మన క్రిమి ఏదైనా మన శరీరం చొచ్చబడినప్పుడు దానితో మన శరీరాన్ని శరీరం ఫైట్ చేసే విధానం ఇన్నేట్ ఇమ్యూనిటీ. సో మనకు మనంతటగా మనం కానీ వ్యాక్సిన్ రూపంలో కానీ తల్లి నుంచి బిడ్డకి సంక్రమించడంలో కానీ మన శరీరంలో ఉండే క్రిములతో మనం ఫైట్ చేసే విధానాన్ని ఇమ్యూనిటీ అంటారు.
1: బాగా చెప్పారండి. మరి ఒకే ప్రాంతంలో ఒకే సర్కమ్స్టాన్సెస్లో ఒకే వెదర్లో పెరుగుతున్న ఇద్దరు మనుషులు వాళ్లలో ఆ పరిస్థితులని రియాక్ట్ చేయడానికి వేరే వేరేగా ఉంటుంది కదండి. కొందరు త్వరగా జలుబు దగ్గు వస్తే కొందరికి అస్సలు రాదు. దీనికి కారణం ఏముంటారు?
2: అది మన బాడీ ఇన్బిల్ట్ అండి. బేసికలీ మనం మీరు చెప్పే విధంగా ఇద్దరు వ్యక్తుల్ని మనం కంపేర్ చేసామనుకోండి, ఒకే ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారు, ఒకే దీనిలో ఉంటున్నారు, బట్ జెనెటిక్స్ అనేది చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మన తాత తండ్రుల నుంచి మనకి కొన్ని డిసీజెస్ సంక్రమించవచ్చు, అలానే కొన్ని అలర్జన్స్ కూడా సంక్రమించవచ్చు. అట్లానే మనం పెరిగే ఎన్విరాన్మెంట్లో ఉండే క్రిముల ద్వారా మనకి కొన్ని డిసీజెస్ సంక్రమించవచ్చు. ఈ ఒక పాయింట్ అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఇందాక మాట్లాడుకున్నాం కొన్ని రోగాలను అరికట్టడానికి కొన్ని వ్యాక్సిన్లు తయారు చేసుకున్నాం, ఆ వ్యాక్సిన్ని మనం ప్రవేశపెడుతున్నాం.

0: సపోజ్ టీబీ యూనిట్. టీబీ అనేది మనం వ్యాక్సిన్ పుట్టినప్పుడే వేసుకుంటున్నాం. మనం పెరిగే కొద్దీ మన బాడీ కాన్స్టిట్యూషన్ అయితేనేమి, మన మజిల్ బిల్డింగ్ అయితేనేమి, మన ఇమ్యూనిటీ అయితేనేమి, ఇవన్నీ పెరగటం వల్ల మనకు టీబీ రాకుండా ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వయసులో ఉండేటప్పుడు సరైన పోషక పదార్థాలు తీసుకుపోవడం వల్ల కానీ, ఇంకో విధంగా వల్ల కానీ, లేకపోతే మనం ఎక్సర్సైజ్ లోపం వల్ల కానీ, మన శరీరంలో రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్గా క్షీణిస్తుంది. ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా క్షీణించేటప్పుడు మన వాతావరణంలో ఉండే క్రిముల వల్ల కానీ, మన శరీరంలో ఉండే క్రిములని మన శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాలు ఫైట్ చేయలేకపోవడం వల్ల కానీ, ఆ ఏదైతే ఆ వ్యాధి ఉందో అది బయటపడే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇద్దరూ ఒకే చోట ఉండటం వల్ల కానీ, ఒకే ఎన్విరాన్మెంట్లో ఉండటం వల్ల కానీ, ఇద్దరికి ఒకేలాగా క్రిములు లేకపోతే ఇన్ఫెక్షన్స్ శరీరంలో యాక్ట్ చేయాలని ఎక్కడ రూల్ లేదు.
1: మరి ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఏమిటండి? అంటే నా శరీరంలో నాకు ఇప్పుడు ఇమ్యూనిటీ లేదనుకోండి, నేను ఏదైనా ఇమ్యూనిటీ బూస్టర్ తీసుకొని రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు అంటారా?
0: డెఫినెట్గా అమ్మా. ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే అవి ఏవేవో కాస్ట్లీ వస్తువులు, లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు, మనం రోజు తింటున్న ఆహారంలోనే ఉంటాయి. ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే మనకి రోగ నిరోధక శక్తి పెంచే సబ్స్టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్ కానీ, ఉసిరికాయ కానీ, ఇవన్నిట్లో కూడాను వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. వైటమిన్ సి ఎక్కువ తీసుకోవటం వల్ల మన రోగ నిరోధక శక్తి ఇండైరెక్ట్గా పెరుగుతుంది. వైటమిన్ సి అనేది కొల్లాజన్ ప్రొవైడ్ చేయటం వల్ల కానీ డబ్ల్యూబీసీలు ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి కానీ, ఒంట్లో ఆర్గానిజమ్స్తో ఫైట్ చేయడానికి కానీ దోహదపడు. అట్లానే మనం బీ కాంప్లెక్సెస్ తీసుకున్నట్టయితే మన బ్లడ్ సెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. బ్లడ్ సెల్స్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా అనీమియా అంటే రక్తం తగ్గిపోయే లక్షణం తగ్గి మన రక్తం శరీరంలో పెరగటం వల్ల మనకి మరికొన్ని వ్యాధుల నుంచి మనం ప్రివెంట్ చేసుకోగలిసే అవసరం ఉంటుంది. సో ఇవన్నీ మనం రోజు తినే ఆహారంలోనే ఉంటాయి. బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, మీట్ కానీ, ఇవన్నీ కూడా మనకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. మనం వాటిలో కెమికల్స్ ఏమీ లేకుండా సేంద్రియ పద్ధతిలో తీసుకుంటే మనకు డెఫినెట్గా మన హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడే మీరు బీ కాంప్లెక్స్ గురించి చెప్పారు, దాని గురించి వివరిస్తారా? ముఖ్యంగా ఏంటంటే చాలామంది హెల్త్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు, అన్ని రకాల మల్టీవిటమిన్స్, బీ కాంప్లెక్సెస్ కానీ, జింక్, కాల్షియం, ఇది ఎంతవరకు ఒక శరీరానికి అవసరమో, లేదా దీనికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ద కౌంటర్ తీసేసుకోవడం పర్వాలేదా?
0: బీ కాంప్లెక్స్ అని కాదమ్మా, ఏ ట్యాబ్లెట్ కానీ ఏ మందు కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవటం అనేది చాలా చాలా చాలా పెద్ద నేరం. సో ఇప్పుడు మీ క్వశ్చన్కి వస్తే బీ కాంప్లెక్స్ అని, కాల్షియం అని, ఇంకోటని ఆల్రెడీ మీకు ముందు చెప్పున్నాను. మనం తినే ఆహారంలో మనకి కావలసిన ప్రతి వస్తువు ఉంటుంది. ఇప్పుడు మిల్క్ తీసుకున్నాం అనుకోండి, దానిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఎగ్ తీసుకున్నాం అనుకోండి, దానిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఆకుపచ్చ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకున్నాం అనుకోండి, దానిలో ఫైబరు, బీ12 ఇవన్నీ మామూలు మనకు శరీరానికి ఏమేమి కావాలో అవన్నీ దొరుకుతాయి. మనం ఏంటంటే కొంతమంది పూర్తిగా వెజిటేరియన్ తినరు, కొంతమంది పూర్తిగా నాన్ వెజ్ తినరు, కొంతమంది ఎలర్జీ మిల్క్ తాగటానికి ఎలర్జీ అంటారు. ఇవి మన శరీరం కావాల్సినవి మనమే తీసుకోకుండా ట్యాబ్లెట్ రూపంలో తీసుకుంటున్నాం, అంతే తప్పితే అవి వేరేగా దొరకటం కానీ ఇవి కానీ ఉండదు.
1: బాగా చెప్పారండి. మరి ఇప్పుడు మీరు ఎలర్జీ గురించి అంటున్నారు కదా, ఈ మధ్య చాలామందికి తరచూ ఎలర్జీస్ అనేది కనబడుతున్నది, వీటికి కారణం ఏంటండి?
0: ఎలర్జీస్ అంటే అమ్మా చాలా రకాలుగా ఉంటాయి ఎలర్జీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిమేల్స్ నుదుటి పైన కుంకుమ బొట్టు పెట్టుకుంటారు, ఆ కుంకుమకు కూడా ఎలర్జీ వస్తుంది. సో ఎలర్జీ అన్నది మైన్యూట్ అంటే డస్ట్, మన ఎన్విరాన్మెంట్లో పెరిగే ఉండే డస్ట్ కానీ, లేకపోతే మన ఇంట్లో పెరిగిపోయిన బూజులు కానీ, మార్కెట్లో మనం తిరుగుతుంటే డస్ట్ కానీ. సో మనం విశాఖపట్నంలో తీసుకుంటాం ఈ పోర్ట్ డస్ట్ అని కానీ, ఎయిర్ పొల్యూషన్ వల్ల కానీ, ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల కానీ ఎలర్జీస్ అన్నీ చాలా ఎక్కువగా కామన్గా వస్తున్నాయి. ఇంకొకటి రీసెంట్గా గమనించింది ఏంటంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కాస్మెటిక్స్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు. మోస్ట్లీ ఎల్డర్లీ పర్సన్స్ ఈ హెయిర్ డైస్, ముస్టాచ్ డైస్ ఇవి వాడటం వల్ల అందులో ఉండే కెమికల్స్ శరీరానికి పడకపోవటం వల్ల స్కిన్ అనేది పాడైపోతుంది, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ. అలానే కొంతమందికి వంకాయ పడదంటారు, కొంతమంది గోంగూర పడదంటారు. సో ఈ ఫుడ్స్లో కూడా ఉండే కొన్ని సబ్స్టెన్సెస్, ఆ హిస్టమిన్స్, ఎలర్జెన్స్ అన్నమాట, అవి మన శరీరంలోకి వెళ్ళినప్పుడు వాటి తాలూకా ప్రవర్తన చూపిస్తాయి. సో అవి మనం ప్రివెంట్ చేసుకుంటే మంచిది. అలానే ఫార్మర్స్కి

0: తీసుకుంటే వాళ్ళు పొలాల్లో పనిచేస్తూ ఉంటారు. ఆ పొలాల్లో పోలెన్స్ అని ఉంటాయి, పోలెన్ గ్రెయిన్స్, అవి కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. అవి మనం తీసుకున్న టైంకి ఎలర్జీ వస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదేమైనా కూడాను ఏది చేసినా మనం తెల్ల రక్త కణాలకు వెళ్ళిపోతాం. తెల్ల రక్త కణాల్లో మళ్ళీ ఇసినోఫిల్స్ అని ఎక్కువ కంటెంట్ ఉంది. సో ఈ ఇసినోఫిల్స్ అనేవి ఎక్కువ ఉంటే ఈ ఎలర్జీ అనేది ఎక్కువ కింద ఉండేటట్టు మనం పరిగణిస్తాం. దాన్ని మందులు ఎక్కువ ఎక్కువగా వాడుకునే కంటే కూడా ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రివెన్షన్ అంటే ఏంటి? ఇప్పుడు బాగా కూలింగ్ వస్తువులు, ఫ్రిడ్జ్ వాటర్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి పడిన పక్షంలో మానేయటం, హెయిర్ డైస్ మానేయటం, పొలంలోకి వెళ్తే ఈ పోలెన్ గ్రెయిన్స్ ఇన్హలేషన్ వల్ల వచ్చిందనుకోండి, ఆ మాస్క్ పెట్టుకోవటం, ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనం ఈ ఎలర్జీస్ని ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఒకసారి ఎలర్జీ స్టార్ట్ అయ్యింది, దానికి మెడిసిన్ వాడుతూ ఉంటే కంటిన్యూస్గా వాడుకోవటమే అవుతుంది. ఎలర్జీ ఇస్ బెటర్ టు బి ప్రివెంటెడ్.
1: అంటే ఎలర్జీస్ మందులతో తగ్గిపోయేది మాత్రం కాదంటారా?
0: మందులతో తగ్గుతుందమ్మా, బట్ మనం దాని తోలక కాస్ రూట్ మూలాన్ని తీసేయాలి. ఆ రూట్ మూలాన్ని మనకి ప్రతిరోజు మన ఎన్విరాన్మెంట్లో కానీ, మన దినచర్యలో కానీ, మన తినే వస్తువుల్లో కానీ ఎక్కడో ఒక దగ్గర తగులుతూ ఉంటుంది. అలా తగిలేటప్పుడు ప్రతిసారి మనం ప్రతిరోజు వచ్చేటప్పుడు అంతా మందులు వాడుకోవడం అనేది శరీరానికి మంచిది కాదు, ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలర్జీ విషయానికి వస్తే, ఏ సబ్స్టెన్స్తో ఎలర్జీ వస్తుంది, ఎందుకు ఎలర్జీ వస్తుంది కనిపెట్టుకొని దాన్ని మనం ప్రివెంట్ చేసుకోగలిస్తే మంచిది.
1: మీరు డాక్టర్ గారు, చివరిగా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏమిటి, దాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు?
0: చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. నేను చాలా ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నాను ఎక్కడ మాట్లాడాలి అని. సో ఐ ఫీల్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు స్పీక్ హియర్. ఈరోజు రేపు ప్రతి ఒక్కరికి ఏ క్వశ్చన్ అడిగినా సరే వాళ్ళు చెప్పే ఫస్ట్ ప్రప్రథమంగా సమాధానం ఏంటంటే, నాకు టైం లేదు. సో మన ఆరోగ్యాని కోసం మనం టైం వెచ్చించలేనంత బిజీ లైఫ్స్లోకి వెళ్ళిపోతున్నాం అన్నది చాలా బాధాకరమైన విషయం. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరి పర్సనల్ ఇష్యూస్ వాళ్ళకి ఉంటాయి, అవి పక్కన పెట్టేస్తే హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, దాని గురించి మాట్లాడతాం. హెల్దీ లైఫ్ స్టైల్, పడుకున్నప్పటి నుంచి మనం ఏంటి చేసుకుంటే మన లైఫ్ స్టైల్ బాగుంటుంది. స్లీప్ మినిమం రోజుకి 6 నుంచి 7 గంటలు నిద్ర, సౌండ్ స్లీప్, అన్డిస్టర్బ్డ్ స్లీప్ కంపల్సరీ ఉండాలి. ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ అంటే ఏ వెయిట్ లిఫ్టింగ్లు, పరిగెత్తిడాలు, స్విమ్మింగ్లు ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు. రోజుకి మినిమం 30 నుంచి 40 నిమిషాలు బ్రిస్క్ వాక్ వారానికి 5 రోజులు చేస్తే కూడా సరిపోతుంది. ఫుడ్, ఫుడ్ విషయానికి వస్తే చాలామంది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తూ ఉంటారు, మిడ్ నైట్ బిర్యానీస్, మిడ్ నైట్ రెస్టారెంట్స్కి అలవాటు పెడతారు. సో ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అనేది చాలా చాలా చాలా తప్పు విషయం. బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి, మధ్యాహ్నం లంచ్ కూడా తీసుకోవాలి, రాత్రి కూడా తీసుకోవాలి, కానీ తక్కువ మోతాదులో. సో బ్రేక్ఫాస్ట్ షుడ్ బి యువర్ లార్జెస్ట్ మీల్. మనం తినే ఆహారంలో ఎక్కువ మోతాదు ఉదయం బ్రేక్ఫాస్ట్ రూపంలోనే ఉండాలి. ఇది పక్కన పెట్టేస్తే మనం ఆలోచించే విధానం, సో ప్రతిదానికి టెన్షన్, ప్రతిదానికి స్ట్రెస్ అయిపోవటం, ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకోవాలి. అండ్ రీసెంట్గా డయాబెటీస్, మధుమేహం బాగా పెరిగిపోతున్న ఈ సమయంలో చాలామంది డైట్ గురించి బాగా కాన్షియస్ అయిపోతున్నారు. ఈ డైట్ కాన్షియస్ అంటే ఏంటంటే, అక్కడెక్కడో బుక్లో చదివాను, లేకపోతే ఇక్కడ నెట్లో చదివాను, లేకపోతే వాట్సాప్లో చూశాను, ఫేస్బుక్లో చూశాను, వాళ్ళు ఈ డైట్ వాడమన్నారు, వీళ్ళు ఈ డైట్ వాడమన్నారు, ఇవి చెప్తున్నారు. సో నా వరకు నాకు నేను చదువుకుంది ఏంటి అంటే, శరీరానికి ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ మూడు కూడా అవసరమే. ఓన్లీ ప్రోటీన్స్ తీసుకొని ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోయినా కూడా శరీరానికి మంచిది కాదు. సో కార్బోహైడ్రేట్స్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. రైస్, దాని క్వాంటిటీ నిమిత్తం ఎంతైతే అంత తీసుకోవాలి. రైస్లో కూడా చాలా చాలా రకాల రైసులు, బ్రౌన్ రైసులు అంటారు, క్వినోలిన్ రైస్ అంటే, ఏ రైస్ అయినప్పటికీ కూడాను మన శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్ ఎంత. సో అది మనం ఎలా మెషర్ చేసుకోవాలంటే, మనం వర్క్ చేస్తున్నాం, ఎంత వర్క్ చేస్తున్నాం పర్ డే, ఆ వర్క్కి ఎన్ని క్యాలరీస్ కావాలి. ఓ 1800 క్యాలరీస్ కావాలనుకోండి, దానికి మనం 150 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే సరిపోతుంది. ఈ 150 గ్రామ్స్ ఆఫ్ రైస్ అంటే ఏంటి అంటే, మన పిడికిలతో పెద్దవాళ్ళు అయితే 2 లార్జ్ పిడికిళ్ళు, చిన్నవాళ్ళైతే 3 పిడికిళ్ళు సరిపోతుంది. సో కంపల్సరీ కార్బోహైడ్రేట్స్ అనేవి శరీరానికి పంపించాలి. చాలామంది కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, కార్బోహైడ్రేట్స్ని పక్కన పెట్టేసి మిల్లెట్స్ తినేద్దాం, ఇంకోటి తినేద్దాం. మిల్లెట్స్ అవి కూడా ఆహారానికి మంచిదే, మంచిది కాదంటలే, కానీ కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం. కార్బోహైడ్రేట్స్ కూడా శరీరంలోకి కంపల్సరీగా వెళ్ళాలి, వెళ్ళకపోతే

0: శరీరానికి బ్రెయిన్కి కావాల్సిన గ్లూకోజ్ అందకపోవటం కానీ, నరాల తలక వర్క్ చేయడానికి కావాల్సిన శక్తి ఇవన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్ కూడా కార్బోహైడ్రేట్స్ శరీరానికి, వాళ్ళ శరీరానికి తగ్గట్టు ఎన్ని క్యాలరీస్ వాళ్ళు ఫుడ్ తీసుకుంటారో దానికి తగ్గట్టు మీరు డైటీషియన్ని కానీ మీ ఫిజీషియన్ కానీ మీ ఎండోక్రైనలిస్ట్ని కానీ కన్సల్ట్ చేసి అన్ని కార్బోహైడ్రేట్స్ని శరీరంలోకి కంపల్సరీగా పంపించవలసిన అవసరం అయితే ఉంది. సో ఫుడ్ విషయం ఇట్లాగా. అండ్ ఫైనలీ స్ట్రెస్. ప్రతి చిన్నదానికి స్ట్రెస్, ప్రతి చిన్నదానికి కోపం, ప్రతి చిన్నదానికి చిరాకు. సో చిరాకుతో చాలా వరకు మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఈ మధ్య నేను ఒక వాట్సాప్ స్టేట్మెంట్ చదివాను, ఏంటంటే ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ మోర్ ఫోర్ హెడ్ రింకిల్స్ ఆన్ యువర్ హెడ్ దట్ డజంట్ మీన్ దట్ యువర్ ఓల్డ్, దట్ మెంట్ దట్ యూ హ్యావ్ లాఫ్డ్ మోర్ ఇన్ యువర్ లైఫ్. అంటే నీ నుదుటిపైన ఎక్కువ ముడతలు వచ్చాయి అంటే నువ్వు జీవితంలో ఎక్కువ నవ్వుకున్నావు అని అర్థం. సో నువ్వు ఎంత ఆనందంగా ఉన్న అర్థం. సో ఎంత ఆనందంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. సో చీటికి మాటికి స్ట్రెస్ అనేది తగ్గించుకోండి. చెప్పడం సులువే, ఆచరించడం కష్టం, కానీ ప్రయత్నించండి.
1: బాగా చెప్పారు డాక్టర్ గారు. మీరు అన్నట్టు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే కాబోసం మేమంటాం ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరింతవరకు రోగ నిరోధక శక్తి అవగాహన అనే అంశంపై డాక్టర్ ఎంవివి గాంధీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరగారు. ఇప్పుడు నిదురించే తోటలోకి కథానిక వింటారు. కథకులు డాక్టర్ ఎం సుగుణారావు గారు.
3: నాకు ఆశ్చర్యం కలిగించే విషయం, నేను చేసిన ఈ పనిని కొంతమంది సాహసం అనడం. నిజంగా సాహసమా? నా ఆనందం కోసం, ఆత్మసంతృప్తి కోసం చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక నా శ్రీమతి కొండశిఖరంలా నిలబడింది. ఈ నిర్ణయానికి మూలం ఎక్కడ పడింది? అమెరికన్ కాలనీలో. అంటే అమెరికాలోని కాలనీ కాదు, ఆంధ్రప్రదేశ్లోని ఒక నగరంలోని వీధి. ఆ వీధిలో ఉండేవి అమెరికా వెళ్ళిపోయిన సంతానం కోసం వేచి చూస్తూ రోజులు గడిపే తల్లిదండ్రులు. నేను ఈ ఊరు వచ్చి 15 రోజులైంది. ఆ కాలనీలో క్లినిక్ ప్రారంభించి 1 రోజులైంది. వేరే జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా పనిచేసి నా శ్రీమతి ఉద్యోగరీత్యా ఈ ఊరు వచ్చేసాను. నేను వచ్చే ముందు ఆ కాలనీలో క్లినిక్ నడిపేది డాక్టర్ సామూర్తి గారు. ఆయన అమెరికా వెళ్ళిపోయారు కొడుకుల దగ్గరకు. నన్ను ఆ క్లినిక్ చూడమన్నంతో ఒప్పుకున్నాను. 60 ఏళ్ళు పైబడిన పేషెంట్లతో వింతైన అనుభవం, చెప్పిందే చెప్తారు, విసుగొస్తుంది, అయినా తప్పదు. వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వక్కర్లా, వాళ్ళు చెప్పేది వింటే చాలు. ప్రస్తుతం క్లినిక్లో ఉన్నాను. సమయం 6:00, పేషెంట్లతో బిజీగా ఉన్నాను. నా ఎదురుగా ఓ ముసలాయన, ఆయన చెప్పింది విని ప్రిస్క్రిప్షన్ రాసి బయటకు పంపేసరికి ఫోన్ మోగింది. హలో, నేను ఫణికర్, బాగున్నావా అన్నాడు. బాగున్నాను, ఎక్కడున్నావు అన్నాను. నేను బార్డర్లో ఉన్నాను, జమ్మూలో పోస్టింగ్. ఒక ముఖ్య విషయం నేను చెప్పాలి అన్నాడు. ఏంటి అన్నాను. మన సంగీతం మాస్టారు సదాశివం గారు నువ్వు క్లినిక్ పెట్టిన అమెరికన్ కాలనీలోనే ఉంటున్నారు. కొడుకులు కూతుళ్ళు అంతా ఉండేది అమెరికాలోనే. పాపం ఈ మధ్య మాస్టర్ గారి భార్య చనిపోయిందట. ఇక మరీ ఒంటరితనం. తను తను పూర్తిగా మర్చిపోయారట, ఎవరినీ గుర్తుపట్టడం లేదుట. ఒకసారి వెళ్ళి చూసిరా అన్నాడు. నేను విన్నాను, ఆయన చూడడానికి వెళ్తా. అయినా రోజూ చూస్తూనే ఉన్నాం టీవీల్లో పత్రికల్లో. ఆయన దగ్గర సంగీతం నేర్చుకునే వాళ్ళం అంతా ఆయన్ని వేనేళ్ల పొగుడుతూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు అన్నాను. ఎంత గొప్ప సంగీత విద్వాంసులు అయితే మాత్రం ఏంటి, ఇప్పుడు ఆయన జీవితం చేదుగా మారింది అన్నాడు ఫణికర్ నిర్లిప్తంగా. బాధపడకు, రేపే వెళ్ళి మాస్టర్ని చూసొస్తాను, ఆ తర్వాత ఫోన్ చేస్తాను అన్నాను. పేషెంట్ల చూడడంలో మునిగిపోయిన నాకు 1/2 గంట తర్వాత తిరిగి లభించింది. ఫ్లాస్క్లో కాఫీ వంపుకుని తాగుతూ ఆలోచనలు పడ్డా. ఫణికర్ను మొదటిసారిగా కలిసింది సదాశివం గారి సంగీతం క్లాసులో. అప్పుడు నా వయసు 14 ఏళ్ళు, 9వ తరగతి చదువుతున్నాను. అప్పటికే నాకు భూతద్దాల కళ్ళజోడు. రాత్రుళ్ళు ఎక్కువసేపు చదివితే తలపోటు బాగా వచ్చేది. ఎన్ని మందులు వాడినా తగ్గల. ఎవరో సలహా ఇచ్చారు సంగీతం నేర్చుకోమని, అది ధ్యానంలా సాయపడుతుందన్నారు. అప్పుడే ఫణికర్తో పరిచయం.

తనకు గాయకుడిగా పేరు తెచ్చుకోవాలని కోరిక ఉంది. అలా సదాశివం గారి క్లాసులో చేరాడు. ఇద్దరం స్నేహితులు అయ్యాం. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు సదాశివం గారి సంగీత క్లాసులో గడిపినవన్నీ మధుర క్షణాలే. ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే అన్ని వైపుల నుంచి సంగీతమే వినిపించేది. గడప తాకితే గమకాలు పిలికేవి, తలుపులు తాళం వేసేవి. మా సంగీత శిక్షణ సరళీ స్వరాలతో మొదలై దాటు స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, పిల్లారి గీతాలు, వర్ణనలు, ఆ తర్వాత కీర్తనలు. ఇంటర్ తర్వాత మెడిసిన్లో నేను, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సీట్ వచ్చి ఫణికర్. వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాం. మా సంగీత సాధన అక్కడ మొదలైంది. నా మైగ్రేన్ తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. మెడిసిన్ చదువు ప్రశాంతంగా సాగడానికి సదాశివం గారు నేర్పిన సంగీతం చాలా ఉపయోగపడింది. MBBS అయిన తర్వాత ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత మేనత్ కూతురుతో పెళ్ళి, తను లెక్చరర్. ఇద్దరివి వేరువేరు ఊళ్ళల్లో ఉద్యోగాలు. పెళ్ళై 5 ఏళ్ళైనా జన్యు సంబంధమైన కారణాల వల్ల మాకు పిల్లలు కలగలేదు. తను బాగా పాడుతుంది, మాకు పిల్లలు లేని లోటు సంగీతమే తీరుస్తోంది. ఇలా నా జీవితంలో ప్రతి దశలోనూ సంగీతమే వెనుదన్నుగా నిలుస్తోంది. దానికి ఆద్యుడైన సదాశివం గారు నాలో ఒక భాగం అయిపోయారు. పిల్లలు లేరని, ఎంతకాలం ఇలా ఉంటారని బంధువులు ఆత్మీయులు సతపడడంతో బాబునో పాపనో దత్తత తీసుకోవడానికి నిర్ణయించాం. అయితే ఇద్దరం వేరువేరు ఊళ్ళలో ఉండడంతో వీలు కాలేదు. ఇప్పుడు ఒక చోటకు వచ్చాం కనుక ఆ పని మొదలెట్టాలి అనుకున్నా. తర్వాత రోజు ఆదివారం సదాశివం గారి ఇంటికి బయలుదేరాను నేను, నా శ్రీమతి. శివాలయం, కోనేటి వీధి, రంగు వెలిసిన డాబా ఇల్లు, ఆ చిరునామా నా మనస్పరంలో పదిలింగా ఉంది. ఇప్పుడు ఆ దృశ్యం మారింది. ఆ రంగు వెలిసిన డాబా స్థానంలో 4 ఫ్లోర్లున్న గ్రూప్ హౌసింగ్. అటువైపుగా వెళుతున్న ఒక పెద్దాన్ని అడిగాను, సదాశివం గారి ఇల్లెక్కడా అని. ఆయన నవంక ఆశ్చర్యంగా చూసి, మీరు ఈ ఊరికి కొత్త? కొడుకులు పాతిల్లు పడగొట్టించి ఇల్లు కట్టారు, అంతా దిక్కిచ్చేసి 2 గదులు ఉంచారు ఈయన కోసం, తల్లిగారి కోసం. ఆవిడ పోయి 6 నెలలైంది, పిల్లంతా అమెరికాలో, ఈయన ఒక్కడే ఇక్కడ. ఈ మధ్యనే మతిస్థరం లేకుండా తిరగడంతో ఎవరో పని పిల్లలు పెట్టారు చూసుకోవడానికి అంటూ ఆయన వెళ్ళిపోయాడు. కారు దిగి లోపల నడిచాము. 20 ఏళ్ల అమ్మాయి తలుపు తీసింది. మీరెవరు అంది. సదాశివం గారి దగ్గర సంగీతం చేర్చుకున్నాను చెప్పాను. అయ్యగారికి బాగోలేదు, ఎవరిని గుర్తుపట్టే దశలో లేరు అంది. ఒకసారి చూసి వెళ్ళిపోతాం అన్నాను. సరే రండి అంటూ లోపలికి వెళ్ళింది. ఆమెను అనుసరించాం. చిన్న గది, లైట్లు పలచగా వెలుగుతున్నాయి, చిందరవందరగా బట్టలు, గుప్పుమంటూ ముక్కు పగిలేలా వాసన. లోపల నేల మీద బొమ్మలు ముందేసుకుని ఆడుకుంటున్న ఒకప్పటి సంగీత విద్వాంసులు సదాశివం. పెరిగిన గడ్డం, తల్లి సంస్కారం లేని జుట్టు, మాసిన లాల్చీ పైజమా, నిత్యం రాగాలాపనతో స్వరసంగమం లాంటి ఆ ఇంట్లో నిశ్శబ్దం తాండవిస్తోంది. నమస్కారం మాస్టారు అన్నాను. ఆయన తలెత్తలేదు, నన్ను గుర్తించే స్థితిలో లేరు. ఎంతోమందికి శృతిబద్ధమైన సంగీతం నేర్పించిన సదాశివం గారి జీవనరాగం శృతి తప్పింది. తెల్లటి లాల్చా పైజమాతో మందహాసం చిందే ముఖారవిందంతో నిత్యం రాగరంజితంగా ఉండే ఆయనను ఆ స్థితిలో చూసి నాకు కన్నీ రాగలేదు. ఇద్దరం వేగంగా ఇంట్లోంచి బయటకు వచ్చేసాం. కారులో కూర్చున్న ఆయన దీనావస్థ కళ్ళ ముందు మెదులుతోంది. పిల్లలంతా అమెరికాలో ఉన్నారు, తోడుగా నీడగా నిలిచే భార్య లేదు, ఆదరించే బంధువులు లేరు. అందుకనేమో ఆయనకు మత్తెప్పింది. వృద్ధాప్యంలో శాపగ్రస్తుని చేసిన ఆల్జీమర్స్, అందరినీ మర్చిపోయే మానసిక స్థితి, ఇంకా ఖచ్చితమైన కారణం కనిపెట్టలేని వ్యాధి. మెదడు కణాలు కుంచుకుపోయి పరిమాణం తగ్గిపోవడం వల్ల ఈ వ్యాధి కలుగుతుందని ఒక పరిశోధన. ఇంటికొచ్చిన ఆయన నా మనోఫలకం నుంచి చెరిగిపోలేదు. తర్వాతి రోజు పేషెంట్లను చూసి మహిళా దత్తత స్వీకరణ గురించిన వివరాలు తెలుసుకుందామని కారు పార్క్ చేసి లోపల కలిసిన అధికారిని అడిగాను. ఆయన అప్లికేషన్ ఇచ్చారు. దీన్ని పూర్తి చేసి మేము అడిగిన డాక్యుమెంట్లను జత చేసి కట్టవలసిన ఫీజుతో ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలి. సంవత్సరం తర్వాత అనాథ శరణాలయంలో లాటరీ పద్ధతి ద్వారా పిల్లలను దత్తత కోసం స్వీకరించవచ్చును అన్నాడు ఆయన. సంవత్సరమా అంటూ నోరెళ్ళబెట్టాను. ఏమో ఇంకా ఎక్కువ పట్టవచ్చు అంటూ ఆయన తన ఫైల్లోకి తలదూర్చాడు. ఆయన మాటలు షాక్ కలిగించాయి. ఇంత తతంగమా అనుకుంటూ ఆఫీసు నుంచి బయటకు వచ్చి కారెక్కాను. మనసులో దిగులు. పిల్లల కోసం తపన పడుతున్న శ్రావణికి ఇది ఆశనిపాతం. డ్రైవ్ చేస్తున్నాను మెల్లగా. ఫోన్ మోగింది. అవతల ఫణికర్. సదాశివం గారి పరిస్థితి బాగోలేదు అంటూ మొత్తం వివరించాను. అయ్యో అంటూ నెట్టూర్చాడు. క్షణవరకు మౌనం. వెంటనే అన్నాడు, మీ దత్త స్వీకారం ఎంతవరకు వచ్చింది? చాలా పెద్ద తతంగం, 2-3 సంవత్సరాల సమయం పట్టేట్టుంది అన్నాను దిగులుగా. సరే ముందు అప్లికేషన్ పెట్టు, నిరాశపడద్దు. ఫోన్ పెట్టేశాడు. కారు ముందుకు సాగుతోంది. శ్రావణ గురించి నా ఆలోచనలు, ఆమెకు తల్లి కావాలనే తపన, అది తీరే అవకాశం లేదు. అందుకోసం ఒక పాపనో బాపనో దత్త తీసుకోవాలని ఆ కోరిక తీరేట్లేదు. ఆలోచనలు తగడం లేదు. బుర్ర వేడుక.

0: చెబుతోంది. ఒక కప్పు కాఫీ తాగితే బాగుంటుంది, పక్కనే చిన్న కాఫీ బంక్, కారు పక్కకి తీసి ఆపాను. కాఫీ ఆర్డర్ ఇచ్చి ఆలోచిస్తూ నిల్చున్నాను. ఇంతలో మళ్ళీ ఫలకర్ నుంచి ఫోన్. ఫోన్ ఎత్తాను. ఒక విషయం చాలా ముఖ్యమైనది అన్నాడు. శిశు సంక్షేమ శాఖ వారి ప్రేమం లేకుండా ఒక బాబును దత్త తీసుకునే అవకాశం ఉంది అంటూ చెప్పాడు. అతని మాటలు వినగానే నాలో చిన్న అలజడి, ఆలోచనలో పడ్డాను. ఫణికర్ సంభాషణ అయిపోయినా ఇంకా ట్రాన్స్లోనే ఉన్నట్టు అనిపించింది. వెంటనే శ్రావణికి ఫోన్ చేసి చెప్పాను. ఏ ఆలోచన లేకుండా వెంటనే చెప్పింది, మీ ఇష్టం, నాకేమీ అభ్యంతరం లేదు. ఆ మాటలతో కొండంత రిలీఫ్, మనసులో ఏదో స్వాంతన. తర్వాత రోజు బాబును తీసుకొస్తున్నాను, చూసుకోవడానికి ఒక ఆయనను తీసుకొస్తున్నాను, బాబు కోసం రూమ్ రెడీ చెయ్యి అంటూ ఆసుపత్రి నుంచి శ్రావణికి ఫోన్ చేశాను. అలాగే అంది. గంట తర్వాత బాబుతోనూ ఆయాతోనూ ఇంటికొచ్చాను. శ్రావణి హారతి పనుల్లో ఎదురయ్యింది. ఆ తర్వాత ఆయా సాయంతో స్థలస్నానం చేయించింది, కొత్త బట్టలు తొడిగింది, అన్నం కలిపి తినిపించింది. అరగంట తర్వాత పనులన్నీ ముగించుకుని నేను చదువుకుంటే రూమ్లోకి వచ్చి కూర్చుంది. చాలా అలసిపోయినట్టు కనిపించినా ఆ ముఖంలో ఏదో సంతోషం. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కళ ఇచ్చింది అంటూ పాట పాడి ఆ తర్వాత అంది నా వంక చూసి నవ్వుతూ. నాకు చాలా ఇష్టమైన శేషేంద్ర శర్మ గారి గీతం దృష్టి చేసుకుంటూ, రమ్యంగా కుటీరాన రంగవల్లు లల్లింది, దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది, శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి పాడింది, ఆకురాలు అడవికి ఒక ఆమెని దయచేసింది. అంతవరకే వచ్చు అన్నాను పాడడం ఆపి. పాట గుర్తు చేసుకుంటూ ఆలోచనలో పడింది శ్రావణి. విఫలమైన కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు తడబడి అంతలో పోయాయి, కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా, నది తోసుకుపోతున్న నావను ఆపండి, రేవు బావురమంటుందని నావకు చెప్పండి. నాకు శ్రావణికి ఆశ్చర్యం, పాట పాడేది ఇద్దరం కాదు, లోపల గదిలోంచి పాట పాడుతున్నది బాబే. అదృశ్యం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడంటారు, మాకు పాటలు పాడే కొడుకు దొరికాడు. గతం మర్చిపోయిన స్వరగతను మర్చిపోని సదాశివం గారు పాడుతున్నారు రాగవ్యక్తంగా. ఇద్దరం సంతోషంగా లోపలికి గదిలో పరిగెత్తాం. ఇంతలో బయట జీప్ ఆగిన శబ్దం. సారంటూ బయటకు వచ్చి చూస్తే ఆగిన పోలీసు వారి వాహనంలోంచి ముగ్గురు పోలీసులు దిగారు. నాలో ఆశ్చర్యం, కొద్దిగా ఆందోళన. వారి వెంక చూస్తుండిపోయాను. మీరైనా డాక్టర్ జగదీష్ అన్నాడు పోలీస్. అవును అన్నాను. డాక్టర్ అయ్యుండి మీకు ఇదేం పని సార్? మీ మీద కిడ్నాప్ కేసు పెట్టాను. సదాశివ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారని. సెక్షన్ 360 కింద 10 ఏళ్ళు శిక్ష పడుతుంది. కేసు పెట్టింది అమెరికాలో వారి పిల్లలు అన్నాడు మరో పోలీస్ ఆయన నా వంక కోపంగా చూసి. వెంటనే ఆలోచనలో పడ్డాను. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నేను సదాశివం గారిని వారింట్లోంచి తీసుకొచ్చి నా సంరక్షణలో ఉంచుకోవడం ఒక సాహసమే అని చాలామంది ఎందుకన్నారో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఫణికర్ కూడా తన సరిహద్దులో శత్రు సైన్యంతో చేసే యుద్ధం లాంటిదే ఇది అన్నాడు. ఇప్పుడు ముగుస్తుందో తెలియదు. అవును తప్పదు. యుద్ధం మొదలెట్టిన తర్వాత మధ్యలో ఆపలేం కదా. ఏమైనా యుద్ధంలో పూర్తిగా పోరాడడానికే నిశ్చయించాను. ఇంతకీ మీరు కిడ్నాప్ చేసిన సదాశివం గారు ఎక్కడా అన్నాడు అంతవరకు నోరు విప్పని ఇంకో పోలీసు. లోపల గదివైపు చేయి చూపించి వారితో ముందుకు నడిచాను. లోపల బెడ్రూంలో కనిపించిన దృశ్యం చూసి పోలీసులు ఒక క్షణం ఆగిపోయారు. టాయిలెట్కి వెళ్లిన సదాశివం గారి డైపర్ తీసి శరీరాన్ని తుడుస్తోంది శ్రావణి. వెంటనే వచ్చిన ఆ ముగ్గురు పోలీసులు ముక్కులకు జేబు రవాణాలు అడ్డం పెట్టుకుని ఎంత వేగంతో లోపలికి వచ్చారో అంతే వేగంతో బయటకు నడిచారు. నేను వారిని అనుసరించాను. పోలీసులు నా వంక పరిశీలనగా చూశారు, రెండు చేతులు జోడించారు. వారి ముఖాలు చూసి నాకు ఆశ్చర్యం. చాలా ప్రశాంతంగా ఉన్నారు. సార్ మమ్మల్ని క్షమించండి, మీతో కోపంగా మాట్లాడాం. శిక్షణ వేయాల్సింది మీకు కాదు, ఫిర్యాదు చేసిన సదాశివం గారి సంతానానికి అంటూ ముందుకు కదిలారు. ఆగండి, నమస్కారం చేయాల్సింది నాకు కాదు, నా శ్రీమతి శ్రావణికి. ఆ 60 ఏళ్ల పసివాడిని తన కన్నబిడ్డలా ఆదరిస్తున్నందుకు ఆ సెల్యూట్ శ్రావణికే అన్నాను నా కళ్ళలో ఉబ్బికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ. పోలీసులు ముగ్గురు ఒక్కసారిగా తమ బోట్లను దగ్గరగా చేర్చి లోపల గదిలో ఉన్న శ్రావణికి సెల్యూట్ చేశారు. పాట మొదలైంది మళ్ళీ.
1: ఇంతవరకు నిదురించే తోటలోకి కథానికి విన్నారు కథకులు డాక్టర్ ఎం సుగుణరావు గారు. ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారి సమర్పణ కార్మికుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ఆఖరి పోరాటం చిత్రానికి SP బాలసుబ్రహ్మణ్యం, S జానకి పాడిన పాట వింటారు.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేటు ఆసుపత్రి నైపుణ్య

0: విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు 3 అవార్డులు లభించాయి. ఇక వార్తలను వివరాలు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించారు. మంగళగిరి మండలం నిడమరు వద్ద ఏర్పాటు చేయనున్న ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: మెడికల్ అండ్ హెల్త్ లో చాలా అవకాశాలు ఉన్నాయి. 500 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకొక పక్కన దగ్గర 250 MBBS సీట్స్, 1000 నాన్ మెడికల్ పారామెడికల్ పట్టభద్రుల్ని, ఇంకొక 1000 ట్రైనీస్ ను కూడా సిద్ధం చేయబోతున్నారు. మీరు ఇచ్చిన 100,000 ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య సేవలో సేవలు అందించే సిబ్బందిని తయారు చేసే బాధ్యత మీది. దానికి ఏం కావాలో మీరు చేయండి, నేను సహకరిస్తా.
0: అంతకుముందు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ,
2: ఇంటిగ్రేటెడ్ కేర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో గానీ ఆ హాస్పిటల్స్ లో గానీ అవుట్కమ్స్ బాగుంటాయి, ప్రజలకు మంచి జరుగుతూ ఉంటుంది. 100,000 కోట్ల రూపాయలు హెల్త్ టూరిజం ద్వారా అనేక దేశాలకు వెళ్తా ఉన్నాయి. అయితే ఈ రోజున భారతదేశానికి సుమారుగా 500,000 నుంచి 600,000 మంది టూరిస్టులు వస్తా ఉన్నారు. హెల్త్ టూరిజం గురించి ఈ రోజున మన దేశంలో దాదాపుగా 180,000 కోట్ల రూపాయలు ఈ రోజు వస్తా ఉన్నాయి. అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే హెల్త్ టూరిజం పెరుగుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఒక దూర దృష్టితో ఈ రోజు అమరావతి నగర నిర్మాణం జరుగుతా ఉందని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను.
0: రాష్ట్రంలో రొయ్యల మేత ధరల పెంపుపై వ్యవసాయ మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రొయ్యల మేత తయారీ సంస్థల ప్రతినిధులు, ఆక్వా రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రొయ్యల మేత ధరలను ఏకపక్షంగా పెంచడం సరికాదని, ఒక్కసారిగా ధరలు పెరగడం వల్ల ఆక్వా రైతులపై తీవ్ర భారం పడుతుందని చెప్పారు. రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు అధికారులతో మరోసారి ఉమ్మడి సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని, రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు సాయంత్రం విజయవాడలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇనిటియాల్ పబ్లిక్ ఆఫరింగ్ ఎంఎస్ఎంఈ ఐపీఓ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలకు నిధుల సమీకరణ, పెట్టుబడి అవకాశాలపై ప్రత్యేక కార్యశాల నిర్వహించనున్నారు. అలాగే ఎన్ఎస్సీ ఎమర్జ్ వేదికగా చిన్న పరిశ్రమలకు స్టాక్ మార్కెట్ ద్వారా ఆర్థిక బలాన్ని అందించే అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో 5-స్టార్ హోటళ్ల నిర్మాణానికి పలు సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రాలతో చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: ఈ మధ్య కాలంలోనే రమారమి ఒక 60 హోటల్స్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా పీపీపీ మోడ్ లో ఇక్కడ ఇవన్నీ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. సాధారణంగానే మనకి తిరుపతి అనేటప్పటికి ఫుట్ఫాల్ చాలా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, పిలిగ్రిమ్ టూరిజం గా చాలా ప్రసిద్ధి చెందింది. కానీ దాంతో పాటు ఇతరత్ర అందాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ట్రెక్కింగ్ లాంటివి కానివ్వండి, వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా డెవలప్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తయారు చేసే ప్రయత్నంలో భాగంగా తిరుపతి ఒక ప్రధానమైనటువంటి కేంద్రం అవుతుంది మనకి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్రానికి 3 అవార్డులు లభించాయి. వాతావరణ చర్యల విభాగంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన కందులవారిపల్లె పంచాయతీ, ఆత్మనిర్భర్ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన కాణిపాకం పంచాయతీ అవార్డులు సాధించాయి. అలాగే క్షమతా నిర్మాణ్ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కారానికి చిత్తూరు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ఎంపికైంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ, జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీలు సాధించిన విజయాలు గర్వకారణమని, మెరుగైన పాలన పారదర్శకతతో గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్న పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉద్యోగులను అభినందించారు. బీసీ సంక్షేమ వసతి గృహాల శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలు, బీసీ హాస్టళ్ల విద్యార్థులను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రి నిన్న సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పరీక్షల ఉత్తీర్ణతలో మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. మైనార్టీల సంక్షేమం అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో వంతెన, రహదారి పనులకు, ముస్లిం షాదీఖానా కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్తో కలిసి శంకుస్థాపన చేశారు. మొత్తం 4,52,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: మన పాలకొల్లు ముస్లిం షాదీఖానాకి 1,93,00,000 రూపాయలు నిధులు తెచ్చి ఈ యొక్క షాదీఖానాకు సంబంధించి ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. 6,90,00,000 రూపాయలు మరి ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇమాములు ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు గాని, మౌజాములు ఉన్నారో వాళ్ళకి 5,000 రూపాయలు గాని, ఎవరైతే హజ్ యాత్రకు వెళ్తారో 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి విషయంలో గాని, ఇప్పుడు కూడా మైనార్టీలకు అండగా తోడుగా ఈ ప్రభుత్వం నిలిచిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.
0: విశాఖపట్నం నగరంలోని జ్ఞానాపురం హోల్సేల్ కూరగాయల మార్కెట్ అభివృద్దికి సమగ్ర ప్రణాళిక అవసరమని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీ భరత్ అన్నారు. జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్ను ఆయన ఈరోజు సందర్శించి వర్తకులు, కార్మికులు, రైతు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మార్కెట్లో వ్యాపార కార్యకలాపాలు పెద్ద స్థాయిలో జరుగుతున్నప్పటికీ పార్కింగ్, లోడింగ్, అన్లోడింగ్, రహదారులు, నిల్వ సదుపాయాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాల్లో మౌలిక సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల సంతానాన్ని గౌరవించుకునేందుకు ప్రతి సంవత్సరం మే 13వ తేదీన అమర సైనికుల పిల్లల దినోత్సవం, చిల్డ్రన్స్ ఆఫ్ ప్యాలెన్ పెట్రియాటిక్స్ డేగా నిర్వహిస్తుంటారు. యుద్దాలు, పోరాటాల్లో అమర వీరులైన వారి పిల్లల త్యాగాలను, వారికి తగిన సాయం అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును నిర్వహిస్తారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 20వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎన్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి నుండి పీజీ చివరి వరకు విద్యార్హత కలిగిన 18 నుండి 30 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేటు ఆసుపత్రి, నైపుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో ప్రత్యేక విభాగం కింద రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు 3 అవార్డులు లభించాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, చిత్రగీతం వింటారు. బృందావనం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటున్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

ఈనాటి కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన మహిళా శ్రోతలు తమకు నచ్చిన పాటలు కోరి వినే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2727244 లేదా 2727288. విశాఖేతర వాసులు చర్వాణి ద్వారా కాల్ చేయాలనుకునేవారు 0891 కోడ్ జత చేసి 2727244 నెంబర్కి కాల్ చేసి తమకు నచ్చిన పాటలు కోరి వినవచ్చు.

0: హలో
1: హలో నమస్తే.
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం గారు, నా పేరు కళ్యాణి, వైజాగ్ మల్లిగి నుంచి మాట్లాడుతున్నాను.
0: కళ్యాణి గారు
1: బాగున్నారు మేడం గారు?
0: బాగున్నానండి. ఏ పాట ప్లే చేయమంటారు మీకోసం?
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి మీకోసం ఏ పాట వినిపించమంటారు?
1: ఇళరాజా మ్యూజిక్ వహించిన చెట్టుకుని పేటలో అల్లిబిల్లి కళల.
0: మీకోసం మీరు అడిగిన పాట ప్లే చేస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి?
1: విజయనగరానికి మాట్లాడుతున్నా. నా పేరు తెలిచారు పద్మావతి.
0: పద్మావతి గారు, ఏ పాట వినిపించమంటారు మీకోసం?

0: హలో
1: హలో
0: హలో నమస్తే అండి, బాగున్నారా?
1: బాగున్నామండి.
0: పేరండి?
1: గాయత్రి అండి.
0: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు గాయత్రి గారు?
1: పిఠాపురం నుంచి అండి.
0: పిఠాపురం నుంచి? ఓకే అండి. మీకోసం ఏ పాట ప్లే చేయమంటారు? ఏ సినిమా నుంచి?
1: శుభాకాంక్షలు మూవీ నుంచి అండి.
0: శుభాకాంక్షలు చిత్రం నుంచి అండి?
1: అవునండి.
0: ఓకేనండి. గాయత్రి గారు, మీకోసం మీరు అడిగిన సినిమా నుంచి పాట ప్లే చేస్తున్నాను, వినండి.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఏం పేరండి?
1: నా పేరు కళ్యాణి అండి.
0: కళ్యాణి గారు బాగున్నారా?
1: బాగున్నామండి.
0: చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మీకోసం ఏ సినిమా నుంచి ఏ పాట ప్లే చేయమంటారు?
1: మేము అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నామండి. శివ సినిమాలో ఎన్నియల్ల సాంగ్.
0: ఓకే అండి, మీకోసం మీరు అడిగిన పాట ప్లే చేస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో.
1: హాయ్ అక్క,
0: హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు?
1: బాగున్నానక్క. మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నానమ్మా. మీ పేరు?
1: అనకాపల్లి జిల్లా మునగపాక నుంచి మాట్లాడుతున్నానక్క. నా పేరు నిరీష.
0: నిరీష గారు, మీకోసం ఏ సినిమా నుంచి ఏ పాట ప్లే చేయమంటారు?
1: పెద్దబాబు సినిమాలోని నవ్వవయ్య బాబు అనే సాంగ్ ప్లే చేయండి అక్క.
0: ఓకేనమ్మా. నిరీష, నీకోసం నువ్వు అడిగిన పాట ప్లే చేస్తున్నాను, వినండి.
1: ఓకే ఓకే అక్క.
0: ఓకే అమ్మా.

0: और तेज हवाओं के साथ वर्षा होने की संभावना है। प्रधानमंत्री नरेंद्र मोदी ने 1998 में आज के दिन भारत द्वारा किए गए परमाणु परीक्षणों का स्मरण किया। सोशल मीडिया पर संस्कृत श्लोक सुभाषितम साझा करते हुए प्रधानमंत्री ने कहा कि इन परमाणु परीक्षणों ने देश के अडिग संकल्प को प्रदर्शित किया है। राष्ट्रपति द्रौपदी मुर्मू ने आज राष्ट्रपति भवन में पूर्व राष्ट्रपति फखरुद्दीन अली अहमद की जयंती पर पुष्पांजलि अर्पित की। श्री फखरुद्दीन अली अहमद देश के पांचवें राष्ट्रपति थे। उन्होंने 24 अगस्त 1974 से 11 फरवरी 1977 तक पदभार संभाला। आईपीएल क्रिकेट में आज रायपुर में रॉयल चैलेंजर्स बेंगलुरु का मुकाबला कोलकाता नाइट राइडर्स से होगा। ये मैच शाम 7:30 बजे से शुरू होगा। गुजरात टाइटंस ने कल रात सनराइजर्स हैदराबाद को 82 रन से हराकर अंक तालिका में शीर्ष स्थान हासिल कर लिया है। उधर बैंकॉक में थाईलैंड ओपन बैडमिंटन में पीवी सिंधु और किदांबी श्रीकांत प्री क्वार्टर फाइनल में पहुंच गए हैं। दो बार की ओलंपिक पदक विजेता पीवी सिंधु ने चीनी ताइपे की तुंग स्यू टोंग को सीधे सेट में 21-9 21-12 से सिर्फ 33 मिनट में हरा दिया। छठी वरीयता प्राप्त पीवी सिंधु का क्वार्टर फाइनल में मुकाबला डेनमार्क के अमाली शुल से होगा। वहीं पूर्व विश्व चैंपियन किदांबी श्रीकांत ने सिंगापुर के लो केन यू को आसानी से 21-14 21-15 से हराकर क्वार्टर फाइनल में प्रवेश किया। अगले दौर में उनका सामना चीनी ताइपे की सू ली योंग से होगा। हालांकि भारत के आयुष शेट्टी जापान के कोदाई नाराउका से हारने के बाद टूर्नामेंट से बाहर हो गए हैं। उज्बेकिस्तान के ताशकंद में आयोजित एशियाई अंडर 17 बॉक्सिंग चैंपियनशिप में 75 किलोग्राम वर्ग के सेमीफाइनल में कोरिया की सेंगमिन ली को 5-0 से हराकर लक्ष्य फोगाट फाइनल में पहुंच गए हैं। अन्य चार मुक्केबाजों को कांस्य पदक से ही संतोष करना पड़ा। अंत में मुख्य समाचार एक बार फिर। तमिलनाडु में सी जोसेफ विजय के नेतृत्व वाली टीवी के सरकार ने विधानसभा में विश्वास मत हासिल किया। श्री एन रंगासामी ने रिकॉर्ड 5वीं बार पुदुचेरी के मुख्यमंत्री के रूप में शपथ ली। पश्चिम एशिया संघर्ष से उत्पन्न वैश्विक ऊर्जा संकट के मद्देनजर प्रधानमंत्री नरेंद्र मोदी की अपील के बाद केंद्र और राज्य सरकारों ने ईंधन बचत उपाय तेज किए। CBSE ने अखिल भारतीय सीनियर सेकेंडरी स्कूल कक्षा 12वीं के परीक्षा परिणाम घोषित किए। सरकार द्वारा आयात शुल्क को लगभग 15% किए जाने के बाद सोने या चांदी की कीमतों में 6% से अधिक की वृद्धि। मौसम विभाग ने कहा इस साल मॉनसून जल्दी आने की संभावना। और आईपीएल क्रिकेट में आज शाम रॉयल चैलेंजर्स बेंगलुरु का मुकाबला कोलकाता नाइट राइडर्स से होगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన వాతావరణ వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నం పరిసర ప్రాంత వాసులకు వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఈ రోజు నుంచి అనగా 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఎటువంటి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక జారీ కాలేదు. ఇక ఆంధ్రేతర తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు వాతావరణం. ఈరోజు అనగా 13వ తేదీ నైరుతి బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలలో మరియు దానిని ఆనుకొని ఉన్న మధ్య ఆగ్నేయ పశ్చిమ మధ్య మరియు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలుల తీవ్రత 60 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. కావున చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం వారి హెచ్చరిక. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం

0: పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416172999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416172999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఒకే సంగీత దర్శకుడు సంగీతం అందించిన చిత్రగీతాలు వినే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సినీ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ సంగీతం అందించిన చిత్రగీతాలు వింటారు. ముందుగా నువ్వు లేక నేను చిత్రానికి ఆర్పి పట్నాయక్ పాడిన ఈ పాట

ఆర్పి పట్నాయక్ స్వరపరిచిన చిత్రగీతాలు వింటున్నారు. నీకోసం చిత్రానికి రాజేష్ కృష్ణన్ కౌశల్య పాడిన ఈ పాట

ఆర్పి పట్నాయక్ సంగీతం అందించిన చిత్రగీతాలు వింటున్నారు. హోలీ చిత్రానికి ఆర్పి పట్నాయక్ సాధన సర్గం పాడిన ఈ పాట

ఆర్పి పట్నాయక్ సంగీతం అందించిన చిత్రగీతాలు వింటున్నారు. చివరిగా మనసంతా నువ్వే చిత్రానికి ఉషా సంజీవిని పాడిన ఈ పాట

ఒకే సంగీత దర్శకుడు స్వరపరిచిన చిత్రగీతాలు కార్యక్రమంలో ఆర్పి పట్నాయక్ స్వరపరిచిన చిత్రగీతాలు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3:30 కావస్తుంది. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి మొదటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 2వ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.

paling

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం.

స్టేడియంలో సమయం 5:06. యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. నేటి యువతకు క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన, ఇంకా మంచి మర్యాదలు, మేనర్స్ ఎంతో అవసరం అండి. ఇవి కేవలం ఎదుటివారికి ఇచ్చే గౌరవం మాత్రమే కాదు, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మరియు సంస్కారాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. మర్యాదలు అనేవి ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని తెలియజేస్తాయి. ఎలా అంటే, పెద్దల్ని మనం గౌరవించాలి, చిన్నవారితో ప్రేమగా మాట్లాడాలి, అలాగే అందరితో వినయంగా ఉండడం. దీనివల్ల మనకి, మన యువతకి కూడా సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఉద్యోగ రీత్యా లేదా వ్యాపార రీత్యా మర్యాదపూర్వక ప్రవర్తనతో ప్రవర్తిస్తే దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఎలా అంటే, మన కార్యాలయాల్లో సహోద్యోగులతో మర్యాదగా ప్రవర్తించడం వల్ల మనకి టీం వర్క్ అంటాం కదా, అది బాగా మెరుగవుతుంది. అలాగే వినయపూర్వకమైన సంభాషణ కూడా నాయకత్వ లక్షణాలను బాగా పెంచుతుంది. ఇంకా మనం ఇలాంటి టిప్స్ ఎన్నో తెలుసుకోవచ్చు. ముందుగా మనము ఆనందం ఈ చిత్రం నుంచి టిప్పు పాడిన పాట విందాం.

ఇక మేనర్స్ విషయానికి వచ్చినట్లయితేనండి, సోషల్ ఎటికెట్ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే సామాజిక మర్యాదలు. ఎవరైనా మనకి సహాయం చేసినప్పుడు వెంటనే చిరునవ్వుతో థ్యాంక్ యూ అని చెప్పడం, అంటే మనం ధన్యవాదాలు చెప్తున్నామన్నమాట. అలాగే పొరపాటు జరిగినప్పుడు కూడా వెంటనే సారీ, క్షమించండి అని అడగడం కనీసం మర్యాద. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో మొబైల్ లేకుండా మనం ఉండలేకపోతున్నాం, అవునా కదా? మరి అలాంటప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు లేదా భోజనం చేసేటప్పుడు అతిగా ఫోన్ వాడటం మంచి పద్ధతి కాదు. అలాగే సంభాషణ మధ్యలో మాట మాటకి ఫోన్ చూడడం ఇది అస్సలు బాగుండదండి. ఎందుకంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళు మాట్లాడేది మనకి ఇంట్రెస్ట్గా లేదేమో అని అనుకుంటారు వాళ్ళు. ఇంకా సోషల్ ఎటికెట్లో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే గనక, ఇతరుల వస్తువులను మనం తీసుకునే ముందు తప్పనిసరిగా వాళ్ళ అనుమతి తీసుకోవాలి. ఇలాంటి సోషల్ ఎటికెట్ మన యూత్కి చాలా అవసరం. ఇప్పుడు మనం ఇంకో మంచి పాట వినేద్దాం.

మనం ఇప్పుడు మేనర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంకొక విషయం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే కనుక మనం అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు కళ్ళల్లోకి చూస్తూ, అంటే ఐ కాంటాక్ట్ ఇస్తూ చిరునవ్వుతో మాట్లాడడం వల్ల మనకి మన మీద ఉన్న నమ్మకం వ్యక్తమవుతూ ఉంటుంది. ఇంకా మనకి మన తోటి వారికి, అవసరంలో ఉన్న వారికి మనకి తోచిన సహాయం చేయడం అలవాటు చేసుకోవాలి. ఎంత కష్టమైనా నిజం మాట్లాడడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల మన వ్యక్తిత్వాన్ని అది ఎంతో పెంచుతుందండి. అలాగే మనం ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకపోవడం, ఇలాంటివన్నీ కూడా మన బాధ్యతాయుతమైన ప్రవర్తనని అవతల వాళ్ళకి చూపిస్తూ ఉంటాయి. సో మనం ఇంకో పాట విందామా?

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్గా ఉండండి.
0: తాతయ్య ఇది
3: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు. వేదిక కళాభారతి, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం.

0: ఈరోజు ఇవ్వమండిలో మనం మేనర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడండి, బస్సులో కానీ ఇతర బహిరంగ ప్రదేశాల్లో కానీ వృద్ధులు కానీ గర్భిణీలకు లేదా వికలాంగులకు కూర్చోవడానికి చోటు ఇవ్వడాన్ని మనం సంస్కారానికి సంకేతంగా భావిస్తాం. అలాగే మనం ఎవరినైనా విమర్శించాల్సి వస్తే వారిని తక్కువ చేస్తూ చులకనగా కాకుండా వాళ్ళ ప్రవర్తన మెరుగుపడేలాగా సున్నితంగా అలాగే అర్థమయ్యే విధంగా మర్యాదగా చెప్పడం నేర్చుకోవాలి. ఇంకా మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా మనము బాధ్యతాయుతమైన ప్రవర్తనకి మన గుడ్ మేనర్స్కి ఇవన్నీ కూడా సూచిస్తూ ఉంటాయి. సో మనం మరో పాట విందాం.
1: మృదు మధురంగా

ఈ కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగినందువల్ల డిజిటల్ మర్యాదలు అంటే డిజిటల్ ఎటికెట్ కూడా, ఇది కూడా చాలా ముఖ్యమండి. అవి ఎలాగంటే కనుక కామెంట్స్ చేసే ముందు ఆలోచించటం. ఎలా అంటే కనుక ఎవరినైనా కించపరిచే విధంగా లేదా అవహేళన చేసే విధంగా కామెంట్స్ చేయకూడదు. అలాగే అవతల వాళ్ళ ప్రైవసీని గౌరవించటం. వేరే వాళ్ళ ఫోటోలను లేదా వ్యక్తిగత సమాచారాన్ని వాళ్ళ అనుమతి లేకుండా మనం షేర్ చేయకూడదు. అలాగే మనం ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు అది నిజమో కాదో కూడా నిర్ధారించుకోవాలండి. సో ఈరోజు యువవాణి కార్యక్రమంలో మనం వినబోయే చివరి పాట బాంబే ఈ చిత్రం నుంచి.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్టూడియోలో టైం 5:30 ఇంకా ఫ్యూ సెకండ్స్ కూడా అయిపోతుంది. ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా మా పదంతో మీ భావాన్ని వినిపించడంతో పాటు ఆ పదంతో పాటలు వినిపించే ప్రత్యేక కార్యక్రమం మా పదం మీ భావంకి వెల్కమ్ చెప్పేద్దాం. ఈరోజు మా పదం మీ భావం కార్యక్రమానికి నేను ఇచ్చిన పదం వేసవికాలం. వేసవికాలం అంటేనే కేవలం ఎండవేడి మాత్రమే కాదు, అది చిన్ననాటి జ్ఞాపకాలతో మన మనసుని పలకరించే ఒక అందమైన కాలం. వేసవికాలంలో వచ్చే సెలవులు, అమ్మమ్మ ఊర్లు, అక్కడ చేసే అల్లర్లు, సీజనల్ పళ్ళు, అప్పుడప్పుడు పలకరించే చల్లని వాలళ్ళు. వేసవికాలం అంటేనే మధురానుభవం అందించే ఒక అపురూపమైన కాలం. వేసవి కాలం గురించి మన లిజినెస్ పంపిన మెసేజెస్ చూసేస్తా. ఫస్ట్ లక్కీ మెసేజ్ మునగపాక నుండి ఆడారి నాగేశ్వరరావు మెసేజ్ చేశారు. వేసవి కాలం ఎంతో ఉష్ణోగ్రతతో కూడుకున్నదైనప్పటికీ భూమిపై వ్యవసాయానికి మరియు వర్షాలు పడడానికి ఇది ఎంతో కీలకం. వేసవిలో భూమి ఎంత వేడెక్కితే ఆ తర్వాత వచ్చే వర్షాకాలంలో అంత బాగా మేఘాలు పడతాయి, అలాగే కురిసే వర్షాలు కూడా పడతాయి. అందువల్ల ప్రకృతి చక్రంలో వేసవి కాలం అత్యంత ప్రాముఖ్యమైన ఋతువు అని పంపించారు. బాగుందండి, వేసవి కాలం ఇంపార్టెన్స్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మెసేజ్ చూసేద్దాం. అందుకంటే ముందు నేనున్నాను మూవీ నుండి సూపర్ హిట్ ట్రాక్.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ఎఫ్ఎం 102 మెగాహెర్ట్జ్ పై మా పదం మీ భావం కార్యక్రమంలో. నెక్స్ట్ భావం ఎవరు పంపించారో చూసేద్దాం. ఈ వేసవి తాటి ముంజలు, బంగినపల్లి, మామిడి పళ్ళు మన తినడమే కాకుండా మన అనుకున్న వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా వారికి కూడా పంపించి ఈ వేసవిలో ముంజులు, మామిడికాయలతో పాటు సపోటా పళ్ళు, సోడా అమ్మలాంటి భార్యలు కూడా కొన్ని పంపించి వేసవిలో మర్చిపోకుండా తినాలనిపించే పండ్లు ఇవి. అలాగే మనకి 90 సంవత్సరాలు ఆకాశవాణి రేడియో గుర్తు పెట్టుకొని ఉంటున్నాం కదా, అలాగే ఈ వేసవిలో మనం కొత్త ఫలం, ప్రకృతి నుంచి వచ్చే ప్రతి సీతాఫలం, రామఫలం సీజన్ బట్టి ఈ వేసవిలో తినాలి అని పంపించారు ఆకాశవాణి డైలీ కాలర్ రమణ సీతమ్మ నాగులపల్లి నుండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ టైం పంపించినప్పుడు కొంచెం ఆ కామాస్ పాజెస్ ఇవ్వండి, అంతా ఒకే లైన్లో అంటే డిఫరెంట్గా ఉన్నాయి సెంటెన్సెస్, సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకో మెసేజ్ చూద్దాం. నమస్తే అండి, నా పేరు వీరేంద్ర, వైజాగ్ నుండి అని మెసేజ్ చేశారు. నమస్తే అండి వీరేంద్ర గారు, మీ మెసేజ్ చదవడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. లోగిల్లో అన్ని పిల్లలతో సందళ్ళు,

ఇంకో మెసేజ్ చూద్దాం. నమస్తే అండి, నా పేరు వీరేంద్ర, వైజాగ్ నుండి అని మెసేజ్ చేశారు. నమస్తే అండి వీరేంద్ర గారు, మీ మెసేజ్ చదవడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. లోగిల్లో అన్ని పిల్లలతో సందళ్ళు, కూతురు బిడ్డలు రాకతో మరింత అల్లర్లు, వీధి దీపాలన్నీ ఒలింపిక్ ఆటలకు వేదికలు, సృజనను వెలికి తీసే రకరకాల చేతి పనులు వారసత్వంగా అందించే తాతయ్య అమ్మమ్మలు నిల్వ పచ్చళ్ళ కర్మాగారాల మాదిరి ప్రతి ఇల్లు మనవులు మనవరాళ్ళు కార్మికులు మారి కొత్త ఆవకాయ రుచి చూసే స్టార్ హోటల్ చెఫ్లు వీరు. తాటి ముంజులు, చెరుకు ముక్కలు, పనస తొనలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, రకరకాల మామిడి పళ్ళు, పిల్లల కోసం పక్కింటి పెద్దలు తీసుకొచ్చే ఫలహారాలు, సెలవులు అవ్వకూడదని దేవుణ్ణి వేడుకునే అమ్మమ్మలు, మళ్ళీ వేసవికి నేనుంటానో లేదో అని ఆతృత, కొంగున మూట కట్టిన ముడుపులు ఇచ్చి ఏవైనా కొనుక్కోమని ప్రేమగా ఇస్తే, బడికెళ్ళేటప్పుడు పుస్తకాలు కొనుక్కోవాలని దాచుకునే ఆర్థిక వేత్తలుగా మారిపోతారు, తొలకరి చినుకుల్లో కంటి నిండా కారు కన్నీరు కనబడకుండా వేసవిని సాగనంపుతారు అని ఆయన చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకొని ఈ భావాన్ని పంపించారు. మాకు కూడా గుర్తు చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ వీరేంద్ర గారు. ఇంకో మెసేజ్ చూద్దాం. లేలేత మామిడి చిగుళ్లతో, తెల్లతెల్లని వేప పూతలతో, కోకిల స్వరాల రాగాలతో వచ్చెను వేసవి ఉల్లాసంగా. పుస్తకాల సంచులు పక్కన పడేసి ఆటల తోటలో పిల్లలు చేరి అటక మీద ఆటలన్నీ కిందకి దించి గడిపేసే రోజులు సరదాలు పెంచు. అమ్మ కలిపే కమ్మని ఆవకాయ, నాన్న తెచ్చి చల్లని పుచ్చకాయ, సాయంత్రం పూచే మల్లెల పరిమళం, డాబా పైన చల్లని చాపల హాయిదనం. వావ్, చాలా అంటే చాలా బాగుంది. సుమలత, బీసెటి వైఫ్ ఆఫ్ గంగాధర్, థ్యాంక్ యూ సుమలత గారు, చాలా అంటే చాలా బాగుంది. ఇంకో మెసేజ్ చూద్దాం. వేసవి కాలం వస్తే చాలు, పిల్లలకి సరదా, సెలవు ఇస్తారు కదా, ఆడుకోవచ్చు, ఊళ్ళో వెళ్ళొచ్చు అని. కానీ వడగాలి మరియు వేడి సెగలతో ఎండల తాకిడికి దాహం వేస్తే మజ్జిగ తాగడం, మామిడి పండ్ల రుచి చాలా బాగా అనిపిస్తుంది, అలాగే పల్లెకి వెళ్తే అక్కడ వాతావరణం, చెట్లపై కోయల కూతలతో ఆనందంగా గడుపుతారు, ఒక్కపోతకి చల్లని గాలి కోసం ఎదురుచూపులతో కొంత ఉపశమనం, పిల్లల ఆటలు కేరింతలతో వేసవి సెలవులు మధురమైన క్షణాలు, వేడిగా ఉన్నప్పుడు వర్షం పడితే పిల్లలకి పెద్దలకి పట్టరాని ఆనందంతో ఉంటారు, గంతులు కూడా వేస్తారు అని తన భావాన్ని రాసి పంపించారు జి వెంకటలక్ష్మి అక్కిరెడ్డిపాలెనండి. కొన్ని స్టార్టింగ్లో కొన్ని లైన్స్ నాకు అర్థం కావలసో నేను ఇంప్రవైజ్ చేశానండి వెంకటలక్ష్మి గారు, అంటే మీరు రాసి పంపిస్తున్నారు కదా కొన్ని అర్థం కావట్లేదు అందుకు. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. వేసవికాలం యొక్క తీవ్రతను, జ్ఞాపకాలను, అనుభూతులను తెలియజేస్తాయి ఈ కొన్ని లైన్స్. నాకెందుకో ఓకే. వేసవి దాహం రయ్యమని వడగాలి పరుగుకు, జిల్ జిల్ గోలిసోడ ఈల, సురుక్కు కొమ్మలు విసిరే ఎండకు సింహం తల కూడా పంజా సెగల రెక్కలు, సాసచిన ఇనునికి పకపక నవ్వుల పంకా చోరు, నిప్పుల పువ్వులు విచ్చిన వేసవి రస్నా పాపకు దాహం దాహం. మీరు కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తున్నారు కానీ అవి ఇంతకీ ఉన్నాయి, లేదంటే తప్పుగా ప్రింట్ అయ్యో లేదో తెలియదు, కానీ దాని మీనింగ్ ఏంటో తెలియదు, అంటే కొన్ని వర్డ్స్ అర్థం కావట్లేదు. అండ్ భానుడి బగబగలు వేసవి జ్ఞాపకం వేసవిలో ఉంది. వేసవిని రాత్రిలో చూడు, వెన్నెల్లో చూడు, మల్లెల్లో చూడు వేసవిని, నీకు మాత్రమే వినిపించే మార్మిక సంగీతంలో వేసవి కాలపు వేడిని ఆ కాలంలో ఉండే ప్రత్యేకమైన అనుభూతులను ప్రతిబింబిస్తాయి అని రాసి పంపించారు. ఉమామహేశ్వర శివాలయం ప్రక్కన సుందరపల్లి నుండి జనకుల సత్యనారాయణ మూర్తి, సలాది ప్రసన్న కుమార్, ఈశ్వరరావు వెంకటరమణి, పబ్బినీడి రమేష్, కవిత, రాజేష్, దినేష్ పంపిస్తున్న, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈసారి నెక్స్ట్ టైం పంపించినప్పుడు కొన్ని వర్డ్స్ అసలు అవి ఉన్నాయో లేదో కూడా తెలియట్లేదు, బై మిస్టేక్ వచ్చాయి ఏంటో అర్థం కాలేదు. ఎనివి నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్త తీసుకొని నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. ఎద్దు మైలారం నుండి వీరయ్య మెసేజ్ చేశారు. మండు వేసవిలో చల్లని కాటన్ వస్త్రం ధరిస్తే ఒళ్ళంతా హాయిగా ఉంటుంది మరియు శరీరం అంతా ఎంతగానో చల్లదనాన్ని ఇస్తుంది. వేసవిలో వేరుశెనగ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పంట, అనుకూలమైన పొలం దిగుబడి ఎక్కువ, ఎకరాకు 15 నుండి 20 క్వింటాళ్ళ దిగుబడినిచ్చే పంట. ఈ వేసవికాలంలో వేరుశనగ పంట గురించి ఆయన గుర్తు చేసుకొని పంపించారు, థ్యాంక్ యూ అండి.
ఎద్దు మైలారం నుండి వీరయ్య గారు ఇంకొన్ని మెసేజెస్.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం.

0: అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416172999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416172999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి FM 102 MHz పై మా పదం మీ భావం కార్యక్రమంలో వేసవి కాలం గురించి మన లిజనర్స్ పంపించిన చదువుతున్నాను కదా వాళ్ళ భావాలు. నెక్స్ట్ మెసేజ్ చూసేద్దాం. వేసవి వచ్చిందంటే వెలుగుల విందు మొదలైనట్టే, ఉదయ సూర్యుడు బంగారు చీర కట్టుకొని భూమిని ప్రేమగా తాకినట్టే, మామిడి తోటల్లో మధుర గాలి వీచి పచ్చని కొమ్మల్లో పండ్ల నవ్వులు పూస్తాయి, చిన్నారుల కేరింతల్లో సెలవుల సందడి, గ్రామ వీధుల్లో ఆనందం పరిమళిస్తుంది, చెరువుగట్టు మీద చల్లని సాయంత్రం కోకిలగానంతో కలల్ని మేల్కొలుపుతుంది, తాటి ముంజుల తీపి రుచిలో ప్రకృతి తన ప్రేమను పంచుతుంది, ఎండలు ఎంత వేడిగా ఉన్నా మనసుల్లో జ్ఞాపకాల చల్లదనం నింపేదే వేసవి, సెలవుల సంతోషం, బాల్యపు నవ్వులు, జీవితానికి రంగులు అద్దేది వేసవి. చాలా బాగుంది. కుమార్ చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చిరాజుపాలెం రెడ్డి, వీధి రామాలయం, NAD నుండి థ్యాంక్ యూ అండి. చాలా చాలా బాగా రాశారు, అన్ని జ్ఞాపకాలను ఒకే మెసేజ్లో పంపించారు. నేను చాలా బాగున్నాను కుమార్ గారు, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెరీ గుడ్ ఈవినింగ్. ఇంకో మెసేజ్ చూద్దాం. చిన్నప్పుడు వేసవికాలం వచ్చిందంటే సెలవులు వచ్చేవి, ఉదయం కోతి కొమ్మచ్చాట, తర్వాత తాటికాయలు తినడం, బలుసు పళ్ళు, ఈత పళ్ళు తినడం, మధ్యాహ్నం ఏ చింత చెట్టు లేదా వేప చెట్టు నీడలో కూర్చోవడం, లేదా ఏ మామిడి తోటలోకి వెళ్ళి కూర్చొని మామిడి పళ్ళు తినడం చేసేవాళ్ళం, సాయంత్రం నూతి దగ్గర స్నానం చేయడం బాల్యంలో మరిచిపోలేని జ్ఞాపకాలు అని తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు సత్యారావు తుమ్మపాల నుండి. థ్యాంక్ యూ సత్యారావు గారు. ఇంకా మెసేజ్ చూద్దాం. వేసవికాలం మబ్బుల వేగం విరిసే గాలి, వెచ్చని వేడి హృదయాన్ని గుబ్బులు పుట్టించే గాలి వేసవి, ఎక్కువగా ప్రయాణాలు చేసే టైం వేసవి, వీలు కలిగితే సినిమా, లేకపోతే అష్టాచెమ్మ, కాకపోతే సాగర తీరం, నచ్చిన మన ఊళ్ళో ఇష్టమైన వారి దగ్గరికి వెళ్ళి రావటం వేసవి, ఇష్టమైన సరదా సరదా జల్దీ 5 అనేసి రాసి పంపించారు M శ్రీను పెద్దగంటియాడ నుండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు. అండ్ లాస్ట్ మెసేజ్ చూద్దాం. కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు. ఆ బాణుడి దగదగల భగభగల కాలం, మనుషులకు చెమటలు పట్టించే కాలం, తాటి ముంజులు మామిడి పండ్లను మనకు అందిస్తూ అలుపెరగని విద్యార్థులకు ఉపాధ్యాయులకు సెలవులు అందించే మంచి కాలం, ఆస్తమా రోగులకు ఎలాంటి కష్టం నష్టం ఇవ్వని తీయని కాలం వేసవి కాలం అని రాసి పంపించారు కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుండి. థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్. వేసవి కాలంలో మండే ఎండల్లో బయటకెళ్ళొచ్చి ఒక చెట్టు నీడలో కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో, అలాగే మనకి ఆ టైంలో ఆ చెట్టు నీడలో కూర్చొని చల్లటి మజ్జిగో లేదా ఐస్ క్రీమ్ తింటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మనసు, అంత బాగున్నాయి మీ మెసేజెస్, అదే మీ భావాలు, మీ కవిత్వాలు మా పదం మీ భావం కార్యక్రమానికి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రోగ్రామ్ టైం కూడా అయిపోవచ్చింది కాబట్టి 1 లాస్ట్ సాంగ్ ప్లే చేస్తున్నా. వేసవి కాలాన వెన్నెల సమయాన తారా చంద్రుడిలా నువ్వు నేను. ఇది నంబర్ 150 మూవీ నుండి.

0: మరికొద్ది సేపట్లో ఉద్యోగ వార్తలు వింటారు. చదువుతున్న వారు జి పద్మ.
1: ఉద్యోగ వార్తలు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ భువానాలో గల భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఆసుపత్రి ఒప్పంద ప్రాతిపదికన వివిధ వైద్య పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఈ ప్రకటన ద్వారా ఫుల్ టైం మరియు పార్ట్ టైం స్పెషలిస్టులు మరియు సీనియర్ రెసిడెంట్లను ఎంపిక చేయనున్నారు. విభాగాలు ఆర్థోపెడిక్స్, పల్మనరీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెంటల్, గైనకాలజీ, ప్యాథాలజీ, సర్జరీ, ఆప్తాల్మాలజీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ, బయోకెమిస్ట్రీ, ఇవి మొత్తంగా విభాగాలుగా ఉన్నాయి. పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెంట్ 12 పోస్టులు, ఫుల్ టైం స్పెషలిస్ట్, పార్ట్ టైం స్పెషలిస్ట్ 7 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 19. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎంబీ, ఎంఎస్, డిఎన్బి లేదా పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి: స్పెషలిస్టులకు గరిష్టంగా 67 సంవత్సరాలు, సీనియర్ రెసిడెంట్లకు 45 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. జీతం నెలకు ఫుల్ టైం స్పెషలిస్టులకు 114,955 రూపాయలు, సీనియర్ లెవెల్లో 133,802 రూపాయల వరకు వేతనం ఉంటుంది. పార్ట్ టైం స్పెషలిస్టులకు పని గంటల ఆధారంగా వేతనం చెల్లిస్తారు. సీనియర్ రెసిడెంట్లకు 67,700 రూపాయలు ఉంటుంది. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీ 2026 May 18 తేదీ. వేదిక కాన్ఫరెన్స్ హాల్, ESIC ఆసుపత్రి, ఉదయ్పూర్, రాజస్థాన్. మరొక ప్రకటన: కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కొచ్చిన్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు May 15 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు

0: దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: సూపర్వైజర్ ట్రైనీ మెకానికల్ 1, సూపర్వైజర్ ట్రైనీ ఎలక్ట్రికల్ 1 ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 2. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 ఏప్రిల్ 30 నాటికి 27 సంవత్సరాలు నిండి ఉండాలి. జీతం నెలకు 61,152 రూపాయలు ఉంటుంది. దరఖాస్తు ఫీజు 300 రూపాయలు. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ www.cochinshipyard.in. చివరి తేదీ 2026 మే 15. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: మీరు ఇప్పటి వరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు జి పద్మ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణిలో ముందుగా వాతావరణ వివరాలు వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం 6 గంటలకు అందించిన వాతావరణ సమాచారం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 75%. విమానాశ్రయ కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.2, కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 76%. ఇక విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాల వారికి రాగల 24 గంటల్లో వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. 1-2 చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచన ఉంది. ఆంధ్ర యానాం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. బంగాళాఖాతంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ సూచన. తీరంలోనూ తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ వేగం 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చని తెలియజేస్తున్నారు. కాబట్టి బంగాళాఖాతంలో చేపలు పట్టేవారు రాగల 5 రోజుల వరకు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. మా కార్యక్రమాలపై మీ స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416167299 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలియచేయవచ్చు. ఫోన్ నంబర్ మరొకసారి 7416167299. అలానే మీ అభిప్రాయాలను మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. మెయిల్ ఐడి aircpcvsp@gmail.com.

మెయిల్ ఐడి మరొకసారి aarpcvsp@gmail.com. పోస్ట్ కార్డు ద్వారా మీ అభిప్రాయాలను మాకు పంపాల్సిన మా చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం 530003. చిరునామా మరొకసారి టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం 530003 పంపించాలి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పొదుపు సూచనలు పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో 500,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వార్తల వివరాలు. అమరావతితో పాటు విశాఖపట్టణాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నిడమర్రులో కిమ్స్ ఆసుపత్రికి బైసర్ స్కిల్ వర్సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఈరోజు భూమి పూజ, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాయలసీమ హార్టికల్చర్ టెక్నాలజీ హబ్గా మారుతుందని, తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు. 1,00,000 ఉద్యోగాలు యువతకు ఇవ్వాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని, వచ్చే సంవత్సరం ఇదే రోజుకు ఆసుపత్రి, యూనివర్సిటీ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు. ఇటీవలే విశాఖలో గూగుల్కు ఫౌండేషన్ వేశామని, 2028 ఆగస్టు 15 కంటే ముందే గూగుల్ తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలను పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. 1-2 రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండి తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల, ఈ యుద్ధం వల్ల మనం కొన్ని నిర్ణయాలు కూడా చేయాలి. వేరే దేశాల పైన ఆధారపడకుండా నేను కూడా ఈ దేశం కోసం పనిచేయాలి, నేను కూడా ఆలోచించాలనే ఆలోచన మీ అందరికి రావాలి. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని వర్క్ ఫ్రం హోమ్ అనేది, ఇట్ ఇస్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రం హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. గవర్నమెంట్ లో కూడా ఇది చేస్తాం.
0: బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని సైబర్ నేరాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాల్లో తక్షణ స్పందన, రాష్ట్రంలో నియంత్రణ వ్యవస్థపై అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై ఈ సమావేశంలో చర్చించారు. ఇతరుల బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లు వినియోగించకుండా చేపట్టాల్సిన చర్యలు, గోల్డెన్ అవర్, ఏపీ సైబర్ పాలసీ తదితర అంశాలపై సమాలోచనలు చేశారు. సైబర్ ఆర్థిక నేరాలకు సంబంధించి 9.29 లక్షల కాల్స్ బాధితుల నుంచి 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదులు వచ్చినట్లు ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు సైబర్ ఆర్థిక నేరాల్లో 652 కోట్ల రూపాయల మేర కోల్పోయినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి

0: ఉందని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పర్యాటక విధానం 2024-29 అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే తిరుపతిలో 6 స్టార్ హోటల్స్ నిర్మాణానికి పీపీపీ విధానంలో ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను పర్యాటకానికి స్వర్గధామంగా మారుస్తామని మంత్రి దుర్గేష్ వివరిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాం. అందులో భాగంగానే కొత్తగా వస్తున్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి SGST రియంబర్స్మెంట్ కానివ్వండి, అదేవిధంగా పవర్ టారిఫ్ ఇండస్ట్రీస్తో సమానంగా ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు చేయడం ద్వారా ఒక పక్కన ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ తీసుకొచ్చాం. ఆ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ని అలాట్ చేయడంతో పాటు వారిని ఎంకరేజ్ చేసే విధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం వల్లే పెట్టుబడిదారులు పెద్దగా ముందుకొస్తున్నారనేటువంటి మాట తెలియజేస్తున్నారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో 500,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనేదే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని గ్రామీణ పేదరిక నిర్మూలన సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సెర్ప్ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడి పరిశ్రమ ప్రధాన జీవనోపాధిగా ఉన్న అన్ని గ్రామాల్లో పశుగ్రాసం పెంపకం ప్లాట్లను అభివృద్ధి చేయడంతో పాటు 5 కంటే ఎక్కువ పాడి పశువులు ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి పాల సేకరణ, బాట్లింగ్, సొంత బ్రాండ్ మార్కెటింగ్పై శిక్షణ ఇవ్వాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఇళ్ల వద్ద పెరటికోళ్ల పెంపకం కోసం మదర్ హ్యాచరీల ఏర్పాటుకు ప్రోత్సాహకాలపై కూడా చర్చించారు. ఎంపిక చేసిన మండలాల్లో పొట్టేళ్ల పెంపకం యూనిట్లను ప్రోత్సహించడం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి పథకాల కింద మహిళా సంఘాల సభ్యులందరినీ నమోదు చేయడం, బ్యాంకుల నుంచి డేటాను సేకరించి సెర్ప్ పోర్టల్లో అప్డేట్ చేయడం, క్లెయిమ్స్ పరిష్కార పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ల ఏర్పాటుపై కూడా చర్చించారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కే అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రొయ్యల ఫీడ్ ధరలను ఒక్కసారిగా పెంచడంపై ఆయా సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాలు అధికారులతో మంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదన్నారు. ప్రస్తుతం ఆక్వా రంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని, ఇలాంటి సమయంలో రైతులపై అదనపు భారం మోపే చర్యలు తీసుకుంటే ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. మంత్రి ఆదేశాలను అనుసరించి రొయ్యల ఫీడ్ తయారీ సంస్థల అసోసియేషన్ పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేసింది. జర్నలిజం రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాత్రికేయులకు 2025-26 సంవత్సరానికి గాను అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు. విజయవాడలోని మీడియా అకాడమీ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్తో కలిసి ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆ వివరాలను వెల్లడించారు. అవార్డుల ఎంపిక ప్రధానం కోసం 4 సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించిందని తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం 12 విభాగాల్లో ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు చైర్మన్ వెల్లడించారు. ఆయా అవార్డులకు అర్హతలు, దరఖాస్తుకు చివరి తేదీ మొదలగు వివరాలను తెలియజేస్తూ త్వరలో ఒక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరితో పాటు 14 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపును ఆమోదించింది. ఇందుకు 2.6 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. క్వింటాల్ వరికి కనీస మద్దతు ధర 2,441 రూపాయలుగా నిర్ణయించింది. క్వింటాల్ జొన్నలు హైబ్రిడ్ కనీస మద్దతు ధర 4,023 రూపాయలకు ఆమోదం తెలిపింది. జొన్నల ధర 4,073 రూపాయలుగా నిర్ణయించింది. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వరితో పాటు పలు పంటలకు కనీస మద్దతు ధర పెంపును ఆమోదించింది. 2026-27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతులకు భారీ ఓటనిచ్చే నిర్ణయమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయ వృద్ధి, వ్యవసాయ రంగం బలోపేతమే లక్ష్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా రైతుల్లో నూతన నమ్మకాన్ని పెంచుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

0: వాతావరణం. ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి ఋతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన నిన్నటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పొదుపు సూచనలు పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో 500,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం సహించబోదని మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. పశ్చిమేసియా సంఘర్షేణ ఉద్భూతస్య వైశ్విక ఊర్జా సంకటకాలస్య మధ్యే ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఆవాహనస్యానంతరం కేంద్రరాజ్యయోః ఇంధన సంరక్షణస్యోపాయాః తీవ్రాః జాతాః. కేంద్రీయమంత్రిమండలేన చతుర్దశ ఖరీఫేతి గ్రైష్మిక సస్యానాం న్యూనతమ సమర్థనమూల్యం స్వీకృతం. సూర్యపుష్పస్య బీజస్య సర్వాధిక వృద్ధిః తదనంతరం కర్పాసతిలయోః చ. తమిళనాడురాజ్య సి జోసెఫ్ విజయస్య నేతృత్వే టీవీకే సర్వకారేణ రాజ్య విధానసభాయాం సహజ బహుమతేన శక్తి పరీక్షణం విజితం. ఎన్ రంగసామి పంచమం వారం పుడుచేరీ రాజ్యస్య కార్యకాలాయ ముఖ్యమంత్రి రూపేణ శపథం స్వీకృతవాన్. అపి చ CBSE ద్వారా అఖిల భారతీయ వరిష్ఠ మాధ్యమిక వర్గస్య ద్వాదశీ కక్షాయాః పరీక్షా పరిణామాః ఘోషితాః. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశేష రక్షాసమూహస్య SPG ప్రోటోకాల్ ఇత్యస్యాంతర్గతం సర్వాః ఆవశ్యకాః సురక్షావ్యవస్థాః అవలంబ్య సద్యః ఏవ ఆంతరికయాత్రాసు స్వస్య యాత్రావాహనానాం సంఖ్యా న్యూనీకృతవాన్. సూత్రానుసారం ప్రధానమంత్రిణః యాత్రావాహనానాం సంఖ్యాయాం న్యూనీకరణం తస్య సద్యః గుజరాతస్య అసమరాజ్యస్య చ భ్రమణకాలే కార్యాన్వితం. ఆర్థికస్థిరతాయై యోగదానాయ నాగరికాన్ ప్రతి ప్రధానమంత్రిణః సప్తాగ్రహాణాం అనురూపం ఏతదభవత్. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఆగ్రహానంతరం కేంద్రీయగృహమంత్రి అమితశాహేన ఉత్తరప్రదేశస్య, మధ్యప్రదేశస్య, దిల్ల్యాః చ ముఖ్యమంత్రిభిః, విధాయకైః, జనప్రతినిధిభిః చ ఆధికారికయానానాం సంఖ్యా 50% యావత్ న్యూనీకర్తుం ఆదేశః ప్రదత్తః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవాసరే సంయుక్త అరబ్ అమీరాత్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశానాం 6-దివసీయయాత్రాం కరిష్యతి. అద్య సాయంకాలే నవదిల్ల్యాం ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ విదేశమంత్రాలయస్య సచివః CB జార్జః సంసూచితవాన్ యత్ 5 దేశానాం యాత్రాయాః ప్రథమే చరణె శ్రీమోదీ శుక్రవాసరే సంయుక్త అరబ్ అమీరాత్ దేశం ప్రాప్స్యతి, యత్ర హి సః రాష్ట్రపతినా షేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్యాన్ ఇత్యనేన సహ మేళనం కరిష్యతి. సహ అవదత్ యత్ ఉభౌ నేతారౌ ద్వైపాక్షిక విషయేషు విశేషతః ఊర్జా సహకారే అపి చ పరస్పర హిత సంబద్ధేషు క్షేత్రీయ అంతరాష్ట్రీయ విషయేషు చ విచార వినిమయం కరిష్యతః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా అద్య 98-99వ వర్షే అస్మిన్నేవ దినే భారతే కృత పరమాణు పరీక్షణస్య స్మరణం కృతం. సామాజిక మాధ్యమేషు ఏకం సంస్కృత సుభాషితం వినిమయీకూర్వన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ ఏతత్ పరమాణు పరీక్షణం దేశస్య అవిచల సంకల్పం ప్రదర్శయతి. శ్రీమోదీ అవదత్ యత్ అస్య పరీక్షణస్యానంతరం సంపూర్ణేన విశ్వేన భారతం సంపీడితం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్రాలో వేసవి ఫిట్నెస్ చిట్కాలు, వికాసంలో అటల్ పెన్షన్ యోజన, ప్రేరణలో సాగి శ్రీహరివర్మ ఇన్స్పిరేషనల్ స్టోరీ, వ్యక్తిత్వ వికాసంలో ఒత్తిడిని నియంత్రించుకోవడం, ఇవే కాకుండా 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన గాయని డాక్టర్ శారదా సుబ్రహ్మణ్యం ఆకాశవాణితో వారి అనుబంధం పంచుకుంటారు. ముందుగా ఫిట్నెస్ మంత్రాల్లో వేసవి ఫిట్నెస్ చిట్కాలు కొన్ని తెలుసుకుందామండి. అవి ఎలా ఉంటాయంటే కనుక, మనం వేసవి కాలంలో వ్యాయామానికి, ఎండ తీవ్రతను నివారించడానికి ఉదయం 8 గంటలలోపు, అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే వ్యాయామం చేయాలి. ఇంకా అధిక చెమట వల్ల మనం కోల్పోయిన పోషకాలను తిరిగి పొందడానికి ఎలక్ట్రోలైట్ పానీయాలు, కొబ్బరి నీరు, ఇంకా వేసవిలో దొరికేటటువంటి ఈ ముంజులు అంటాం కదండి, ఇలాంటివన్నీ మనం తీసుకోవాలి. వదులుగా లేత రంగులో తేమను పీల్చుకునే దుస్తులు ధరించాలి. తీవ్రమైన సూర్యరశ్మి నుంచి రక్షించుకోవడానికి సన్స్క్రీన్ను తప్పనిసరిగా వాడాలి. అలాగే సన్గ్లాసెస్ కూడా వాడితే మంచిది. వాతావరణం చాలా వేడిగా ఉన్నప్పుడు వ్యాయామ తీవ్రతను లేదా వ్యవధిని తగ్గించి శరీరం వేడెక్కకుండా చురుకుగా ఉండడానికి మనం యోగా, ఈత లాంటి తేలికపాటి వ్యాయామాలను కూడా ఎంచుకోవచ్చు. ఇక కేలరీలను ఖర్చు చేస్తూనే చల్లగా ఉండడానికి స్విమ్మింగ్ పూల్ లేదా బీచ్లో ఈత కట్టడం కూడా ఒక అద్భుతమైన మార్గం. అలాగే మనం వాతావరణం గనక బయట చాలా వేడిగా ఉన్నట్లయితే శిక్షణ కోసం ఎయిర్ కండిషన్స్డ్ జిమ్, అలాగే టేబుల్ టెన్నిస్ను కూడా మనం ఎంచుకోవచ్చు. ఓకేనా? మరి ముందుగా మనం ఒక పాట విందాం.

వికాసంలో ఈరోజు మనం అటల్ పెన్షన్ యోజన గురించి తెలుసుకుందాం. అటల్ పెన్షన్ యోజన అనేది భారతదేశంలోని అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక బాధ్యతాయుతమైన పెన్షన్ పథకం. దీని ద్వారా 60 ఏళ్ళు నిండిన తర్వాత చందాదారులు చెల్లించే మొత్తం ఆధారంగా నెలకు 1000 నుండి 5000 వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ పథకం 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలవారు, బ్యాంకు ఖాతా ఉన్నవారు పొందవచ్చు. చందాదారుని మరణానంతరం జీవిత భాగస్వామికి, వారిద్దరి మరణానంతరం నామినీకి ఈ పెన్షన్ మొత్తం అందుతుంది. దీని కింద చేసే పెట్టుబడులకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. 18 ఏళ్ల వయసులో చేరినట్లయితే నెలకు 5000 పెన్షన్ కోసం 210 రూపాయల కంటే చెల్లించాల్సి ఉంటుంది. అదే 40 ఏళ్ల వయసులో చేరినట్లయితే అదే పెన్షన్ కోసం ఎక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ఇక ఈరోజు ప్రేరణలో సాగి శ్రీహరివర్మ ఇన్స్పిరేషనల్ స్టోరీ చూద్దామండి. కొన్ని సినిమాలు మన్ని కుదురుగా ఉండనియ్యవు. ఏడిపిస్తాయి, నవ్విస్తాయి, కవ్విస్తాయి, ఊహల్లో తేలేలా కూడా చేస్తాయి. ఈ భావోద్వేగాల సృష్టికర్తలుగా మారాలనుకునే ప్రయత్నంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ ఫెలోషిప్ అందుకున్న తెలుగు యువకుడే శ్రీ సాగి శ్రీహరివర్మ. సాగి శ్రీహరివర్మ ప్రస్థానం షార్ట్ ఫిల్మ్స్తో మొదలయ్యి ఆస్కార్ గోల్డ్ ఫెలోషిప్స్ వరకు వెళ్ళింది. ఆస్కార్ ప్రతి ఏటా ప్రతిభావంతులైన దర్శకులను తీర్చిదిద్దేందుకు గోల్డ్ ఫెలోషిప్ని అందజేస్తుంది. ఈ కార్యక్రమంలో 2019 ఎంపికైన తొలి భారతీయుడుగా అరుదైన గౌరవం సాగి శ్రీహరివర్మకు దక్కింది. ఇటలీలో జరిగిన ఇటాలియన్ ఫిల్మ్ మేకింగ్ ప్రోగ్రామ్ సినిమా దమారేలో ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుండి శ్రీహరివర్మ పాల్గొనే అవకాశం లభించింది. ఈ యువ దర్శకుడు రూపొందించిన సిగ్నల్ అనే సైన్స్ ఫిక్షన్ షార్ట్ ఫిల్మ్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.

మే 15వ తేదీన 2026 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు సిద్ధమైంది. 2026 జూన్ 9న లాస్ ఏంజల్స్లోని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్లో ప్రదర్శన కోసం సిగ్నల్ షార్ట్ ఫిల్మ్ ఎంపిక చేయబడింది. అలాగే సిడ్నీలోని SF3 ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ అంతర్జాతీయ లఘు చిత్రంగా అవార్డును గెలుచుకుంది. ఇక ఈ చిత్ర ప్రత్యేకత ఏంటంటే గనక ఐఫోన్ టెక్నాలజీని ఉపయోగించి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధించటం విశేషం. ఇక కథాంశానికి వచ్చినట్లయితే అన్ని డిజిటల్ కనెక్టివిటీలు అకస్మాత్తుగా శాశ్వతంగా విఫలమైనప్పుడు ఏర్పడే గందరగోళం మరియు మానసిక ప్రభావాన్ని ఈ చిత్రం చూపిస్తుంది. సిగ్నల్ అంటే శ్వాస తీసుకోవడం ఆగిపోయినట్లుగా ప్రపంచాన్ని చూపించింది. శ్రీహరివర్మ దర్శకత్వంలో స్వీడిష్ నటి ఒలివియా హాయ్ నటించిన సింగిల్ టేక్ చిత్రమే సిగ్నల్ షార్ట్ ఫిలిం. మరి ఇన్స్పిరేషనల్ స్టోరీ విన్నారు కదా, నెక్స్ట్ మనం ఒక మంచి పాటను విందాం.

వ్యక్తిత్వ వికాసంలో మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందామండి. మనలో చాలామంది మన దైనందిక జీవితంలో ఉండే ఒత్తిడి ప్రభావాన్ని మన కుటుంబ సభ్యుల మీద లేదా పిల్లల మీద చూపిస్తుంటాం. ఇది పిల్లల్లో మన పట్ల నెగిటివిటీని పెంచుతుంది. వాళ్ళు క్రమంగా మనల్ని శత్రువుల్లా చూడడం మొదలు పెడతారు. అందుకోసం మన ఒత్తిడిని, అసలు దానికి కారణమైనటువంటి కోపాన్ని వాళ్ళ మీద చూపించకూడదు. అందుకు ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి మనం యోగా, మెడిటేషన్ లేదా కాసేపు మౌనంగా ఉండడం లాంటివి ప్రాక్టీస్ చేసి స్ట్రెస్ని తగ్గించుకోవాలి. మనం మన పనిలో ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా ఇతరులతో నెమ్మదిగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ప్రతి విషయాన్ని ఇతరులు మనతో షేర్ చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. అలాగే మనం కూడా సంతోషంగా ఉంటాం.

0: సాయం సమీరంలో చివరి అంశం 97 ఆకాశవాణి. ఈ శీర్షికన గాయని డాక్టర్ శారదా సుబ్రహ్మణ్యం ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు.
1: నమస్కారం, నేను డాక్టర్ జి శారదా సుబ్రహ్మణ్యం ఫ్రమ్ విశాఖపట్నం. ఆకాశవాణి 90వ సంవత్సరపు వేడుకల సందర్భంగా మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఆల్ ఇండియా రేడియోతో చాలా చిన్ననాటి నుంచి కూడా ఎంతో అనుబంధం ఉంది. చిన్నప్పుడు బాలల కార్యక్రమాలు, యువ కార్యక్రమాలు, వీటిలో స్పెషల్ ఫీచర్స్ చేస్తూ ఉండేవారు, వాటిలో పాడడానికి పిలుస్తూ ఉండేవారు, కొన్ని నాటకాలు వేసాము, పాటలు పాడడం, స్పెషల్గా చిల్డ్రన్స్ డేకి స్పెషల్ ప్రోగ్రామ్స్ చేసేవారు. ఆ తర్వాత 90లో ఆల్ ఇండియా రేడియో ప్రైజ్ వచ్చింది. నాకు ప్రైజ్ వచ్చినప్పుడు మొట్టమొదటి కచేరీ నేను మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో చేశాను. అది నాకు ఎప్పటికీ కూడా మరవలేని ఒక మధుర అనుభూతి. అప్పటి నుంచి ఆడిషన్ కళాకారిణిగా అక్కడికి నా ప్రస్థానం మొదలైంది. ప్రస్తుతం ఏ గ్రేడ్ కళాకారిణిగా కొనసాగుతుండడం. ఇవన్నీ ఒక ఎత్తైతే, చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ ఉదయాన్నే ఆల్ ఇండియా రేడియో సౌండ్తో అప్పటికి మా దినచర్య అవుతూ భక్తి నుంచి నవగానే స్కూల్కి గబగబ తెమిలేసి 7 స్కూల్ ఉండేది. బయలుదేరడం అంటే దినచర్య మొత్తం ఆల్ ఇండియా రేడియో కార్యక్రమాలతో మాకు ముడిపడి ఉండేది. 7 స్కూల్కి వెళ్ళాలి, మాకు ముందు 2-3 గంటల తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఉండేది. ఇలా ఉదయం 10 తక్కువ 6 అలా మొదలైన రేడియో, మధ్యలో వాళ్ళ విరామం, అప్పుడు విరామం, మళ్ళీ రాత్రి 11 మా నేను మా నాన్నగారు కులపతి శ్రీవల్ శాస్త్రి గారు మా నాన్నగారు వారు నేను 10-11 రాత్రి కచేరీ వచ్చేది. ఆ కచేరీ అయిపోయిన తర్వాత 11 ఇంగ్లీష్, హిందీ న్యూస్లు వచ్చేవి ఢిల్లీ నుంచి. అవి విన్నాక కానీ రేడియో ఆపేవాళ్ళం కాదు. ఇలా జీవితంలో ఎంతో మమేకమైపోయి ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి కార్యక్రమాలు మేము చిన్ననాటి నుంచి పెరిగాం. ఇప్పుడు ఇంకా యాక్చువల్గా చాలా అందుబాటులోకి వచ్చింది. దాంట్లో మనకి ఉపయోగకరమైన కార్యక్రమాలు ఎన్నో వస్తాయి. మేము చిన్నతనంలో సంగీత శిక్షణలో ఉండేవి. ఎంతోమంది గురువుల దగ్గర సంగీత శిక్షణ కార్యక్రమాల్లో రేడియోలో కూడా పాల్గొన్నాను. తర్వాత నాకు మా శ్రీవారి ట్రాన్స్ఫర్స్ వల్ల బొంబాయి ఏయర్లో పాడాను. ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీ ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో, తర్వాత బొంబాయి నుంచి ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ గురించి హైదరాబాద్ ఏయర్, ఇలా దేశంలో ఉన్న పెద్ద పెద్ద ఆల్ ఇండియా రేడియోలు అన్నింటిలో విశాఖపట్నంతో పాటు అన్నింటిలో పాల్గొనడం, పాలు పంచుకోవడం, ప్రోగ్రామ్స్లో పాల్గొనడం, ఆర్కైవ్స్లో రికార్డింగ్స్ ఉండడం, ఇది మాకు ఎంతో ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇప్పటికీ కూడా ఆల్ ఇండియా రేడియో కార్యక్రమం అంటే దానికి ఒక ప్రత్యేకమైన ఒక గౌరవం ఉంది. నేను ఎప్పటికీ కూడా ఆల్ ఇండియా రేడియోకి రుణపడి ఉంటాను, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ 90వ ఉత్సవంతో పాటు త్వరలో శత జయంతి ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగా ఆల్ ఇండియా రేడియోకి జరగాలని, అందులో కూడా మేము అందరం పాల్పంచుకొని ఆ భాగ్యాన్ని మాకు ఆ భగవంతుడు ఆకాశవాణి కేంద్రం వారు ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. మీ డాక్టర్ జి శారదా సుబ్రహ్మణ్యం. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం.
0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12-16 మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8-11 మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ,

0: సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ 20 మే.
1: సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లె సీమలు రైతు సోదరుల కార్యక్రమంలో SSS పశువుల ప్రత్యుత్పత్తిలో ప్రాధాన్యత, విశాఖపట్నం పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు గారి ప్రసంగం, జానపద గీతం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 వికసిత్ భారత్, 8:00 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక, 8:15 90 వసంతాల ఆకాశవాణి కర్నూలు కేంద్ర ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే, 10:00 రాగం తానం పల్లవి అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్ర ప్రసారం, 10:45 ఆ పాత మధురాలు. ఇవి ఈనాటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఇక రేపటి ప్రసారంలో 6:00 స్వాగతం స్వర్ణభారతి దేశభక్తి గీతం బృందగానం, 6:10 భక్తిరంజనిలో శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం వింటారు, 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ నెయ్యిగాపుల కృష్ణ, 6:35 వ్యవసాయదారుల కార్యక్రమంలో పొలం పనుల్లో తొలకరి ముందు పశు ఆరోగ్య సంరక్షణకు జాగ్రత్తలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి సూచనలు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాలలో పాటల రచయిత చందాల కేశవదాసు వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ బి వెంకటేశ్వర్లు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. ఇదే కార్యక్రమం తిరిగి సాయం సమీరంలో 6:55 కూడా వినవచ్చు. అనంతరం గంగ జాతర నాటిక రచన శ్రీమతి వి ప్రతిమ, రేడియో నాటకీకరణ శ్రీమతి పివి శేషారత్నం, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు, పుష్పాంజలి సమాచారవాణి. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ, నిర్వహణ శ్రీ ఎంపి రవిశంకర్. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గాత్ర సంగీతం వింటారు శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి వయలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. 9:00 పాటల పల్లకి, 10:00 ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం, 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమాలలో మాంగళ్యమా నీ విలువెంత సంగీత రూపకం 2వ భాగం వింటారు రచన శ్రీమతి మందరపు హైమావతి, నిర్వహణ శ్రీ కేవి హనుమంతరావు. ఇక 1:35 గ్రామీణ స్త్రీల కార్యక్రమం ముత్యాల ముంగిళ్లలో గ్రామీణ మహిళల్లో పిసిఓడి మరియు ఇతర హార్మోన్ల ఆరోగ్య సమస్యలు అవగాహన పరిష్కార మార్గాలు. ఈ అంశం గురించి విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ రాజాలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం. 2:31 జానపద సంగీత కార్యక్రమంలో రామాయణంలో సుందరాకాండ తోలుబొమ్మలాట నిర్వహణ శ్రీ తోట పవన్ కుమార్ బృందం. అనంతరం శ్రీ పాలిన ఆదినారాయణరావు బృందం వారు సమర్పించు రామాయణంలో శూర్పణఖ తప్పెటగుళ్ళు వింటారు. ఇక 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 మా పదం మీ భావం, 6:30 సాయం సమీరం,

0: 7:15 పల్లె సీమలు. రైతు సోదరుల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణితో అనుబంధం. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు శ్రీ నున్న మధుగారితో పంచుకున్న జ్ఞాపకాలు. అనంతరం మిరియాల సాగులో సమగ్ర సస్యరక్షణ పద్ధతులు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఉద్యాన పరిశోధనా కేంద్రం ఉద్యానాధికారి డాక్టర్ ఎస్ ఫణీంద్ర గారి ప్రసంగం. జానపద గీతం, వ్యవసాయ సమాచారం. ఇక 8:15 90 వసంతాల ఆకాశవాణి అనంతపూర్ ఆకాశవాణి కేంద్ర ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 10:00 నాటిక విజయవాడ కేంద్ర ప్రసారం వింటారు. 10:45 ఆపాత మధురాలు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తా ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం వెండి ధరలు ఈరోజు పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో రాయ్పూర్లో తలపడుతుంది. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు గాను 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని చెప్పారు.
2: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
1: ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారు 2,60,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 2004-05 నుండి 2013-14 వరకు జరిగిన 4,75,000 కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18,99,000 కోట్ల రూపాయలని అశ్విని వైష్ణవ్ వివరించారు. అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వకం నుండి 7,63,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇది ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఉత్తమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఈ నిర్ణయం వల్ల దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు లాభదాయకమైన ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన, ఈ నిర్ణయం దేశంలోని రైతుల జీవితాల్లోకి మరింత శ్రేయస్సు తీసుకువస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలో ఈ పర్యటన వివరాలను మీడియాకు వివరిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పశ్చిమ వ్యవహారాల కార్యదర్శి సివి జార్జ్, 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ప్రధానమంత్రి శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారని, అక్కడ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలియజేశారు.
3: The visit to the 4 European countries comes in the backdrop of the India-EU FTA that we finalized earlier this year. During the visit, the 3rd India-Nordic summit will also take place. India considers these countries as important partners in our Make in India initiative aimed at transforming India into a manufacturing hub. These visits will focus on our 3 T's, trade and investment, technology, particularly green technology, innovation, startups, and of course, again,
1: పర్యటనలో 2 దశగా ప్రధానమంత్రి అదే రోజు నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని సిబి జార్జ్ తెలియజేశారు. తన పర్యటనలో 3వ దశలో భాగంగా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టసన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇద్దరు నాయకులు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డెర్ లెయెన్తో కలిసి ఇద్దరు ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటనలో నాలుగో భాగంగా 3వ భారత నార్టిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇది తొలిసారి కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటిస్తున్నారు. మంగళవారం 3వ భారత నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని సిబి జాష్ తెలియజేశారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాను కలుసుకుని ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కూడా చర్చలు జరుపుతారు. అలాగే యునైటెడ్ నేషన్స్ ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారతీయ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని రాహురి తెహసిల్కు చెందిన ఒక వ్యక్తిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి సిబిఐ ఈ అరెస్ట్ జరిపింది. ధనంజయ్ లోఖండే అనే ఈ వ్యక్తిని అహల్యానగర్ పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి తరలించి అక్కడ సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ప్రత్యేక సిబిఐ బృందం అహల్యానగర్కు చేరుకుని స్థానిక పోలీసుల సహాయంతో నీట్ పేపర్ లీకేజ్ నిందితుడిని అరెస్ట్ చేసింది. అసం ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన రాష్ట్ర శాసనసభలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెడుతుంది. కొత్త పదవీకాలంలో జరిగిన మొదటి కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. డాక్టర్ విశ్వశర్మ నిన్ననే వరుసగా 2వ సారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి శ్రోతలకు తెలుసు. May 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అస్సాం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని, ఆ సమయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని ముఖ్యమంత్రి తెలియజేశారు. సమావేశాల చివరి రోజున ఉమ్మడి పౌరస్మృతి బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొన్ని విదేశీ మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. గగనతల ఆంక్షలు, విమాన ఇంధనం ధరలు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు అంతర్జాతీయ సేవల హేతుబద్ధీకరణ అమల్లో ఉంటుందని ఎయిర్ ఇండియా తెలియజేసింది. ఢిల్లీ షికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్ మరో 2 మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. బంగారం, వెండి ధరలు ఈరోజు 6% వరకు భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్ మార్కెట్లో తాజా నివేదికల ప్రకారం జూన్లో అమ్మకానికి ఉద్దేశించిన బంగారం ధర దాదాపు 6% పెరిగి 10 గ్రాములకు 162,597 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా జూలై కాంట్రాక్ట్ వెండి ధర సుమారు 6.4% పెరిగి కిలోకు 296,821 రూపాయల వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వం బంగారం, వెండి పైన సెస్తో కలిపి దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచింది. ప్లాటినంపై కూడా దిగుమతి సుంకాన్ని 6.4% నుంచి 15.4% పెంచారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పళ్ళు, కూరగాయలు, నూనె గింజలు, ఆహార ధాన్యాలు, జంతు ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువుల అంతర్రాష్ట్ర రవాణాపై ఉన్న ఆంక్షలను తొలగించింది. గతంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల బంగాళాదుంప రైతులు, ఇతర వర్గాలు భారీ నష్టాలు చవిచూస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి రావడానికి ముందే ఈ ఆంక్షలు తొలగిస్తామని భారతీయ జనతా పార్టీ రైతులకు హామీ ఇచ్చింది. ప్రత్యేక రక్షణ దళం ఎస్పీజీ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను యథావిధిగా కొనసాగిస్తూనే స్వదేశీ పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రధానమంత్రి ఇటీవల గుజరాత్ అసోం రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం రాయ్పూర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఇంకొద్దిసేపట్లో

7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ను 82 తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. విశేషాలు మరొకసారి. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటలకు గాను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం వెండి ధరలు ఈరోజు గణనీయంగా పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. రాయ్పూర్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు.

0: ని లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్. LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
1: తొంభై వసంతాల ఆకాశవాణితో అనుబంధం. ఈ శీర్షికన శ్రీ సజ్జా శ్రీనివాసరావు గారు తన మనోభావాన్ని పంచుకుంటారు.
2: ఆకాశవాణికి నమస్కారాలు. ఆకాశవాణి 90 వసంతాలు నింపుకుంటున్న సందర్భంగా ఆకాశవాణికి, శ్రోతలందరికీ, నాతోటి రైతు సోదరులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆకాశవాణి అంటే ఈనాటిది కాదు, 90 వసంతాలు నింపుకుంటుందంటే ఎన్నో తరాల నుండి నడుస్తూ మన అందరినీ నడిపిస్తుంది, సమాచారం అందరికీ ఇస్తూ సరైన బాటలో సూచిస్తుంది. పొలం పనులు, పల్లెసీమల కార్యక్రమం పాడి రైతులందరికీ కూడాను ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు, ఎక్స్పీరియన్స్ కలిగిన ఎక్స్పర్ట్స్, వెటనరీ డాక్టర్లు, యానిమల్ హస్బెండరీ సంబంధితమైన అనుభవం కలిగిన వాళ్ళతోటి ఈ అనేక అంశాల మీద పాడి రైతులకు సూచనలు ఇవ్వటం జరుగుతుంది. రైతులకు మెరుగైన జీవనోపాధి పొందటానికి ఈ యొక్క రేడియో టాక్స్ ఎంతో ఉపయోగపడుతుంది. రైతులకు ఉపయోగపడే అనేక అంశాలు అంటే పశువులలో మేపు దాణ ఎలా ఉండాలి, ఏకవార్షికాలు బహువార్ష పశుగ్రాసాల గురించి అయితేనేమి, సైలేజ్ అయితేనేమి, TMR అయితేనేమి, సెక్సార్టెడ్ సెమను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ యొక్క ఆడపిల్ల చూలు ఇంజెక్షన్ గురించి అయితేనేమి, కోళ్ళల్లో వివిధ కాలాల వారిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టీకాలు పశువులలో అయితేనేమి, గొర్రెలు మేకల్లో అయితేనేమి, కోళ్ళల్లో అయితేనేమి, ఈ టీకాలు సీజనల్గా తెలియచేస్తూ సూచనలు ఇస్తూ ఆకాశవాణి రైతులందరికీ ఎంతో సమాచారం ఇస్తూ ఆ రైతులందరినీ ఆదర్శ రైతులుగా తీర్చిదిద్దటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనమందరం కూడా ఆకాశవాణితో పయనిస్తూ సమాచారాన్ని తెలుసుకుంటూ మన జీవిత గమ్యాల్ని ప్రశాంతంగా చేరుకుందాం.
3: ఆకాశవాణి ద్వారా మన అందరికీ మెరుగైన సేవలు అందిస్తూ సమాచారాన్ని ఇస్తూ మనందరినీ ముందుకు నడిపిస్తున్న ఈ ఆకాశవాణికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
1: పల్లెసీమల కార్యక్రమంలో SSS పశువుల ప్రత్యుత్పత్తిలో ప్రాధాన్యత, విశాఖపట్నం పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు గారి ప్రసంగం వింటారు.

రైతు సోదరులకు నమస్కారాలు. ఈరోజు లింగ నిర్ధారిత వీర్యం గురించి ప్రతి రైతు కూడా పాడి పశువులు పెంచే రైతు సోదరులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లింగ నిర్ధారిత వీర్యం అంటేనే సెక్స్ సార్టెడ్ సెమన్ అంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే పశువులలో కేవలం ఆడపేయ దూడలను మాత్రమే పుట్టించటమే ఈ లింగ నిర్ధారిత వీర్యం యొక్క లక్ష్యం. ప్రస్తుతం కృత్రిమ గర్భధారణ ప్రక్రియలో ఉపయోగిస్తున్న సాధారణ వీర్య నాళికల్లో ఎక్స్ క్రోమోజోము వై క్రోమోజోమ్స్ కలిగిన వీర్య కణాలు కలిగిన వీర్యాన్ని మనం వాడుతూ ఉంటాం. దీని ద్వారా మగదోడలు ఆడపేయదోడలు 50% 50% చొప్పున పుడతాయి. రైతులు సాధారణంగా మగదోడలు పుట్టినప్పుడు దాని నిర్వహణ అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటం వలన ఇష్టపడటం లేదు. ఈ రోజుల్లో ఎద్దులను కూడా భూమిని దున్నటానికి ఉపయోగించడంలా, ట్రాక్టర్లు మాత్రం రైతులు ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఈ మగదోళ్ళకు మార్కెట్లో కూడా తక్కువ విలువ ఉంటుంది. మగదోళ్ళ సైజు ఎక్కువగా ఉండటం వలన ఈనే సమయంలో తల్లికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి ఏంటంటే డిస్టోకియా, ప్రొలాప్స్ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మగదోళ్ళకు పోషణ తక్కువగా ఉండటం వలన 4 నెలలకే రైతు అమ్మేస్తారు, అవి బయటికి వదిలేస్తారు లేదా కబేలాకి ఇస్తూ ఉంటారు. అందువలన రైతు మగదోళ్ళు ఇష్టపడరు. ఈ లింగ నిర్ధారిత వీర్యంనే ఆడపేయుల చూలు ఇంజెక్షన్ అని, ఎక్స్ క్రోమోజోమ్ కలిగిన వీర్య కణాలు కలిగిన వీర్యం అని, సెక్స్ సార్టెడ్ సెమన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ లింగ నిర్ధారిత వీర్యం యొక్క గ్రామంలో పశువులు ఎదకు వచ్చినప్పుడు ఈ లింగ నిర్ధారిత వీర్యంను కృత్రిమ గర్భధారణ చేయటం ద్వారా రైతులకు కావలసిన మేలుజాతి ఆడపేయులను 90-95% ఖచ్చితత్వంతో పుట్టించటం, తద్వారా పాల దిగుబడి రైతు ఆదాయాన్ని పెంపొందించడమే ఈ ఆడపేయ దూడల ఉత్పత్తి పథకం యొక్క ధ్యేయం. ఈ యొక్క లింగ నిర్ధారిత వీర్యము ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ లింగ నిర్ధారిత సెక్స్ సార్టెడ్ సెమన్ని తయారు చేయటం జరుగుతుంది. ఈ లింగ నిర్ధారిత వీర్యము ఆడపేయలే పుడితే రైతు లక్ష్మీదేవి పుట్టినట్లుగా సంతోషపడతారు. ఎందువలన అంటే ఈరోజు లేగదోడలే రేపటి పాడి పశువులు. లింగ నిర్ధారిత వీర్యంతో పాల దిగుబడి పెరుగుతుంది, పాడి పశువుల సంఖ్య పెరుగుతుంది, మగదోడల సంఖ్య తగ్గుతుంది, రైతులకు తమ అవసరాలకు అనుగుణంగా పాలిచ్చే పశువుల మందును తయారు చేసుకోవచ్చు. ఆడపేయలు చిన్నవిగా ఉండటం వలన తల్లి ఈనే సమయంలో సమస్యలు తక్కువగా ఉంటాయి. అధిక పాలసార కలిగిన జాతులను త్వరితగతిన మెరుగైన మేలుజాతి సంతతిని అభివృద్ధి చేయవచ్చు ఈ లింగ నిర్ధారిత వీర్యం ద్వారా. ఈ లింగ నిర్ధారిత వీర్యం ద్వారా ఎక్కువగా ఆడపేయదోళ్లను 90-90% వరకు పుడతాయి. అంటే 100 పెయ్యలకు 95 ఆడపేయులు పుడతాయి, 5 మాత్రమే మగదోళ్ళు పుడతాయి. లింగ నిర్ధారిత వీర్యంలో గర్భధారణ శాతం సాధారణ వీర్యంతో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉంటుంది. లింగ నిర్ధారిత వీర్యంలో గర్భధారణ శాతం 30-40% ఉంటే సాధారణ వీర్యంతో గర్భధారణ శాతం 40-50%తో ఉంటుంది. మంచి జెనెటిక్ మెరిట్ కలిగిన, అంటే మంచి పెడిగ్రీ కలిగిన ఆంబోతుల యొక్క వీర్యం వాడటం వల్ల అధిక పాల సారా కలిగిన గుణాలున్న పాడి పశువులను, మంచి జాతి పశువులను అభివృద్ధి చేయవచ్చు. ఈ లింగ నిర్ధారిత సెక్స్ సార్టెడ్ సెమన్ ఎలా తయారు చేస్తారు? ఏమిటంటే మేలుజాతి ఆంబోతు యొక్క వీర్యంలో ఎక్స్ క్రోమోజోములు మరియు వై క్రోమోజోములు కలిగిన వీర్య కణాలు కలిగి ఉంటాయి. సాధారణంగా ఎక్స్ క్రోమోజోమ్ కలిగిన వీర్య కణాలు అండానికి కలిసినప్పుడు ఆడపై పుడుతుంది, వై క్రోమోజోమ్ కలిగిన వీర్య కణము అండానికి కలిసినప్పుడు మగపై దూడ పుడుతుంది. అదే సూత్రంతో మంచి జాతి ఆబోతుల నుండి వీర్యాన్ని సేకరించి దాని నాణ్యతను పరీక్షించి వీర్య కణంలో ఉన్న డిఎన్ఏ పరిమాణాన్ని గుర్తిస్తుంది. ఫ్లోరోసెంట్ డై వాడతారు. వీర్య కణంలో ఎక్స్ క్రోమోజోము వై క్రోమోజోమును గుర్తిస్తానికి ఈ డై ఉపయోగించడం వలన ఆ యొక్క వీర్యాన్ని ఫ్లో సైటోమీటర్ ఆధునిక ఖరీదైన యంత్రం ద్వారా ఎక్స్ మరియు వై క్రోమోజోమ్ వీర్య కణాలు వేరు చేస్తారు. ఈ వేరు చేసిన ఎక్స్ క్రోమోజోములు కలిగిన వీర్యాన్ని 2-3 మిలియన్స్ వీర్య కణాలు ఉండేటట్లుగా 0.25 ml వీర్యాన్ని నాలికలలో ఫిల్లింగ్ మిషన్ ద్వారా నింపి -196°C వద్ద లిక్విడ్ నైట్రోజన్లో ఫ్రీజ్ చేస్తారు. అంటే కదలికలో ఉన్న వీర్య కణాలు సమాధి స్టేజ్లో వీర్య కణాలన్నీ కూడా నిల్వ చేయటం జరుగుతుంది. గ్రామంలో పశువులు ఎదకు వచ్చినప్పుడు ఎద సరైన సమయంలో చూసి కృత్రిమ గర్భధారణ చేయటం జరుగుతుంది. ఈ యొక్క సెక్స్ సార్టెడ్ సెమన్తో ఎద లక్షణాలు కనిపించిన దగ్గర నుంచి 12-24 గంటలు, ఆవులలో, గేదెల్లో 18-36 గంటలలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కృత్రిమ గర్భధారణ

చేయాలి. సాధారణ శ్రమంతో పోలిస్తే సెక్సార్టెడ్ శ్రమంతో ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కొంచెం ఆలస్యంగానే చేయాలి. వీర్యకణము అండాశయం నుంచి అండం రిలీజ్ అయిన సమయానికి దగ్గరగా ఉండాలి. ఉదయము ఆవులలో యదలక్షణాలు కనిపిస్తే సాయంత్రం కృత్రిమ గర్భధారణ చేయాలి. సాయంత్రం యదలక్షణాలు కనిపిస్తే తెల్లవారుజామున ఈ కృత్రిమ గర్భధారణ చేస్తే గర్భధారణ శాతం బాగా పెరుగుతుంది. ఏఏ చేయబోయే ముందు వీర్యనాళికల్ని తాయంగానే 35 నుండి 37 డిగ్రీల కలిగిన గోరువెచ్చని నీటిలో 40 సెకండ్స్ ఉంచాలి. తాయింగ్ చేసిన వీర్యనాళికలను 5 నిమిషాల లోపు ఈ యొక్క కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే గర్భం నిలిచే అవకాశం ఉంటుంది. ఈ లింగ నిర్ధారిత వీర్యాన్ని జాతీయ పాడి అభివృద్ధి బోర్డు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారి యొక్క సౌజన్యంతో నడిపిస్తున్న అలమతి సెమన్ స్టేషన్ తమిళనాడు రాష్ట్రం నుండి ఒక్కొక్క వీర్యనాళికను 300 రూపాయల రేటుకు కొనుగోలు చేయటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు రాష్ట్రీయ గోకుల్ మిషన్ వారి యొక్క సంయుక్తంగా కొనుగోలు చేసి 50% రాయితీతోటి ఒక్కొక్క లింగ నిర్ధారిత వీర్యమును నాలికను 150 రూపాయలకే రైతులకు అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఈ యొక్క లింగ నిర్ధారిత వీర్యము ప్రతి గ్రామంలో, అంటే అన్ని జాతులు కూడా లింగ నిర్ధారిత వీర్యము అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ముర్రా, జెర్సీ, హాల్స్టిన్ ఫ్రీషియన్, జెర్సీ సంకరజాతి, హాల్స్టిన్ ఫ్రీషియన్ సంకరజాతి, దేశవాళి పశువులైన సాహివాల్, గిర్, ఒంగోలు యొక్క ఈ లింగ నిర్ధారిత వీర్యనాళికలు ప్రతి గ్రామంలోనూ అందుబాటులో ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో లింగ నిర్ధారిత వీర్యాన్ని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సెంటర్స్ 502 సెంటర్లకు సరఫరా చేయటం జరుగుతుంది. ఇది లిక్విడ్ నైట్రోజన్లో నిల్వ చేస్తారు. గ్రామాల్లో పశువులు ఎదకు వచ్చినప్పుడు ఎద సరైన సమయం చూసి కృత్రిమ గర్భధారణ చేయటం జరుగుతుంది. ఈ యొక్క పశువులు ఈ లింగ నిర్ధారిత వీర్యంతో గర్భధారణ శాతం పెరగాలి అంటే పశువులు ఈనిన తర్వాత 60 నుండి 90 రోజుల్లో వచ్చిన ఎదకు వచ్చిన పశువులను ఈ లింగ నిర్ధారిత వీర్యము వాడటం వలన మనకి గర్భశాతం పెరిగే అవకాశం ఉంటుంది. 1 నుండి 3 ఈతల మధ్య ఉన్న పశువులకు ఈ యొక్క సెక్సార్టెడ్ శమన వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేయటం వలన గర్భధారణ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా ఎదకు వచ్చుచున్న ఆరోగ్యవంతమైన పశువులలో ఈ యొక్క లింగ నిర్ధారిత వీర్యాన్ని వాడవచ్చు. గర్భకోశ వ్యాధులు లేనటువంటి పశువులకు ఈ వీర్యాన్ని వాడినట్లయితే గర్భధారణ శాతం పెరుగుతుంది. పోషణ, మేపు, యాజమాన్య పద్ధతులు మంచిగా ఉన్న డైరీ ఫారాల్లో ఈ వీర్యాన్ని వాడినట్లయితే గర్భధారణ శాతం పెరుగుతుంది. బక్కచిక్కి లేని పశువులు, ఆరోగ్యంగా ఉన్న పశువులను ఈ యొక్క సెక్సార్టెడ్ శమన ఉపయోగించినట్లయితే గర్భధారణ శాతం పెరుగుతుంది. కృత్రిమ గర్భధారణ ఎప్పుడునూ చల్లగా ఉన్న సమయంలో ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే పశువులు ఎదకు వచ్చినప్పుడు గర్భధారణ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఒక గ్రామంలో ఈ లింగ నిర్ధారిత వీర్యము వాడటం వలన ఆర్థికంగా విశ్లేషణ అనేది చూద్దాం. ఉదాహరణకు ఒక గ్రామంలో 100 ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగిన పశువులు ఉంటే వాటికి సాధారణ వీర్యనాళికలతో, అంటే ఎక్స్ వై క్రోమోజోమ్ కలిగిన వీర్యనాళికలతోటి ఉపయోగించినట్లయితే, కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే లింగ నిర్ధారిత వీర్యంతో చేసినట్లయితే ఈ రెండింటి మధ్య తేడా ఆర్థిక విశ్లేషణ చూద్దాం. సాధారణ వీర్యనాళికతో ఎక్స్ మరియు వై క్రోమోజోమ్ కలిగిన వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే గర్భధారణ రేటు 40 నుండి 50% ఉంటుంది. అంటే 100 పాడి పశువులకు 50 పేయుదోళ్ళు పుట్టుతాయి. అందులో మగదోళ్ళు 25, ఆడపేయులు 25. 3-4 సంవత్సరాల తర్వాత ఈ పాడి పశువులు పాలు ఉత్పత్తి రోజుకు 8 లీటర్ల చొప్పున, లీటరు 40 రూపాయల చొప్పున 300 రోజులు పాల దిగుబడి వస్తే దాని నుంచి వచ్చే ఆదాయము 24 లక్షల రూపాయలు. అదే సెక్సార్టెడ్ శమన్ లింగ నిర్ధారిత వీర్యం ద్వారా 100 పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన పశువులకు కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే ఇందులో గర్భధారణ రేటు 30 నుండి 40%, 40లో 2 మగవి 38 ఆడపేయదోళ్ళు పుడతాయి. ఈ 38 రేపు భవిష్యత్తులో పాడి పశువులు ఆదాయం మనం చూసినట్లయితే రోజుకి 8 లీటర్ల చొప్పున పాల రేటు, 40 రోజులు చొప్పున 300 రోజులు పాల దిగుబడి ఇచ్చినట్లయితే మొత్తం ఆదాయం యొక్క విలువ 36,48,000 రూపాయలు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 12,48,000 రూపాయలు లబ్ధి పొందుతారు అదనంగా సెక్సార్టెడ్ శమనం చేయటం వల్ల. అదే జిల్లాలో 270,000 పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన పాడి పశువులకు మనం లెక్క కడితే జిల్లాలో 985 కోట్ల రూపాయలు అదనపు ఆదాయము ఈ పాల ద్వారానే వస్తుంది. విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో కృత్రిమ

0: గర్భధారణ కేంద్రాలు, గోపాలమిత్ర సెంటర్లు 148, రైతు సేవా కేంద్రాలు 226, పశు వైద్యశాలలు 84, గ్రామీణ లైవ్ స్టాక్ యూనిట్లు 28, వెటనరీ హాస్పిటల్ 16, మొత్తం 502 కృత్రిమ గర్భధారణ చేసే కేంద్రాలు విశాఖపట్నం జిల్లాలో నడుస్తూ ఉన్నాయి. ఈ లింగ నిర్ధారిత వీర్యము, ఈ ఆడపిల్ల చూలు ఇంజెక్షన్లు, ఎక్స్క్రోమోజోమ్ కలిగిన వీర్యము అన్ని కేంద్రాల్లోనూ అన్ని జాతులకు సంబంధితమైన వీర్యాన్ని అందుబాటులో ఉంచడం జరిగింది. 2025-26 సంవత్సరంలో 30,000 పశువులకు లింగ నిర్ధారిత వీర్యం చేయటం వలన 8,700 మేలుజాతి ఆడపిల్లలు పుట్టడం జరిగినది. ఇదే కాకుండా పిండ మార్పిడి విధానం ద్వారా త్వరితగతిన మేలుజాతి పశు సంపదను పరీక్షించేందుకు చేపట్టిన ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ పిండ మార్పిడి పద్ధతులు ప్రయోగం సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పిండ మార్పిడి వల్ల 67 దూడలు పుట్టాయి. మనుషుల్లో సంతాన సాఫల్యం కోసం ఉపయోగించే సాంకేతికత పిండ మార్పిడి. ఇది పశువులలో అదే సాంకేతికతో వాడటం వలన పిండ మార్పిడిపై మంచి సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఈ పిండ మార్పిడిపై ఆంధ్రప్రదేశ్లో 45 పశు వైద్యులకు జిల్లాకి 2 వైద్యులు చెప్పిన శిక్షణ ఇవ్వటం జరిగింది. రాష్ట్రీయ గోకుల మిషన్ పథకంలో భాగంగా నెల్లూరు జిల్లాలో చింతలదేవి ఫామ్లో జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రం ల్యాబొరేటరీ ఏర్పాటు చేయజరిగింది. ఈ ల్యాబొరేటరీలో అండాలు సేకరించడం, అండాలని పిండాలుగా అభివృద్ధి చేయటం జరుగుతుంది. ఇప్పటి వరకు 2004 పిండాలు అభివృద్ధి చేశారు ల్యాబొరేటరీలో. ఒక గేదె లేదా ఆవు జీవితకాలంలో గరిష్టంగా 8 పేదూడలు మాత్రమే ఈనుతుంది. యాక్చువల్గా వాటి అండాశయాల నుంచి అండాలు లక్షల కొలద జీవకణాలు తయారవుతూ ఉంటాయి. ఇవి క్రమంగా క్షీణిస్తూ ఉంటాయి. ఇలాంటి ఆవుల నుంచి ఏడాదికి 100 నుండి 200 అండాలను సేకరిస్తారు. సేకరించిన అండాల నుంచి 50 నుండి 100 పిండాలు అభివృద్ధి చేయవచ్చు. ఈ అండాలను పాలసారలేని ఆవులు, గేదెల యొక్క గర్భాశయంలోకి ఈ పిండాలను పెట్టి మేలుజాతి ఆడపిల్లను ఉత్పత్తి చేయవచ్చు. అలాగే సుమారుగా 3,000 పశువుల్లో పిండ మార్పిడికి చేయాలని టార్గెట్ సిద్ధం చేయటం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ పశుగుణాభివృద్ధి సంస్థ యొక్క లక్ష్యం. బ్రీడ్ యాక్సిలరేటెడ్ బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం, త్వరితగతిన మేలుజాతి అభివృద్ధి కార్యక్రమంను రాష్ట్రీయ గోకుల మిషన్ కింద రాష్ట్ర పశుగుణాభివృద్ధి సంస్థ, పాల సమాఖ్యాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పశు సంవర్ధక శాఖలు సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క ABIP అనే కింద 3 పథకాలు అమలు చేయటం జరుగుతుంది. 1 సెక్స్ సార్టెడ్ సెమెన్, అంటే ఆడపిల్ల ఉత్పత్తి పథకం. 2 పిండ మార్పిడి పథకం. 3 నేషనల్ కృత్రిమ గర్భధారణ ప్రోగ్రామ్ను అమలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సెక్స్ సార్టెడ్ సెమెన్ వీర్యము లింగ నిర్ధారిత వీర్యంతో ఆడపిల్లను 95% ఖచ్చితత్వంతో మంచి పాలసార కలిగిన జాతులను త్వరితగతిన అభివృద్ధి చేయవచ్చు. జాతిని అభివృద్ధి చేయటమే దీని యొక్క ఉద్దేశం. రైతులకు ఎంతో ప్రయోజనకరమైన ఈ పథకాన్ని, అనగా ఆడపిల్లలు చూల ఇంజెక్షను, ఈ లింగ నిర్ధారిత వీర్యాన్ని, ఈ సెక్స్ సార్టెడ్ సమన్ వీర్యాన్ని పాల ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రోగ్రెసివ్ రైతులు, మహిళా సంఘాలు, ఎన్జిఓసు మరియు ఇతర రైతు సంఘాలు సద్వినియోగం చేసుకొని గ్రామాలలో పాల ఉత్పత్తి పెంపుదలకు తోడ్పడగలరని ఆశిస్తున్నాం. ఈ లింగ నిర్ధారిత వీర్యంతో అన్ని గ్రామాల్లో ఉన్న పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన పశువులకు కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే ఎక్కువ ఆడపిల్లలు పుట్టడం ద్వారా భవిష్యత్తులో 3-4 సంవత్సరాల తర్వాత పాల దిగుబడి అధికంగా చేయవచ్చు. పాడి పశువుల సంఖ్య పెరుగుతుంది, రైతులకి అధిక ఆదాయం పొందుతారని ఆశిస్తూ.
1: ఇంతవరకు SSS పశువుల ప్రత్యుత్పత్తిలో ప్రాధాన్యత ఈ అంశం గురించి విశాఖపట్నం పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు గారి ప్రసంగం విన్నారు. జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. పల్లెసీమల కార్యక్రమంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. చదువుతున్నవారు శ్రీమతి ఆర్ పార్వతి.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం, అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏజెన్సీ ప్రాంతపు రైతాంగానికి అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. వాతావరణ సూచన. భారత వాతావరణ విభాగం వారు అందించిన సమాచారం ప్రకారం రానున్న వారంలో చాలా తక్కువ వర్షపాతం నుండి మోస్తరు వర్షపాతం అంటే 0.3 నుంచి 7 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 31.4 నుంచి 32.6 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 19 నుంచి 19.7 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 81 నుంచి 82% వరకు ఉండవచ్చు. మధ్యాహ్న సమయంలో 50 నుంచి 70% వరకు ఉండవచ్చు. గాలి వేగం గంటకు 4 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రైతులకు వాతావరణ సాధారణ సలహా ఏమిటంటే, ప్రస్తుత వెచ్చని వాతావరణ పరిస్థితులు అలాగే చాలా తక్కువ నుండి మోస్తారు వర్ష సూచనలు పంటల సాధారణ అభివృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలంలో పరిస్థితులను గమనించి పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉండే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటిపారుదల ఇవ్వవలసి ఉంటుంది. మోస్తారు తేమ ఇంకా అడపాదడప మేఘావృతమై ఉండడం వల్ల తెగుళ్ళు ఇంకా వ్యాధుల ప్రబలత ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించి వాతావరణం స్పష్టంగా

ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం సమయంలో వర్షం లేని సమయంలో మాత్రమే మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. వర్షం లేని సమయాల్లో అంతరకృషి ఇంకా కలుపు నివారణ పనులను రైతులు చేసుకోవచ్చు. నేలలో తేమను నిలుపుకోవడానికి ఇంకా నేల ఉష్ణోగ్రతను తగ్గించడానికి మల్చింగ్ పద్ధతులు చేయడం మంచిది. వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా పొలాల్లో సరైన కాలువలను రైతులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పశువులకు శుభ్రమైన తాగేనీరు అలాగే వేడి లేకుండా వర్షం నుండి రక్షణ కల్పించడానికి తగిన ఆశ్రయాన్ని పశువులకు కల్పించవలసి ఉంటుంది. రైతులకు SMS హెచ్చరిక: వర్షపాతం సమయంలో ఎటువంటి పిచికారీ చేసుకోకూడదు. పొడి వాతావరణంలో అంతర్సాగు, కలుపు తొలగింపు అలాగే ఎరువుల వినియోగం చేపట్టవలసి ఉంటుంది. అవసరాన్ని బట్టి తేలికపాటి నీటిని అందించాలి. అలాగే పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వ్యవసాయ

0: కూడదు. పొడి వాతావరణంలో అంతర్సాగు, కలుపు తొలగింపు, అలాగే ఎరువుల వినియోగం చేపట్టవలసి ఉంటుంది. అవసరాన్ని బట్టి తేలికపాటి నీటిని అందించాలి. అలాగే పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వ్యవసాయ సలహాలు. మామిడి పంటలో పండ్ల అభివృద్ధి దశ. ప్రారంభ దశలోనే పండ్లను కవర్లతో కప్పడం ద్వారా పండ్ల తొలుచు పురుగు ఇంకా పండ్ల ఈగల పురుగులను మనం చాలా వరకు నివారించవచ్చు. అలాగే పురుగు పట్టిన పండ్లను ఏరివేసి నాశనం చేయడం ద్వారా తెగులు వ్యాప్తిని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. అవసరాన్ని బట్టి వేప నూనె 2 నుంచి 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తీవ్రత ఎక్కువగా కనుక ఉంటే స్పైనోసైడ్ 45 SC మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి అవసరమైన వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. 5 SC మందును 0.4 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈదురుగాలులు ఉన్న సమయంలో పిచికారీ చేసుకోకూడదు. వాతావరణం ప్రశాంతంగా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే పంటలపైన, అంటే మిరియాల పంటపైన మందులను పిచికారీ చేసుకోవాలి. ఖరీఫ్ ముందస్తు వ్యవసాయ సలహాలు రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలను అలాగే నేలలోని సరైన తేమను ఉపయోగించుకుని రాబోయే ఖరీఫ్ సీజన్ కొరకు ప్రాథమిక దుక్కి, అంటే తొలి దుక్కి దున్నడం ద్వారా పొలాన్ని చదును చేసి పనులు పూర్తి చేసుకోవాలి. ఋతుపవనాలు ప్రారంభం కావడానికి ముందే రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇంకా సస్యరక్షణ రసాయనాలను సేకరించి తేమ తగలని సురక్షితమైన ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలి. నీటి యాజమాన్య నిర్మాణాల మరమ్మతులు రాబోయే వర్షాకాలంలో వర్షపు నీటిని సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా చేను గట్లు, మురుగునీటి కాలువలు ఇంకా నీటి సంరక్షణ నిర్మాణాలను, అంటే నీటి కుంటలను మరమ్మతులు చేసి బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. సేంద్రియ ఎరువుల వాడకం నేలలో సేంద్రియ కార్బనాన్ని పెంపొందించడానికి, అలాగే తేమను పట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచడానికి, పొలం తయారీ సమయంలోనే పశువులు ఎరువు, కంపోస్టు ఇంకా పంట వ్యర్థాలను మట్టిలో కలిపి దున్నవలసి ఉంటుంది. పశువుల సంరక్షణ. పశువులకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. ప్రస్తుతం ఉన్న అధిక తేమ ఇంకా మబ్బులతో కూడిన వాతావరణ సమయంలో పశువుల్లో గొంతువాపు అలాగే జబ్బవాపు వ్యాధులు ప్రబలడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రైతులు వెటర్నరీ అధికారులు, అంటే పశు వైద్యుల సలహా మేరకు పశువులకు తక్షణమే టీకాలు తప్పనిసరిగా వేయించవలసి ఉంటుంది. ప్రస్తుతం కురిసే వర్షాల సమయంలో బ్యాక్టీరియా ఇంకా పరాన్న జీవుల వల్ల వచ్చే వ్యాధులు వ్యాపించకుండా ఉండడానికి పశువుల కొట్టాల దగ్గర సరైన పరిశుభ్రతను పాటించాలి. అలాగే నేలను ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. చెమ్మ లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే కొట్టాల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు రైతులు గమనిస్తూ తుఫాను తర్వాత నష్టం కోసం పొలాలను పరిశీలిస్తూ ఉండాలి. రైతులు వాతావరణ ఆధారిత పంట సలహా కొరకు వాతావరణ సూచన కోసం మేఘదూత్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసి ఉపయోగించుకోవాలి. అలాగే రైతులు పిడుగులు ఇంకా ఉరుములతో కూడిన హెచ్చరికల కోసం దామిని మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసి ఉపయోగించుకోవాలని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు.
1: రేపు రాత్రి 7:15 ప్రసారమయ్యే పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో తొంభై వసంతాల ఆకాశవాణితో అనుబంధం. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు శ్రీ నన్నం మధుగారితో పంచుకున్న జ్ఞాపకాలు వింటారు. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి హరి సాధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్.
1: నమస్కారం సార్.
0: హరి సాధు గారు, ముఖ్యంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపద విషయంలో అగ్రస్థానంలో ఉంది.
1: అవును సార్.
0: ఇంకో విషయం ఏమిటంటే, మత్స్య సంపదలో మన నెల్లూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటండి?
1: ఒక ప్రత్యేకమైన స్థానానికి నెల్లూరు జిల్లా రైతాంగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది సార్. రిస్క్ని తీసుకోగలగడం, ఎంటర్ప్రీనర్షిప్ అనేది నెల్లూరు జిల్లా రైతులకి కొండంతుంది. అదే దీనికి ప్రధాన కారణం. తర్వాత తదనుగుణంగా మనకు వనరులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సార్. వనరుల్లో భాగంగా మంచినీటి వనరులు. ఇక్కడ మంచినీటి వనరులు అంటే సెలినిటీ అంటే లవణీయత 0.5 PPT పార్ట్స్ పర్ 1000 ఉండేటటువంటి నీటి వనరులను మనం మంచినీటి వనరులుగా పరిగణిస్తాం. అయితే 0.5 PPT నుండి 30 PPT లవణీయత ఉండేటటువంటి నీటిని బ్రాకిష్ వాటర్గా పరిగణిస్తాం. 30 PPTకి మించి ఉండేటటువంటి నీటి లవణీయత ఉండే వాటిని సముద్రం నీటిగా పరిగణిస్తాం. నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఏంటంటే, ఈ 3 రకాల నీటి వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి సార్.
0: ఈ 3 రకాల నీటి వనరుల లభ్యత మనకు నెల్లూరుకు ఉండటం వల్ల ఇక్కడ ఆక్వారంగం గణనీయమైన ప్రగతి సాధించింది కదండి?
1: అవును సార్.
0: ఇక ఈ ఆక్వారంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కదండి?
1: అవును సార్.
0: ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి?
1: సార్, మన భారతదేశంలో ఆక్వా రంగానికి అత్యున్నతంగా బలోపేతం చేసే నిమిత్తం ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది కేంద్ర కేబినెట్ 8 ఫిబ్రవరి 2024 ఆమోదించింది సార్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఆక్వా రంగంలో ఉండేటటువంటి అసంఘటితమైనటువంటి వర్గాన్ని క్రమంగా సంఘటితంగా రంగంగా మార్చుకోవడం అనేది దీంట్లో ప్రధానమైన అంశం. అంటే మనందరికీ తెలుసు, అసంఘటిత రంగం అంటే అన్ఆర్గనైజ్డ్, అంటే ఒక నియమం, ఒక నిబద్ధత, ఒక ప్రణాళిక, ఒక గవర్నమెంట్ సపోర్టు అలాంటి అంశాలు, ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ ఏం లేకుండా జరిగేటటువంటి ఒక రంగం. అదే సంఘటితం అంటే ఆర్గనైజ్ సెక్టార్, అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక మేరకు, ఒక నిబద్ధత మేరకు, గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో ముడిపడి ఉండి ముందుకు పోయేటటువంటి అవకాశంగా మారేటటువంటి రంగం అంటే సంఘటిత రంగం కింద చెప్పుకోవచ్చు.
0: జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో ప్రస్తుతం చేపలు రొయ్యల పెంపకం జరుగుతుందండి?
1: చేపల పరంగా మాట్లాడితే జిల్లా వ్యాప్తంగా 20 నుంచి 25 వేల ఎకరాల్లో సాగు జరుగుతుంది సార్. అదే రొయ్యల విషయం, దాదాపు 50 వేల నుంచి 60 వేల ఎకరాల వరకు
0: సాగు జరుగుతుంది.
1: 60 వేల ఎకరాల వరకు ఉంది సార్. 50 నుంచి 60 వేల ఎకరాలు ఉంది.
0: ముఖ్యంగా ఈ చేపల విషయం తీసుకుంటే గనక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం ప్రస్తుతం వస్తుందండి?
1: చేపల సాగులో సార్, ప్రస్తుత పరిస్థితుల్లో మనం నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే 3 టన్నులు పండించే పరిస్థితుల్లో ఎకరా మీద సుమారు 1 లక్ష రూపాయలు, 4 టన్నులు పండించే పరిస్థితుల్లో 1,20,000 రూపాయలు 1,20,000 వచ్చే అవకాశం ఉంది సార్.
0: ఇక రొయ్యల సాగులో అయితే అండి,
1: అంటే 4 టన్నులు మనం పండించే పరిస్థితుల్లో మనకు ఎకరా మీద 4 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది సార్.
0: ఈ ఆక్వా రంగం ప్రస్తుతం చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉంది.
1: వాస్తవం సార్.
0: సరే, లాభం ఒకటైతే నష్టాలు వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందండి దీంట్లో?
1: ఆదాయం తక్కువ రావడం, నష్టాలు మెండుగా ఉండడం అనేది సర్వసాధారణం సార్. వెన్నామీ రొయ్యల్లో అయితే, అదే చేపల్లో అయితే స్టేబుల్గా ఉంటుంది సార్. నష్టాలేం ఉండదు, ఆదాయం అనేది ఒక స్టేబుల్గా వస్తుంది. ఈ రొయ్యల పరంగా మాట్లాడితే ఇది ఖచ్చితంగా రిస్క్తో కూడింది, ఆదాయం కూడా ఒడిదడుగులు ఉండేది.
0: వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా?
1: అవును సార్.
0: ఈ పథకం ముఖ్య ఉద్దేశం మీరు ఇందాకే చెప్పారు, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చే ఉద్దేశం మొదటిదని. అంటే వీటిలో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటి, వాటిని కొంచెం మాకు వివరిస్తారా?
1: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో ప్రధానంగా 4 కాంపొనెంట్స్ ఉన్నాయి సార్. ఆ మొదటి కాంపొనెంట్లో 2 సబ్ కాంపొనెంట్స్ ఉన్నాయి. అందులో మొదటి సబ్ కాంపొనెంట్ ఏం చేస్తుందంటే, ఈ ఒక ఫార్మలైజేషన్ అండ్ క్రెడిట్ యాక్సెస్, అంటే ఈ అసంఘటిత రంగంలో ఉండేటటువంటి ఈ స్టేక్ హోల్డర్

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం
1: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి మనతో మాట్లాడటానికి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం

0: నర్స్కి ఒక డిజిటల్ ఐడి ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఇచ్చి ఫార్మలైజేషన్ చేస్తుంది. ఇది మొదటి సబ్ కాంపోనెంట్. రెండో కాంపోనెంట్ ఏంటంటే, వీరికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ ఇన్సూరెన్స్కి కావాల్సినటువంటి ప్రోత్సాహం అనేది ఇస్తుంది. తర్వాత రెండవ కాంపోనెంట్కి వచ్చినట్లయితే ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆక్వా రంగంలో ప్రొడక్షన్ను, ప్రాసెసింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ వీటన్నిటిలో కూడా ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని సస్టైనబుల్గా అంటే 10 కాలాల పాటు ఈ యొక్క రంగం ముందుకు పోయే విధంగా చూడడం అనేది దీని ఉద్దేశం. తర్వాత మూడవ అంశం ఏంటంటే సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే ఇక్కడ మనం ఎంత పండించామనేది ముఖ్యం కాదు, మనం ఈ సేఫ్టీ క్వాలిటీ సిస్టమ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒక మానిటర్ చేయాల్సిన అంశం ఉంది కాబట్టి అది ఈ చేపలు మరియు చేపల ఉత్పత్తిలో భద్రత మరియు నాణ్యత హామీ వ్యవస్థను స్టాండర్డైజ్ చేయడం, వాటికి సర్టిఫికేషన్ ఇవ్వడం, ట్రేసబిలిటీ ఏర్పాటు చేయడం. ట్రేసబిలిటీ అంటే రైతు విత్తనం చెరువులో వదిలింది మొదలుకొని పంట బయటకు తీసి అది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళీ స్టోరేజీ మళ్ళీ ఎక్స్పోర్టు అన్ని అంశాలలో ఏ రోజు ఏ విధంగా జరిగింది అనేటటువంటి ఒక సర్టిఫికేషన్ అన్నమాట. ఇది కూడా ఈ యొక్క మూడవ కాంపోనెంట్ చూస్తుంది. తర్వాత చివరి కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఏది చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ కావాలి, మానిటరింగ్ కావాలి, వీటికి సంబంధించినటువంటి సపోర్ట్స్ని అలానే వాటికి కావాల్సిన ఎఫిషియన్సీని ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉండి పనిచేసే వారందరికి కూడా అందజేస్తుంది సార్.
1: సార్, ఇక ఈ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP పోర్టల్ ఉంది, అది కూడా కాకుండా మొబైల్ యాప్ కూడా రూపొందించారు కదా.
0: అవును సార్.
1: ఈ యాప్లో కానీ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి?
0: నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ సార్. ఇది దీంట్లో రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి డేటా అనేది పొందుపరచబడుతుంది. వాళ్ళు ఆక్వా రైతులుగా అక్కడ నిర్దేశితం అవుతారు.
1: సార్, ఈ ఆక్వా రంగాన్ని తీసుకుంటే గనక ముందు చేపలు పండించేవాళ్ళు కానీ చేపలు పట్టేవాళ్ళు కానీ అట్లా ఏ ఏ స్థాయిల్లో ప్రజలు పనిచేస్తూ ఉంటారండి?
0: ఈ ఆక్వా రంగంలో సార్ రెండు విధాలుగా మనం చెప్పాలి సార్ ఈ అంశాన్ని. ఒకటి క్యాప్చర్ ఫిషరీస్, రెండోది కల్చర్ ఫిషరీస్. అంటే వలలు బోట్ల సహాయంతో మనం ఆ చేపలు నదీ జలాలు కానీ సముద్ర జలాల్లో కానీ ఉండేటటువంటి చేపలను మనం పట్టుకునేదాన్ని క్యాప్చర్ ఫిషరీస్గా భావిస్తాం. తర్వాత మనకు కల్చర్ ఫిషరీస్కి వస్తే ఇది చాలా భారీ అంశం. ఈ కల్చర్ ఫిషరీస్లో మనకు హ్యాచరీస్ అనేవి ఉంటాయి, ప్రధానంగా సీడ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ హ్యాచరీస్లో చాలామంది సిబ్బంది పనిచేస్తారు. ఈ కల్చర్ పాండ్స్లో అది చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి, ఇక్కడ ఈ కల్చర్ పాండ్స్లో చాలామంది సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. అలానే వీటిని హార్వెస్ట్ చేసేదానికి కూడా కొంత సిబ్బంది కావాలి. తర్వాత వాటిని ఐసింగ్ చేయడం, తర్వాత స్టోరేజ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఈ అన్ని యొక్క దశలలో కూడా దానికి తగ్గ వ్యక్తులు పనిచేస్తూనే ఉంటారు సార్.
1: ప్రజలతో పాటు టెక్నాలజీ కూడా, అంటే కోల్డ్ స్టోరేజీలు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, దీనికున్న టెక్నాలజీకి ఉన్న ప్రత్యేకత ఏంటండి దీంట్లో?
0: ఇక్కడ టెక్నాలజీ పరంగా సార్ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వస్తే చాలా 1000 కోట్లతో కూడింది. అలానే దీంట్లో సిబ్బంది కూడా టెక్నికల్లీ ఎక్స్పర్టైజ్ పీపుల్ మాత్రమే పనిచేస్తారు సార్. అంటే ఫిషరీస్ ప్రొఫెషనల్స్ పనిచేస్తారు ప్రధానంగా. అంటే క్వాలిటీ స్టాండర్డ్స్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ అయితేనేమి, అలానే ఆ గ్రేడింగ్ అయితేనేమి, గ్రేడింగ్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ పనిచేయాలి, స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే విధంగా తీసుకుంటారు. అలానే హ్యాచరీస్ కూడా అలానే ఉంటుంది సార్. హ్యాచరీస్లో కూడా మీరు గమనించినట్లయితే ఆ బ్రూడర్ తల్లి రొయ్యను మనం తీసుకొచ్చి దాన్ని బ్రీడింగ్ చేయడం, తర్వాత వాటిని మనం ఆ లార్వల్ స్టేజెస్ని హ్యాచరీలో వివిధ దశల్లో డెవలప్ చేసే నిమిత్తం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా అవసరం సార్. అలా చేయగలిగితేనే దానికి తగ్గ ఫీడ్స్ విషయమైతేనేమి అన్ని విషయాల్లో ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో పాటు ఆ బ్రోడర్ యొక్క క్వాలిటీ ఇవన్నీ ఉంటేనే కూడా ఆ హ్యాచరీలో ఉండే పిల్ల అనేది నాణ్యమైంది వస్తుంది. ఎప్పుడైతే హ్యాచరీ పిల్ల నాణ్యమైంది వస్తుందో కల్చర్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ అవుద్ది సార్.
1: ఇంత చేయాలి కాబట్టి చాలా ఖర్చుతో కూడిన విషయం.
0: అవును,
1: ఇవన్నిటిని.
0: అవునండి.
1: ఈ మధ్య ముఖ్యంగా ఈ ఆక్వా రంగం ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుందండి?
0: ఈ ఆక్వా రంగంలో ఒడిదుడుకులు చెప్పాలంటే మనం ముందుగా అనుకున్న విధంగా రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు.

0: సాధారణంగా ఎంతో వ్యయ ప్రయాసాలతో రైతు సాగు చేస్తున్నాడు. ఎప్పుడైతే పంట చేతికి వచ్చే లోపల రేట్ అనేది పడిపోవడం,
1: ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించే ఉద్దేశంతోనే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా.
0: అవునండి.
1: వీరందరికీ ఈ రుణ సదుపాయాన్ని కల్పించడానికి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి? మరో విషయం ఏమిటంటే, ఈ ఆక్వా పరిశ్రమలో ఇన్సూరెన్స్ కూడా చాలా కీలకమైనది కదా.
0: అవునండి.
1: దీనికి సంబంధించి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి?
0: సార్, దీని ప్రధాన ఉద్దేశ్యమే అసంఘటిత రంగంలో ఉండే వారందరికీ రుణాలు ఏర్పరచడం, సబ్సిడీలు ఏర్పరచడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం.
1: ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్కి ఏమన్నా సహాయం అందిస్తున్నారా ఆక్వా రైతుల కోసం?
0: ఆక్వా రైతుల కోసం వారికి ఇన్సూరెన్స్ని కట్టేదానికి వాళ్ళకి ఎంకరేజ్ చేసే నిమిత్తం వారు కట్టవలసిన ప్రీమియంలో సుమారు 40% వరకు లేదా గరిష్టంగా హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది గవర్నమెంటే భరిస్తుంది సార్. కనీసం 100,000 హెక్టార్లకి ఈ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు కూడా ఈ 40% కాక మరొక 10% కూడా ఇన్సూరెన్స్ను ప్రోత్సాహంగా అందజేస్తున్నారు సార్.
1: మిగతా రైతుల్లాగానే ఈ ఆక్వా రైతుల్లో కూడా చాలా తక్కువ ప్రాంతంలో చేపలు కానీ రొయ్యల పెంపకం చేసే రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న రైతులకి ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయండి?
0: వాళ్ళు కోఆపరేటివ్స్గా మారితే ఈ పథకం కింద సుమారు 5,500 ఫిషరీస్ కోఆపరేటివ్స్కి, అలానే ఎఫ్పిఓస్కి, అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కూడా బలోపేతం చేయడానికి వీరి యొక్క అజెండాలో ఒక భాగం ఉంది సార్. తర్వాత సహకార సంఘాలు ఏర్పడి వారికి భారీ పెట్టుబడుల్లో భాగంగా ప్రాసెసింగ్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ అయితేనేమి, వాల్యూ అడిషన్ అయితేనేమి, వీటన్నిటికి కూడా చేయడానికి కావాల్సినటువంటి ఈ స్కీమ్స్ను కూడా వారికి అందజేస్తుంది సార్. అంతే కూడా కాకుండా ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం అయితేనేమి, మార్కెట్ లింకేజెస్ వారికి అందజేయడం అయితేనేమి, వాటన్నిటితో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్లో భాగంగా ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ వారి కూడా కల్పించి వారికి ఒక ప్రత్యేకత అనేది గవర్నమెంట్ ఇస్తుంది సార్, బాగా ఎంకరేజ్ చేస్తుంది.
1: ఇక ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి రుణ సదుపాయం ఏమన్నా కల్పిస్తుందండి?
0: ఈ మైక్రో మరియు అంటే చిరు చిన్న యూనిట్లకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇవ్వడం, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత ఈ ఫెసిలిటేషన్ సర్వీస్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నటువంటి కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 ద్వారా అందిస్తున్నారు సార్. నెక్స్ట్ రెండవ అంశానికి వస్తే, వివిధ బ్యాంకులు, సహకార సంస్థలు, ఎన్బిఎఫ్సిల ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం, టర్మ్ లోన్ ఇవ్వడం వంటి అనుకూలతలు కూడా బాగా అందజేస్తున్నారు సార్.
1: హరిసాధు గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కు వచ్చి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి చాలా విలువైన సమాచారాన్ని మా రైతులకు అందించారు. ధన్యవాదాలు సార్.
0: థాంక్ యూ సో మచ్ సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరిసాధు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.

0: స్వరమాలిక సినిమా పాటల కార్యక్రమం వింటారు. ముందుగా ఒక ప్రకటన.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి

0: మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
1: స్వరమాలిక కార్యక్రమంలో వినబోయే మొదటి పాట తీన్మార్. ఈ చిత్రం నుంచి కారుణ్య పాడిన పాట వింటారు.

ఏమాయ చేశావే ఈ చిత్రం నుంచి చిన్మయీ శ్రీపాద దేవన్ ఏకాంబరం పాడిన పాట వింటారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: కార్యక్రమంలో చివరిగా సాహసం శ్వాసగా సాగిపో ఈ చిత్రం నుంచి హరిచరణ్ చిన్మయి పాడిన పాట వింటారు.

0: స్వరమాలిక కార్యక్రమంలో రాత్రి 9:30 మరికొన్ని తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం ఈ పరంపరలో ఎస్డివి అజీజ్ గారితో, అలాగే డాక్టర్ కొట్టే చెన్నయ్య గారితో పరిచయం వింటారు.
2: భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయత చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో పాత జ్ఞాపకాలు, ఇంకా రేడియోతో శ్రోతలకు ఉన్న రేడియోతో మా అనుబంధము అనే ప్రత్యేక కార్యక్రమాన్ని

0: కర్నూలు ఆకాశవాణి కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచీకరణలో భాగంగా ఆకాశవాణి మన బానిగా వాణిగా ప్రపంచంలో నలుమూలల మన రేడియో ప్రసారాలు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఈరోజు వినే సౌలభ్యం మనకు లభించింది. ఈ పరంపరలో మన ఆకాశవాణి విశేష శ్రోతల్లో ఒకరైనటువంటి ఎస్డివి అజీజ్ గారు వారి అనుబంధాన్ని పంచుకుందాం. శ్రీ ఎస్డివి అజీజ్ గారు పలు రేడియో నాటకాలు, రూపకాలు, ప్రసంగాలు, కథానికలు, కవితలు ఎన్నో ఆకాశవాణి కేంద్రాలకు వీరు రచనలు అందించారు. అలాగే వీరు ఆకాశవాణి కేంద్రంతో అనుసంధానమై అలాగే వీరు 1985 నుండి రేడియో రచనా మాధ్యమానికి ఎన్నో ఉత్తమ రచనలు అందించారు. దీనిలో భాగంగా 1994-95 జాతీయ స్థాయి ఆకాశవాణి రేడియో నాటక రచన పోటీల్లో వీరి నాటకం సామాకు ద్వితీయ బహుమతి లభించడం గర్వకారణం. మరి ఈ పరంపరలో వీరికి మన కర్నూలు ఆకాశవాణితో ఉన్న అనుబంధాన్ని పంచుకుందాం. నమస్కారం అండి శ్రీ ఎస్డివి అజీజ్ గారు. ఈరోజు మా కర్నూలు శ్రోతలకు అలాగే ఈ కార్యక్రమాన్ని వింటున్న ఉభయ రాష్ట్ర శ్రోతలకు రేడియోతో మీకున్న అనుబంధాన్ని తెలియజేయండి.
1: 1992 మే 9 ఇది ప్రారంభోత్సవం చేయబడింది. ఆ ప్రారంభోత్సవానికి అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అట్లాగే ప్రసార శాఖ మంత్రి అజిత్ పాంజా గారు వీళ్ళంతా వచ్చారు. ఇంకా కొందరు స్థానిక ప్రముఖులు, తర్వాత ఆకాశవాణి పెద్దలు వీళ్ళంతా వచ్చారు. మమ్మల్ని ఆహ్వానించారు, మేము కూడా పాల్గొనడం జరిగింది. అది ప్రారంభ దశ. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా 1992 నుంచి కూడా కవితలు, కథలు, వ్యాసాలు అలా అందించేవాడిని నేను. ఈ పరంపరలో భాగంగా అప్పుడు స్టేషన్ డైరెక్టర్ మాచిరెడ్డి గారు ఉండేవారు. వారి సూచన మేరకు స్థానిక చరిత్రలను రూపకాలుగా రాయడం జరిగింది. రేడియో నాటికలు రచించడం జరిగింది. అలాగే కొన్ని కథలు, కథానికలు అలాంటివి కూడా చదవడం జరిగింది. ఆ పరంపర ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా చెప్పొచ్చేది ఏంటంటే, కాలం మారే కొద్దీ సాంకేతిక ప్రక్రియల్లో అనేక మార్పులు వస్తాయి. ఒకప్పుడు తోలుబొమ్మలు ఉండేవి, దాన్ని జనాలు విపరీతంగా ఆదరించేవారు. ఈ రేడియో దాదాపు 1930 ఆ ప్రాంతం నుంచి మన భారతదేశంలో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సాంకేతిక ప్రక్రియలో ప్రసారమయ్యే నాటకాలు ఇప్పటికీ కూడా సామాన్య జనానికి చేరువవుతూనే ఉన్నాయి. అది చాలా సంతోషించదగ్గవు. ఎన్నో సమాజంలో అన్ని మార్పులు వచ్చినా సాంకేతికంగా ఇది మాత్రం ఇంకా జనాలకు వెళ్తూ ఉంది. ఇంకా కొత్త తరహాలు ఇప్పుడు FM స్టేషన్ రావడం వల్ల, మొబైల్ ఫోన్స్ లో ఉండటం వల్ల, కార్లలో కూడా అవైలబిలిటీ ఉండటం వల్ల అందరూ వినగలుగుతున్నారు. ఇన్ని ప్రక్రియలు వచ్చినా, ఇంత ఆధునాతకం యొక్క మార్పులు వచ్చినా ఇప్పటికి కూడా కళ్ళు మూసుకొని ఏదో లోకాలకు తీసుకెళ్లే ఒక ఏకైక ప్రక్రియ ఆకాశవాణి కేంద్రమే. ఎందుకంటే దృశ్యం కళ్ళ ముందు చూస్తే ఈ కళ్ళకే ఎక్కువగా ఉంటుంది, మైండ్లో తక్కువగా ఉంటుంది. కానీ ఇది శ్రవ్యం అనేది ఊహ ఎక్కువగా వస్తుంది. అది చాలా ఆనందాన్ని ఇస్తుంది, అనుభూతిని కూడా ఇస్తుంది. అది చాలా సంతోషదగ్గ విషయం. ఈ 90 సంవత్సరాల పరిధిలో ఆకాశవాణితో అనుబంధం అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందుకు నాకు ఆకాశవాణితో ఉన్న అనుబంధాన్ని ఈ కొద్ది విషయాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
0: చాలా చక్కగా చెప్పారు. మీరు తెన్నేకల్ ముట్టడి గురించి ఒక పుస్తకం రాశారు, మా లైబ్రరీలో ఇంకా ఉంది. అలాగే మన కర్నూలు గొప్పతనం ఏమంటే రేనాటి చంద్రులు, అంటే అక్కడ ఊయలవాడ నరసింహారెడ్డి గాని, కోయలకుంట్లలో బుడ్డ వెంగళరెడ్డి గారు గాని. బుడ్డ వెంగళరెడ్డి గారికి ఆ రోజుల్లోనే బ్రిటిష్ రాణి ఎలిజబెత్ గారు ఒక బంగారు హారాన్ని కూడా, పథకాన్ని కూడా పంపించడం జరిగింది. ఇంకా కళలకు నిలయమైన ఈ ఆకాశవాణిలో సాహిత్యము, సంగీతము వీటన్నింటి గురించి మీరు తెలియజేశారండి. తర్వాత ఆకాశవాణి చరిత్రను, తర్వాత కర్నూలు ఆకాశవాణితో మీకున్న అనుబంధం కూడా తెలియజేశారు. అయితే ముఖ్యమైన ఒక ప్రశ్న అండి, ఈ మన కర్నూలు ఆకాశవాణికి ఒక ప్రత్యేకత ఉందండి. అంటే ఎప్పుడైనా సరే విపత్తుల సమయంలో ఆకాశవాణి స్పందిస్తుంది అనేది యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసండి. అక్టోబర్ 2, 2009 మన కర్నూలులో చాలా వరదలు వచ్చాయి, చాలా వరకు మన కర్నూలు మునిగిపోయింది. ఏ విధంగా మన కర్నూలు ప్రజలకు అండగా నుంచి కర్నూలు ప్రజలకు ఆ రోజు ఎంతవరకు సాయం చేసిందో తెలియజేస్తారా?
1: తప్పకుండా. ఎందుకంటే మన కర్నూలుకు దాదాపు వరదలు రావడం తక్కువ. అయితే ఈ కర్ణాటకలో విపరీతంగా కురిసిన వర్షాల వల్ల ఈ హందరి, తుంగభద్ర, ఇక్కడ నుంచి కృష్ణానది ఇవన్నీ కూడా బాగా నిండుగా ప్రవహించి చుట్టుపక్కల ఊర్లను కర్నూలు ముంచెత్తింది. ప్రతి నిమిషము ఒక అరగంటకు, గంటకోసారి ఆకాశవాణి కేంద్రము వరదలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు జనాలు, తర్వాత ప్రజలు ఎక్కడ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, ఎక్కడెళ్తే సేఫ్గా ఉంటుంది,

0: అలాగే ప్రభుత్వ అధికారులను ఎట్లా కన్సల్ట్ కావాలి. అప్పట్లో అందరూ కూడా ఇంకోటి ఏముందంటే ఈ వరదల్లో కూడా కొందరు కొన్ని ప్రాంతాలకు వెళ్లి ఆ తగు సమాచారం సేకరించి శ్రోతలకు అందించారు. అది చాలా గొప్ప విషయము, రెండోది మర్చిపోలేని విషయం.
1: ఇంకా ఆ రోజు ఓ రెండు రోజుల వరకు కరెంటు కూడా లేదు,
0: కరెంటు లేదు,
1: తిన్నీకే తిండి లేదు. అయితే అండి చాలా చక్కగా చెప్పారు, మీ యొక్క అనుభవాలు చాలా ఉపయోగపడతాయి మా శ్రోతలకు. ఇకపోతే అండి వ్యవసాయ కార్యక్రమాలు, తర్వాత వైద్య సలహాలు ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మనం చేస్తా ఉన్నామండి. అంతేకాకుండా ప్రజల ఆనందం కొరకు మనం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా రూపొందించడం జరుగుతుంది. ఈ రైతుల కార్యక్రమాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో మీ ద్వారా మా శ్రోతలకు తెలియజేయండి.
0: వ్యవసాయ విషయంలో రేడియో స్టేషన్ నుంచి, ఎందుకంటే రైతులకు ఆధునిక పంటల గురించి, ఆధునిక వ్యవసాయ పరికరాల గురించి, ఆధునికంగా రైతులు చేపట్టవలసిన పలు సంస్కరణల గురించి వ్యవసాయ పరంగా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు స్వయంగా రైతును కాకపోయినా వింటూ ఉంటాను. ఏ కాలంలో ఏ పంట వేసుకోవాలి, ఏ తెగుళ్ళు వస్తాయి, ఏ మందు కొట్టాలి, ముందే తెగుళ్ళు రాకుండా ఏ జాగ్రత్త పడాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, తర్వాత పంటలు వాటికి ఎంత సాంద్రత మేర మందు పెట్టాలి, ఎంత వాటర్ పెట్టాలి, పండ్ల తోటలు, తర్వాత గేదెలు పశువులు వీటిని కూడా ఉంటుంటారు. ఎందుకంటే మా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చింది. తర్వాత మీరు సమాచార రంగానికి సంబంధించిన వ్యక్తులను సంప్రదించి లేదా వాళ్ళలో ఇంటర్వ్యూలు ఇప్పించి వాళ్ళతో ప్రజానీకానికి ముఖ్యంగా రైతాంగానికి తెలియజేయడం చాలా గొప్ప విశేషం.
1: అజీజ్ గారు రేడియో స్టేషన్కి వచ్చి మరి కర్నూలు ఆకాశవాణి కేంద్రం పుట్టుక గురించి, అలాగే పుట్టక ముందు నుంచి కూడా మీకు రేడియో పట్ల ఆసక్తి గురించి, పుట్టిన తర్వాత రేడియో స్టేషన్ ఒకసారి కర్నూలులో ఏర్పడిన తర్వాత ఇంకా మీరు మీ రచనని అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకునే స్థాయికి మీరు ఎదిగారంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే అండి. ఇటువంటి గొప్ప కళాకారులను మన రేడియో ఎప్పటికీ ప్రోత్సహిస్తుందండి. ఇంకా మున్ముందు కూడా మన రేడియో నిత్య నూతనంగా వర్ధిల్లాలని కోరుకుంటూ నమస్కారం అండి.
0: మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
1: మన కర్నూలు ఆకాశవాణికి చెందిన మరొక విశేష శ్రోత డాక్టర్ కొట్టే చెన్నయ్య గారు ఉన్నారు. వీరు వచ్చేసి హిస్టరీ విభాగంలో పీజీ పిహెచ్డి చేసి తర్వాత జూనియర్ కళాశాలలో ఉద్యోగం సంపాదించి లెక్చరర్గా, ఆ తర్వాత ఇటీవలి కాలంలోనే వీరు మన కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రిన్సిపల్గా పదవి విరమణ పొందారు. మరి వీరు మనతో ఉన్నారు, ముందుగా వీరిని మనం ఆహ్వానిద్దాము. నమస్కారం అండి డాక్టర్ కొట్టే చెన్నయ్య గారు. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో సాహితీ సభల్లో మిమ్మల్ని చూస్తూ ఉంటాము, అలాగే రేడియోకి కూడా ఎన్నో కార్యక్రమాలు మీరు అందించారు. ఈ పరంపరలో మీ యొక్క అనుభవాలు మా శ్రోతలకు తెలియజేస్తారా అండి?
2: 90 ఏళ్ల రేడియోతో నా అనుబంధం 55 ఏళ్లు. కరెంటు లేని మా ఊళ్ళో 2 ఇళ్లలో రేడియోలు ఉండేవి. అప్పుడు సినిమా పాటలతో పాటు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సంక్షిప్త శబ్ద చలన చిత్రమని 3 గంటల సినిమాను 1 గంటకు కుదించి కేవలం మాటలు మాత్రం వినిపించేవారు. మా గ్రామంలోని మహిళలకు అదే పరమానందం. సినిమా హాల్ లేని మాకు అదే చిత్రరాజమని ఆ 3 గంటల సమయం కన్నా ముందే అమ్మలక్కలు వారి ఇళ్లకు చేరేవారు. మా అమ్మగారితో పాటు మేము వెళ్లేవాళ్లం. అదో అలవాటు అవసరంలాగా మారిపోయింది. ఆ విధంగా రేడియోతో అనుబంధం పెంచుకున్నాం. ముఖ్యంగా వార్తలు చదువుతున్నది తిరుమల శెట్టి శ్రీనివాసులు, మామిళ్లపల్లి రాజ్యలక్ష్మి, ఏడిద నాగేశ్వరరావు, కందుకూరి సూర్యనారాయణ పేర్లు బాగా గుర్తు. కొంచెం ఊర్లో రేడియోల సంఖ్య పెరిగింది. దాంతో పాడి పంటలు, లలిత సంగీతం, సినిమా పాటలు ఇవి కూడా వినసాగాం. ఈ విధంగా హై స్కూల్ గడిచిపోయింది. ఆ తర్వాత కూడా రేడియోను ఫాలో అయ్యేవాడిని. నిరుద్యోగ పర్వంలో కూడా ఏదో చిన్న ట్రాన్సిస్టర్తో కార్యక్రమాలు తరచుగా వింటూనే ఉండేవాడిని. ఇక ఉద్యోగంలో చేరాక ఒక రేడియో కొన్నాను. ఈ 40 ఏళ్లలో 4 రేడియోలు మారాయి, కానీ వినడం మానలేదు. ఇంగ్లీషు వార్తలు వినడం అలవాటైపోయింది. తర్వాత అనేక కార్యక్రమాలు కాలానుగుణంగా అప్డేట్ అవుతూ వస్తున్నాయి. నేను కూడా రేడియోలో ఒక భాగమయ్యాను. కర్నూలు వచ్చాక గత 30 ఏళ్లుగా దాదాపు 100కు పైగా రేడియో వ్యాసాలు రాసి చదివాను. కర్నూలు ఎఫ్ఎం 1992లో ప్రారంభించారు. ఇది ఎఫ్ఎం స్టేషన్ అయినా కూడా దాదాపు రోజుకు సొంత ప్రోగ్రాములు 7 గంటల 20 నిమిషాలు అందిస్తుంటారు. దాదాపు కర్నూలు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, అలాగే కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో కొంత భాగానికి దాదాపు 24,46,000 మందికి శ్రోతలను కర్నూలు ఎఫ్ఎం ఆదరిస్తుంది. రేడియో ఒక పరికరమే కాదు, మానవాళి అభివృద్ధిలో ఒక భాగం. వాటి ద్వారానే అపారమైన జ్ఞానము చదువుకున్నా చదువురాని నిరక్షరాశిలో కూడా అందింది.

0: భారతదేశంలో పలు రకాల సంస్కృతులు, సంగీతము, సాహిత్యము రేడియో ద్వారానే అందింది. ఈరోజు 742 ట్రాన్స్మిటర్లతో, 414 ఆకాశవాణి కేంద్రాలతో, 600కు పైగా ఎఫ్ఎం స్టేషన్లతో దేశంలో 92% భూభాగానికి 99% ప్రజలకు దేశంలో గల ప్రధాన భాషలన్నింటిలో ఆయా కార్యక్రమాలు అందించబడుతున్నాయి. ఈనాడు ఎంత టీవీలు వచ్చినా 90 గడిచినా కూడా రేడియో ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. సెల్ ఫోన్లలో కూడా రేడియో ప్రసారాలు అందుతున్నాయి. ఎఫ్ఎంలు, ప్రైవేట్ ఛానల్స్ వచ్చాక యువత చాలా ఆకర్షితులై వారి అభిరుచులకు అనుగుణంగా కార్యక్రమాలు అందుకుంటూ ఉన్నారు. భారతదేశంలో రేడియో ప్రయోగాలు మొదట చేసిన వారు జగదీష్ చంద్రబోస్. 1890లలో మార్కోని యూరోప్లో ప్రయోగాలు చేస్తుంటే భారత్లో జగదీష్ చంద్రబోస్ కలకత్తాలో వైర్లెస్ కమ్యూనికేషన్పై ప్రయోగాలు చేశారు. అందుకే భారతదేశంలో రేడియో పితామహుడుగా జగదీష్ చంద్రబోస్ను గుర్తిస్తారు. 1957 నుంచి అధికారికంగా ఆకాశవాణి అనే పేరుతో ఉపయోగంలోకి వచ్చింది. దేశంలోని విభిన్న సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ దేశం ఐక్యంగా ఉండేటట్లు చేయటము, ఈనాటి సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలలాగా కాకుండా వార్తల్లో ఖచ్చితత్వం, విశ్వసనీయత కలిగి ఉండటం రేడియోకే చెల్లు. వరదలు, తుఫాన్లు, సునామీలు, కరోనాలు, భూకంపాలు వచ్చినప్పుడు అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నా ఇప్పుడు రేడియోనే ప్రధాన సమాచార వ్యవస్థగా ఉండేది. కీలక సమాచారం ఇచ్చి వేలాది ప్రాణాలను, విలువైన ఆస్తులను కాపాడటంలో తోడ్పడింది రేడియో. 2004 డిసెంబర్ 26 వచ్చిన భయంకరమైన సునామీ సమయంలో అండమాన్ నికోబార్ దీవుల్లో ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతింటే ఆ సమయంలో ఆకాశవాణి తప్పిపోయిన వారి గురించి సందేశాలు ప్రసారం చేసింది, కుటుంబ సభ్యులను కలిపింది, సహాయ శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రక్షణ బృందాల సమాచారం ఇచ్చి దాదాపు 13,000 మందికి సంబంధించిన వారి కుటుంబాలను వాళ్ళతో కలిపింది. విశాఖలో 2014 వచ్చిన హుద్హుద్ తుఫాన్ సందర్భంగా ముందస్తు హెచ్చరికలు ఇచ్చి ప్రజలను అలర్ట్ చేసింది. గాలి వేగము, వర్షము, సముద్ర అలల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి వేలాది మందిని కాపాడింది, ప్రాణ నష్టం ఎక్కువగా లేకుండా చేసింది. 2015 చెన్నై కడలూరు ప్రాంతాల్లో భారీ వరదల సమయంలో అత్యవసర కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఏర్పాటు చేసింది. ఆహారం, మందులు, తాగునీరు ఎక్కడెక్కడ దొరుకుతాయో, ఆసుపత్రుల రిలీఫ్ క్యాంపులు వివరాలు ప్రసారం చేశాయి. ఇది భారతదేశంలో తొలి అత్యవసర రేడియో సేవలలో ఒకటిగా నిలిచింది. అలాగే 2018 కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా రక్షణ మార్గాల గురించి ఎక్కడెక్కడ రోడ్లు మూసివేశారు, హెలికాప్టర్ల సమాచార శిబిరాలు ఇవన్నీ కూడా రేడియో ద్వారా 24 గంటలు ప్రసారం జరిగాయి. అలాగే 2021 వచ్చిన కరోనా సమయంలో కూడా చాలా విలువైన సూచనలు, జాగ్రత్తలు చెబుతూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచింది. కేవలం వార్తలు, వినోద కార్యక్రమాలే గాక మన సంస్కృతిని ప్రతిఫలింపజేసే లలిత కళలను, మన ప్రాచీన కళలను ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు అందిస్తాయి. సమాజానికి కావలసిన విషయాలన్నింటినీ గత 90 ఏళ్లుగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ రేడియో తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంటూ వస్తూ ఉంది. దీని ద్వారానే అనేక మంది కళాకారులు వెలుగులోకి వచ్చారు. విశ్వసనీయమైన నేస్తంగా రేడియో నేటికి మిగిలి ఉంది.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ కొట్టే చెన్నయ్య గారు మీ అనుబంధాన్ని. ఈరోజు మా కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి రేడియోతో మీకున్న అనుబంధాన్ని కర్నూలు ఆకాశవాణి శ్రోతలందరికీ వినిపించినందుకు మీకు కర్నూలు ఆకాశవాణి తరపున, ఇక వింటున్న శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం, శ్రీ ఎస్డివి అజీజ్ అలాగే డాక్టర్ కొట్టే చెన్నయ్య గారులతో పరిచయం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తెలుగులో జాతీయ వార్తా ప్రసారం విశాఖపట్నం కేంద్ర ప్రసారం వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సిబిఐ 5 నిందితులను అరెస్ట్ చేసింది. బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై

0: కేంద్ర ప్రభుత్వం పెంచిన 15% దిగుమతి సుంకం ఈరోజు నుండి అమల్లోకి వచ్చింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనుంది. వార్తల వివరాలు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026-27 మార్కెట్ సీజన్కు సంబంధించి వరితో పాటు 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ అంగీకారం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు కేబినెట్ వివరాలను వెల్లడిస్తూ రైతులకు లాభదాయకమైన ధరలు అందేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచిందన్నారు. వీటి కోసం సుమారు 260,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని తెలిపారు. అలాగే ఈ ఖరీఫ్ సీజన్లో 824 లక్షల మెట్రిక్ టన్నుల పంటను సేకరిస్తామని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ
1: ఖరీఫ్ కే లియే జో ఫైసలా లియా గయా ఉస్మే జిత్నే భీ ఖరీఫ్ కే క్రాప్స్ హై ఉన్ సబ్ మే కాస్ట్ ప్లస్ 50% యా 50 సే అధిక్ టోటల్ 2,60,000 కరోడ్ రూపే కిసానో కో పే అవుట్ జాయేగా ఇస్ పూరే ఫైసలే సే ఔర్ ఇస్ సాల్ కా ఎన్యువల్ ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ హోగా 824 లాక్ మెట్రిక్ టన్ LMT.
0: అదేవిధంగా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించడంతో పాటు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం 37,500 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ
1: कोल भारत में करीब करीब 400 बिलियन टन के नोन रिजर्व्स है तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इससे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में ताकि फर्टिलाइजर के लिए जो एलएनजी इंपोर्ट करनी पड़ती है वो कम हो जाएगी 37,500 करोड़ रुपीज का आउटले इस स्कीम के लिए रखा गया है और करीब 3,00,000 करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल और 75 मिलियन टन कोल को इसमें गैसिफाई करने के लिए प्रोजेक्ट्स लगेंगे.
0: నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఈరోజు 5 నిందితులను అరెస్ట్ చేసింది. ఈ కేసులో జైపూర్కు చెందిన 3, గురుగ్రామ్కు చెందిన 1, నాసిక్ చెందిన 1 ఉన్నారు. ఈ 5 నిందితులతో పాటు పలువురు ఇతర అనుమానితులను సిబిఐ ప్రస్తుతం విచారిస్తోంది. కొత్తగా వెలుగులోకి వస్తున్న ఆధారాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలు అరెస్టుల సందర్భంగా నేరానికి సంబంధించిన పలు సామాగ్రి, మొబైల్ ఫోన్లతో సహా ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్తో కూడా ఈ సంస్థ సమన్వయం చేసుకుంటోంది. కాగా వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 3వ తేదీ నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షా ప్రశ్నపత్రం లీక్ అయిందనే ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్షను నిన్న రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15% పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. బంగారం, వెండి ముడి పదార్థాలపై 5% సుంకం, ప్లాటినం ముడి పదార్థాలపై 5.4% సుంకం విధిస్తామని తెలిపింది. దీంతో వీటిపై 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ఏఐడిసి విధించారు. దీంతో మొత్తం దిగుమతి సుంకం 15% చేరింది. ఇది ఈరోజు నుండి అమల్లోకి వచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం కొనుగోలును ఏడాది పాటు తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే 2వ దేశం భారత్ కాగా వెండి దిగుమతిలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనుంది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో సభ్య భాగస్వామ్య దేశాల బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. ఇప్పటికే పలు సభ్య దేశాల మంత్రులు భారత్ చేరుకున్నారు. అందులో చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరేజ్ మెకన్నా, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరాలు ఉన్నారు. వీరందరూ జైశంకర్తో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ సమావేశం అనంతరం వీరందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పరస్పరం ఆసక్తి ఉన్న ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల ఫలితంగా

0: గత కొంతకాలంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశ పౌరులు వృధా ఖర్చులు తగ్గించుకుని ఇంధన పొదుపు చర్యలను చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీకి నరేంద్ర మోదీ సూచించారు. అలాగే విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ల సంఖ్యను సగానికంటే తక్కువకు కుదించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సహా ఇతర కీలక నాయకులు కూడా తమ అధికారిక భద్రతా కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. తమిళనాడులో సి జోసఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రిక సంఘం టీవీకే ప్రభుత్వం శాసనసభలో తన బలాన్ని నిరూపించుకుంది. ఈరోజు జరిగిన బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. 144 మంది శాసనసభ్యులు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయగా 22 మంది సభ్యులు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకే పార్టీ సభా కార్యకలాపాలు జరుగుతుండగా వాకౌట్ చేసింది. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, విసీకే, ఐయుఎంఎల్ పార్టీలు మద్దతిచ్చాయి. పలువురు అన్నా డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలు కూడా విజయ్కు అనుకూలంగా ఓటేశారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ కేవలం 108 సీట్లను మాత్రమే దక్కించుకోవడంతో సభలో తమ మెజారిటీని నిరూపించుకోవాలని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్ను ఆదేశించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 17,68,000 మందికి పైగా విద్యార్థులు హాజరుకాగా 15,07,000 మందికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో 85.20% మంది ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. ఇందులో బాలికల ఉత్తీర్ణత శాతం 88.86 కాగా బాలుల ఉత్తీర్ణత శాతం 82.13% ఉందని తెలిపింది. 17,000 మంది విద్యార్థులు 95% పైగా స్కోర్ చేయగా 94,000 మంది విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించారని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15వ తేదీ నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి 15వ తేదీన యుఏఈ చేరుకుంటారని ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,559 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 49 పాయింట్ల లాభంతో 74,608 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 33 పాయింట్లు లాభపడి 23,412 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 95.71 రూపాయలుగా ఉంది. రాయ్పూర్ వేదికగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైంది. ఇంధన ధరల పెరుగుదల, గగనతల ఆంక్షల నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 6 ప్రధాన అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను నిలిపివేస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది. ఢిల్లీ చికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్, ముంబై ఢాకా, ఢిల్లీ మాలే మార్గాల్లో సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సిబిఐ 5 నిందితులను అరెస్ట్ చేసింది. బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన 15% దిగుమతి సుంకం ఈరోజు నుండి అమల్లోకి వచ్చింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కంచె ఈ చిత్రం నుంచి శ్రేయా ఘోషల్, అభయ్ జోద్పుకార్ పాడిన పాట వింటారు.

0: మరిన్ని తెలుగు సినిమా పాటలను రాత్రి 9:30 వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 8:45 కావస్తోంది. ముందుగా సమాచార సంధ్య, అనంతరం న్యూస్ సెట్ 9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి సే సమాచార సంధ్య కే సాత్ మే ప్రియాంక అరోడా. मुख्य समाचार. केंद्रीय मंत्रिमंडल ने विपणन सत्र 2026-27 के लिए 14 खरीफ फसलों के न्यूनतम समर्थन मूल्य में बढ़ोतरी को मंजूरी दी. मंत्रिमंडल ने 37,500 करोड़ रुपए की कोयला और लिग्नाइट गैसीकरण परियोजनाओं के संवर्धन को भी स्वीकृति दी. सीबीआई ने

స్వరమాలిక సినిమా పాటల కార్యక్రమంలో హ్యాపీ డేస్ ఈ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట వింటారు.

మనసంతా నువ్వే ఈ చిత్రం నుంచి ఎస్పీబీ చరణ్, సుజాత పాడిన పాట వింటారు.

ఒకే ఒక్కడు ఈ చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి అయ్యర్ పాడిన పాట వింటారు.

మహాత్మా ఈ చిత్రం నుంచి కార్తీక్ సంగీత పాడిన పాట వింటారు.

స్వరమాలికలో వినబోయే పాట నువ్వు లేక నేను లేను. ఈ చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో చివరిగా అరవింద సమేత ఈ చిత్రం నుంచి కాలభైరవ పాడిన పాట వింటారు.

0: స్వరమాలిక సినిమా పాటల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: రాగం తానం పల్లవి. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి కె రవిప్రభ, శ్రీమతి కె ఈశ్వరీ బృందం వారి నాదస్వర ద్వయం వింటారు. శ్రీ ఎం మునిరత్నం ప్రత్యేక డోలు సహకారం. షణ్ముఖ ప్రియ రాగాలాపన తానం. నీరజాక్షి కామాక్షి అఖిలలోక జనని అనే పల్లవి. తిస్రజాతి త్రిపుట తాళం.

మీరింతవరకు శ్రీమతి కె రవిప్రభ, శ్రీమతి కె ఈశ్వరీ బృందం వారి నాదస్వరం విన్నారు. శ్రీ ఎం మునిరత్నం ప్రత్యేక డోలు సహకారం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

రేపు ఉదయం 8:30 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గాత్ర సంగీతం వింటారు శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి వయలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. రేపు మధ్యాహ్నం 2:31 జానపద సంగీత కార్యక్రమంలో రామాయణంలో సుందరకాండ తోలుబొమ్మలాట నిర్వహణ శ్రీ తోట పవన్ కుమార్ బృందం, అనంతరం శ్రీ పాలిన ఆదినారాయణరావు బృందం వారు సమర్పించు రామాయణంలో శూర్పణఖ తప్పెటి గుళ్ళు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు.

విన్న పాట డాక్టర్ చక్రవర్తి ఈ చిత్రం నుంచి పి సుశీల పాడారు. వినబోయే పాట అప్పు చేసి పప్పుకోడు ఈ చిత్రం నుంచి ఘంటసాల పి లీలా పాడిన పాట వింటారు.

సమస్యలు, అవగాహన, పరిష్కార మార్గాలు. ఈ అంశం గురించి విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ రాజాలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 2:31 జానపద సంగీత కార్యక్రమంలో రామాయణంలో సుందరకాండ, తోలుబొమ్మలాట నిర్వహణ శ్రీ తోట పవన్ కుమార్ బృందం, అనంతరం శ్రీ పాలిన ఆదినారాయణరావు బృందం వారు సమర్పించు రామాయణంలో శూర్పణఖ తప్పెటగుళ్ళు వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య అంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.2, కనిష్ట ఉష్ణోగ్రత 28°C. విమానాశ్రయ కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.2, కనిష్ట ఉష్ణోగ్రత 26.6°C. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాలు, తూర్పుగోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి చెదురుమదురుగా వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచన ఉంది. సముద్రంలో చేపలు పట్టే వారికి వాతావరణ సూచన. ఆంధ్ర, యానాం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే వారికి ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర తీర ప్రాంతంలో చేపలు పట్టే వారికి వాతావరణ హెచ్చరిక. తీరంలోనూ తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలుల వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు కూడా చేరవచ్చని తెలియజేస్తున్నారు. కాబట్టి బంగాళాఖాతంలో చేపలు పట్టే మత్స్యకారులు రాబోయే 5 రోజులు వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 11:04. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:00 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.